శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 18వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 8వ తేదీ శుక్రవారం. ఇప్పటి సమయం 5:54 దాటి 17 సెకండ్లు. శుభోదయం.

0: కరుణామయుడు, అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ఇస్లామీయ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం మానవ జాతి మనుగడ సాగిస్తున్న ఈ ప్రాపంచిక జీవితం మనిషి యొక్క అసలు నివాసం కాదు. మానవ నైజం ఏ లోకాన్నైతే అన్వేషిస్తుందో అది మరో ప్రపంచం. మనిషి నైజం కోరుకుంటున్న జీవితం ఎలాంటిది అంటే దానికి అంతం అనేదే ఉండకూడదు. ఆ లోకంలో మనిషి బాధలకు దుఃఖాలకు ఏమాత్రం తావు ఉండకూడదు. తెరమరుగై ఉన్న సత్యాన్ని పూర్తిగా మనిషి ముందు ప్రత్యక్షం కావాలి. ఆ ప్రపంచంలో సకలం లభించగలిగేదై ఉండాలి. కానీ మనం నివసిస్తున్న ప్రస్తుత ప్రాపంచిక జీవితానికి ఇటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఏమాత్రం లేవు. ఇక్కడ ప్రతి ప్రాణికి చావు తప్పనిసరి. ఇక్కడున్న వనరులన్నీ తరిగిపోయేవే, అంతమైపోయేవే. ఇక్కడున్న ఆత్మీయులంతా మన నుండి వేరైపోయేవారే. మొత్తానికి మనిషి కోరికలు, ఆశల స్వప్నాలు సాకారమయ్యే సూచనలు ఈ లోకంలో కానరావు. ఇహలోకంలో మనిషి శక్తి సామర్థ్యాలు పరిమితమైనవి. దీంతో మానవ నైజం కోరుకుంటున్న కోరికలు ఫలించే వీలు ఏదైనా ఉంది అంటే అది మరో లోకంలోనే సాధ్యమవుతుంది. అసలు మరో ప్రపంచం అంటూ ఉందా అనే ప్రశ్న ఉద్భవిస్తే ఖచ్చితంగా ఉంది అనేది ఇస్లామీ సమాజ విశ్వాసం. ప్రపంచంలో ఏదీ అర్ధరహితంగా లేదు అన్న విషయం మనందరం నమ్ముతాం కదా. పుష్పాలు కారణం లేకుండా పుష్పించవు, గాలులు ఓ లక్ష్యం లేకుండా వీచవు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాల భ్రమణం కేవలం కాకతీయం అర్ధరహితం అనుకోవటం మనిషి బుద్ధికి మేధకు వ్యతిరేకం. ప్రతి జీవికి ఆకలి దప్పుల బాధ తప్పదు. ఈ ఆకలి దప్పులు అర్ధరహితాలైతే ప్రకృతి మన కోసం ఆహార పానీయాలు సమకూర్చి పెట్టేది కాదు కదా. ఇదే విధంగా మనిషిలో కామవాంఛలు సహజం కదా. అయితే ఇవి కూడా అర్ధరహితాలే అనుకుంటే ఈ వాంఛల పరిపూర్తికై మనిషికి జంటగా స్త్రీ సృష్టించబడేదే కాదేమో. మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఈ లోకంలో మనకు భౌతికమైన మానసికమైన మన కోరికల పూరణకై ఇంతటి అద్భుతమైన ఏర్పాటు ఉన్నప్పుడు మన భావాలు కోరికలు అర్ధరహితం ఎలా అవుతాయి? ఇస్లాం దృష్టిలో మనిషికి సహజంగా కలిగే కోరికలన్నీ అర్థవంతమైనవి మరియు ఉద్దేశపూర్వకమైనవే. మన ఉనికికి కారణమైన ఆ సృష్టికర్త అల్లాహు తాలా మనలో పొందుపరిచినవే ఇవన్నీ. అల్లాహ్ మనిషిలో సహజంగా జనించే కోరికలను తప్పక తీరుస్తాడు. కానీ మనిషి కోరికలలో కొన్ని ఇహలోకంలో లభ్యం కానివి మరో ప్రపంచంలో అంటే పరలోకంలో వారికి లభ్యమవుతాయి. అంతమేలేని జీవితంలో అనంతమైన వరాలు లభిస్తాయి. అక్కడ దైవానికి విధేయులై ఉండే దాసులు అక్కడ పొందే వరాలు వారు కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు అధికంగా పొందగలుగుతారు. అయితే అన్యాయపరులైన మనిషి జీవితం అక్కడ పశ్చాత్తాపానికి గురి అయి వారి కొరకు భయంకర శిక్షగా రూపొందుతుంది. ప్రస్తుత ప్రపంచంలోని ఇక్కడి వనరులు వరాలు పరలోకం గురించే తెలిపే ఓ నక్షత్రపు తళుకు వంటివి. ఇహలోక సంబంధాల్లో తేలియాడే ఇక్కడి జీవితం యథార్థమైన లోకం మరొకటి ఉంది అనే విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఈ విషయంలో ఇస్లాం మనకు చేసే మార్గదర్శకమే సరైన మార్గదర్శకత్వం అని ఒప్పుకోక తప్పదు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: సూక్తి చదివిన్నారు సమర్పణ మీర్జా గఫార్ బేగ్.

మీరు ఇంతవరకు నాట్య కలాం విన్నారు. భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వేసవికాలంలో పశువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. వేసవికాలంలో ఎదురయ్యే అధిక వాతావరణ ఉష్ణోగ్రత, తద్వారా సంభవించే సమస్యల్ని అధిగమించడానికి పశువులు జీవాల పెంపకంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ మెలకువల్ని గమనించి ఆచరిస్తే ఉత్పాదక సామర్థ్యం, పునరుత్పత్తి ప్రక్రియ, వ్యాధి నిరోధక శక్తి బాగుండి పశు పోషకులు ఆదాయం పొందుతూ ఆనందంగా ఉండే అవకాశాలుంటాయి. 38 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పశువులు హాయిగా ఉంటాయి. అందువల్ల వాతావరణ ఉష్ణోగ్రత ఇంతకంటే మించితే శీతల పరిస్థితిని కల్పించి ఉష్ణోగ్రతలు తగ్గించే ప్రయత్నాల్ని చేయాలి. పాకలపై నీళ్లు చల్లడం, తడిపిన గోని సంచుల్ని శరీరంపై కప్పడం, స్ప్రింక్లర్లు, ఫాగర్లు వంటివి వాడడం, వడగాలులు నియంత్రించడానికి షెడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టడం వంటి పనులని చేయాలి. చెరువుల్లో, కుంటల్లో పశువుల్ని పగటి వేళల్లో ఈదనివ్వాలి. పశువులు జీవాలని మండుటెండల్లో కాకుండా చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మేతకు వదలాలి. పరిశుభ్రమైన తాగునీరు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పాకల చుట్టూ త్వరగా ఎదిగి నీడనిచ్చే చెట్లను పెంచుకోవాలి. మధ్యాహ్నం వేళలో పచ్చని చెట్ల నీడ కింద ఆరుబయట పశువుల్ని, గొర్రెల్ని ఉంచవచ్చు. గొంతువాపు, జబ్బవాపు మొదలైన అంటువ్యాధులు ప్రబలకముందే టీకాలు వేయించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలి. బాహ్య పరాన్నజీవులు, అంతరపరాన్నజీవుల నిర్మూలనకు మందుల్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి. దూడల వెంట్రుకల్ని కత్తిరిస్తూ ఉండాలి. నీటి తొట్లను శుభ్రపరిచి పరిశుభ్రమైన తాగునీటిని అన్ని వేళలా అందుబాటులో ఉంచాలి. పశువులు నిల్వ ఉన్న కలుషితమైన నీరు తాగకుండా చూసుకోవాలి. పునరుత్పత్తి బాగుండడానికి పశువులకి దాణాతో రోజుకు 100 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం, జీవాలకి 10 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని అందించాలి. వేసవిలో పశువులు జీవాలు దాహంతో అధికంగా నీళ్లు తాగడం వల్ల 30 నుండి 40% ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాయి. అందువల్ల జీర్ణక్రియకు అంతరాయం ఏర్పడి పాల దిగుబడి, పాలలో 20% తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ పోషకాలను తక్కువ పరిమాణం గల దాణాలో అందే విధంగా చూసుకోవాలి. తదనుగుణంగా దాణాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి. పశువులు జీవాల పునరుత్పత్తి, ఉత్పాదక సామర్థ్యాలు బాగుండాలంటే పచ్చిమేత చాలా అవసరం. ఒకవేళ పచ్చిమేత లభ్యం కాకుంటే మాగుడు గడ్డి కానీ యూరియా గడ్డి కానీ అందించాలి. సుబాబుల్, అవిసె ఆకులు, రెమ్మల్ని అందించవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకుని వేసవిలో సాగు చేసుకునేందుకు వీలుండే పశుగ్రాసాలని పెంచి మేపుకోవాలి. పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉండడం, నోటి వెంట చొంగపడడం, పశువులు సరిగా నడవలేక తూలుతూ పడుకునే ప్రయత్నం చేయడం, అధిక దాహాన్ని కలిగి ఉండడం మొదలైన లక్షణాలని గమనించినట్లయితే పశువులు వడదెబ్బకు లోనైనట్లుగా గుర్తించాలి. క్రమక్రమంగా ఫిట్స్ లక్షణాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళి మరణించే అవకాశం ఉంటుంది. ఈ వడదెబ్బ లక్షణాలను గుర్తించగానే చల్లని గాలి వీచే నీడ ప్రాంతాల్లోకి పశువుల్ని మార్చి చల్లటి నీటితో పలుసార్లు కడగాలి. పరిశుభ్రమైన తాగునీటిని అందించాలి. పంపు సెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి తడుల కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతూ ఉన్నాం. భూగర్భ జలాన్ని పైకి తోడేందుకు బోరు బావుల్లో నీటిలో మునిగి ఉండే సబ్ మెర్సిబుల్ పంపులు వాడతారు. కాబట్టి మోటారు కేబుళ్ళు నాణ్యమైనవిగా ఉండాలి. ఈ పంపుల్ని నీటి గుంతలు, ఈత కొలనుల్లో వాడకూడదు. వాడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోటార్ని పంపుకు జత చేసినప్పుడు లోపలికి గాలి చేరకుండా మోటారు కొంత భాగాన్ని నీటితో నింపాలి. పంపు భూమికి తాకకుండా 3 మీటర్ల పైన ఉండాలి. మోటారు విద్యుత్తు కేబుళ్లను పంపుకు అనుసంధానించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇక పంపు సెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం చూస్తే, బేరింగుల్ని నెలకోసారి పరిశీలించాలి. 3 నెలలకి ఒకసారి లుబ్రికెంట్స్ తీసేసి బేరింగుల్ని కిరోసిన్తో బాగా కడగాలి. పంపు తయారీదారులు సూచించిన లుబ్రికెంట్స్తో తిరిగి నింపాలి. బేరింగులు అరిగిపోతే మార్చుకోవాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి గ్లాండ్ ప్యాకింగ్లను మార్చాలి. పంపుతో మోటారు లేదా ఇంజను

అలైన్మెంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఏడాదికి ఒకసారి యూనిట్ మొత్తం తనిఖీ చేసుకోవాలి. పంపులని పనిచేయించడానికి బోల్ట్లు బాగా బిగించి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదైనా శబ్దం వచ్చినప్పుడు మోటార్ని ఆపి దానికి గల కారణాన్ని కనుక్కోవాలి. పంపు నడిపే ముందు పంపు సక్షన్ పైపు నీటితో నింపి గాలి లేకుండా చూసుకోవాలి. మోటారు నడిచే ముందు డెలివరీ వాల్వ్ మూసి మోటారు నడపటం ప్రారంభమయ్యాక నెమ్మదిగా తెరవాలి. స్టార్టర్ అడ్జస్ట్మెంట్ను ముట్టుకోవద్దు. ఫ్యూజ్ వైర్ గేర్ని మార్చొద్దు. నీరు లేకుండా పంపుని నడపకూడదు. గ్లాండ్ ప్యాకింగ్ను మరీ గట్టిగా బిగించకూడదు. గ్లాండ్ నుంచి నీటి బొట్లు పడడం ఒక రకంగా మంచిదే. దానివల్ల మెకానికల్ ఫ్రిక్షన్ తగ్గి ప్యాకింగ్ ఎక్కువ కాలం మన్నుతుంది. వోల్టేజీ 400 లేదా 380 తగ్గితే విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి సరిగా వచ్చేలా చూసుకోవాలి. 3 ఫేజుల్లో విద్యుత్ సరఫరా అవుతుంది లేని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇక తరచుగా పంపు సెట్లలో వచ్చే సమస్యల విషయానికి వచ్చినట్లయితే, గాలి గనక పోతూ ఉంటే సక్షన్ జాయింట్స్లో ఖాళీలు ఉన్నాయేమో మనం తనిఖీ చేసుకుంటూ ఉండాలి. తక్కువ వేగంతో నీరు వస్తే వేగాన్ని తనిఖీ చేసి పుల్లీని మార్చుకోవాలి. నీరు పోయకపోవటం లేదా తక్కువ నీరు వస్తుంటే కేసింగ్ సక్షన్ పైపు నిండకపోవచ్చు, కాబట్టి నీటితో నింపుకోవాలి. దీన్నే ప్రైమింగ్ అంటారు. నీటిలో మునిగి ఉండే సబ్మెర్సిబుల్ పంపులకి ప్రైమింగ్ అవసరం లేదు. సక్షన్ లిఫ్ట్ చాలా ఎక్కువ ఉంటే సక్షన్ గొట్టం సైజు లేదా పడవును లేదా రెండింటిని మార్చుకోవాలి. డిశ్చార్జ్ హెడ్ చాలా ఎత్తుగా ఉంటే హెడ్ మొత్తం ఫ్రిక్షన్ మూలంగా కలిగే నష్టాన్ని పరిశీలించాలి. గొట్టం సైజు పంపుని మార్చుకోవాలి. ఇంపెల్లర్ లేదా సక్షన్ లైను లేదా ఫుట్ వాల్వ్ మూసుకుపోతే తనిఖీ చేసి శుభ్రపరచుకోవాలి. డెలివరీ వాల్వ్ పూర్తిగా తెరుచుకోకపోతే తనిఖీ చేసి సరిచేయాలి. ఫుట్ వాల్వ్ చాలా చిన్నదైతే దాన్ని మార్చి తగిన స్ట్రైనర్ వాడుకోవాలి. పంపు మరోవైపు తిరుగుతుంటే ఫేజ్ను సరిచేసి సరిగా తిరిగేలాగా చూసుకోవాలి. సక్షన్లో గాలి చేరితే సక్షన్ లేఅవుట్ తనిఖీ చేసి హెచ్చుతగ్గుల్ని సరిచేయాలి. ఫుట్ వాల్వ్ లేదా సక్షన్ పైపు బాగా నీటిలో మునిగి ఉండేలా చూసుకోవాలి. లేనట్లయితే సక్షన్ పైపులోకి గాలి చేరి పంపు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంపెల్లర్ అరిగినా దెబ్బతిన్నా మార్చుకోవాలి. ఆయిల్ లూబ్రికెంట్తో పనిచేసే పంప్ అయితే ఇంపెల్లర్ బేరింగ్కి అప్పుడప్పుడు ఆయిల్ వేస్తూ ఉండాలి. పంపు కొంతసేపు పనిచేసి ఆగిపోవడానికి కారణం సక్షన్లో నుంచి నీరు కారడం. దీనివల్ల జాయింట్లను చూసి బిగించుకోవాలి. కారుతున్న పైపును మార్చుకోవాలి. తగినంత ఒత్తిడి అంటే ప్రెషర్ లేకపోవడానికి కారణం వేగం తక్కువగా ఉండడం. వేగాన్ని తనిఖీ చేసి పుల్లీని మార్చాలి. డైరెక్ట్ కపుల్డ్ పంపు సెట్ అయితే సప్లై ధరలతో సంప్రదించాలి. సబ్మెర్సిబుల్ పంపులు నీటిలో మునిగి పనిచేస్తాయి. వీటికి వాడే విద్యుత్ వైర్లు రక్షణ పొరలు కలిగి నాణ్యమైనవిగా ఉండాలి. లేనట్లయితే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సబ్మెర్సిబుల్ పంపులో డిస్టిల్డ్ వాటర్ పోయకూడదు. నీరు లేకుండా మోటార్ని నడపకూడదు. మోటార్ వైర్లు గట్టిగా లాగకూడదు. పంపు మోటారుకు ఎలాంటి గ్యాస్కెట్స్ ఉంచకూడదు. పంపు భాగాల్ని శుభ్రం చేయడానికి ఎలాంటి షాంపూలు డిటర్జెంట్లు వాడకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ గనక తీసుకున్నట్లయితే పంపు సెట్లను ఎక్కువ కాలం పాటు సమర్థంగా వినియోగించుకోవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్ లో ప్రధాన మంత్రి మెగా టెక్స్టైల్ కాకతీయ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు కానీ, రైల్వేకి సంబంధించినటువంటి నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా, వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కానీ, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కొన్ని భూమి పూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.

0: ప్రజలకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాల స్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లో భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. 3 అంశాలు కూడా పూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయి అనే అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
0: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందచేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ప్రసార విశేషాలు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయరేఖలు, భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చిందూరు మాణిక్యరావు. అనంతరం వరల్ రెడ్ క్రాస్ డే మరియు తలసేమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ మదన్ మోహన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అలాగే పిఎం సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకాల వివరాల గురించి శ్రీ గోపరాజు సతీష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు. అనంతరం గాంధీ మార్గం, అలాగే మీరా వచనలు వింటారు. చివరిగా లలిత గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాద్య కచేరీ వింటారు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు వింటారు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే సామాజిక భద్రత భీమా పింఛన్ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి సినీ గీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో ఈరోజు ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 సినీ గీతాలు. 12:10 లాహిర్ లాహిర్లో. లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారద, శ్రీ ఎంఎల్ నరసింహగారులు గానం చేసిన జయదేవుని అష్టపదులు మరియు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ గంటి రాజేశ్వరి గారి ప్రసంగం వింటారు. అలాగే లలిత గీతారు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 5:00 సినీ గీతాలు. యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి వింటారు. బాలనాగమ్మ నాటకం నుండి కార్యవర్ధి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ జట్టి బాబురావు, హార్మోనియం శ్రీ షేక్ అబ్దుల్ సలీం బాబు. వ్యవసాయ సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో మామిడిలో ఎగుమతి ప్రమాణాలు డాక్టర్ ది వెంకటస్వామి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, అలాగే పాలీహౌస్లో పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి సమర్పణ. 8:00 విజ్ఞానం మరియు పర్యావరణ కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు వాటి సంరక్షణ గురించి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ గారి ప్రసంగం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్, వియత్నాంలు కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్, వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్, వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్, వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రతా వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 447 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ, మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ధ విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెబుతున్నట్లుగా, డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ, ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు, శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 4వ శ్లోకం.

భరత సత్తమ. ఓ భరత వంశంలోని శ్రేష్ఠుడా, తత్ర ఆ త్యాగే కర్మత్యాగం విషయంలో మే నా యొక్క నిశ్చయం నిర్ణయాన్ని శృణు విను. పురుషవ్యాఘ్ర మానవులలో శ్రేష్ఠుడా, త్యాగ త్యాగము త్రివిధ మూడు రకాలైనదిగా సంప్రకీర్తిత పెద్దల చేత చెప్పబడినది.

ఓ భరతవంశ శ్రేష్ఠ అర్జున, ఇప్పుడు చెప్పుకున్న కర్మసన్యాసం విషయంలో నా సిద్ధాంతం ఏమిటో చెప్తాను విను. గుణత్రయాన్ని బట్టి త్యాగం కూడా మూడు రకాలుగా ఉంటుందనేది పెద్దలు చెప్పిన విషయమే. దాన్ని బట్టే నేను సిద్ధాంతం చెప్పబోతున్నాను. త్యాగము అనే దృష్టికోణంలోంచి చూస్తున్నప్పుడు కర్మత్యాగమా ఫలత్యాగమా, ఈ రెండంశాలకు పెద్దగా తేడా లేదు. పైగా కర్మ చేస్తే కదా ఫలత్యాగం చేసేది. అదీగాక అర్జునుడి ప్రశ్న కూడా తన గౌణ సన్యాసం గురించే కదా. కనుక ఇక్కడ ఉన్న త్యాగం అనే పదానికి గౌణ కర్మ సన్యాసము అనే అర్థం తీసుకోవడమే సముచితం. వేదాన్ని అనుసరించి చర్చలు చేసే మీమాంసా శాస్త్రం వారిలోనూ, సాంఖ్యశాస్త్రం వారి విభిన్న పక్షాలలోనూ కర్మసన్యాసం గురించి రకరకాల వాదాలు వినిపిస్తున్నాయంటే ఇక్కడ వేదవాక్యాలు చాలా సంక్లిష్టంగానూ నిగూఢంగానూ ఉన్నాయని మనం

అర్థం చేసుకోవాలి. అందుకే వీటిలో ఉన్న అసలైన రహస్యం వేదాలకే ఆది పురుషుడైన భగవానుడికే తెలుస్తుంది, కానీ మరొకడికి తెలిసే అవకాశం లేదు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇప్పుడు వినండి.
1: వరల్డ్ రెడ్ క్రాస్ డే మరియు తలసేమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారి ప్రసంగం వినండి.
2: ఈరోజు May 8. ఈరోజుకు ఉన్న ప్రత్యేకతలు రెండు. ఒకటి ప్రపంచ రెడ్ క్రాస్ డే, రెండవది ప్రపంచ థలసీమియా డే. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల్లో తలమానికమైనది, అలాగే కోహినూర్ డైమండ్ లాగా ప్రాచుర్యం పొందినది. రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా 160 సంవత్సరాల చరిత్ర కలిగి 200 దేశాల్లో విస్తరించిన స్వచ్ఛంద సంస్థ. ప్రపంచ రెడ్ క్రాస్ డే మొట్టమొదట May 8, 1948 జరుపుకోవటం జరిగినది. May 8న ఈ రెడ్ క్రాస్ డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడానికి కారణం రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు, పితామహుడు అయిన హెన్రీ డ్యూనాట్ యొక్క జన్మదినం. హెన్రీ డ్యూనాట్ 8 May 1828 జెనీవాలో జన్మించడం జరిగినది. ఈయన 30 అక్టోబర్ 1910 హిడెన్లో మరణించారు. 26 May ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ దినోత్సవం యొక్క ఇతివృత్తం, థీమ్ మానవత్వాన్ని సజీవంగా ఉంచటం ఈ థీమ్ యొక్క ముఖ్యోద్దేశం. సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆరోగ్య సంక్షోభాల బారిన పడిన వారికి సహాయం చేయడంలో స్వచ్ఛంద సేవకుల కీలకమైన పనిని హైలైట్ చేస్తుంది. అలాగే మానవతా చర్యలను పరిరక్షించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే విపత్తులు, యుద్ధాలు మరియు అత్యవసర పరిస్థితుల సమయంలో కరుణ, మానవత్వం యొక్క ఆవశ్యకతను ఇది ప్రజలకు గుర్తు చేస్తుంది. హెన్రీ డ్యూనాట్ ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యాపారవేత్త. 1859 ఒకరోజు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తుంటే మార్గ మధ్యంలో సోల్ఫెర్నో అనే యుద్ధభూమిలో ఫ్రెంచి వారికి, ఆస్ట్రేలియా సైనికులకి మధ్య ఘోర యుద్ధం జరుగుతున్నది. ఒక పక్క 40,000 క్షతగాతులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నారు. వాళ్లను చూసిన హెన్రీ డ్యూనాట్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని వారికి తాను, అలాగే సోల్ఫెర్నో గ్రామంలోని స్త్రీలను, ఆడపిల్లలతో కలిసి వారికి కట్లు కట్టి, మందులు ఇచ్చి, సపర్యలు చేసి వారికి స్వాస్థత చేకూరేటట్లు చేశాడు. అంతేకాకుండా అదే యుద్ధభూమిలో ఒక తెల్ల గుడ్డ మీద ఎర్రని రక్తంతో ప్లస్ మార్క్ వేసి దానినే రెడ్ క్రాస్ గుర్తుగా మలచడం జరిగినది. అంతేకాకుండా 1863 జెనీవాలో ఒక ఒప్పందానికి మూలకారకుడు హెన్రీ డ్యూనాట్. అలాగే 1901 నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందటం జరిగినది. స్నేహితులు మోసం చేయటం, వ్యాపారంలో దివాలా తీయటం, జీవిత చరమాంకంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా అనారోగ్యం పాలై అసూలు బాయటం జరిగింది. పేదరికానికి లోనైన నోబెల్ బహుమతిలో నుంచి తన కొరకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా అంతటినీ రెడ్ క్రాస్ సంస్థకు విరాళంగా ఇవ్వటం జరిగింది. అందుకే ఆయన ఒక మహనీయ వ్యక్తి. అందుకోసమే ప్రతి సంవత్సరం మనం May 8న ఆయన గుర్తుగా ఈ రెడ్ క్రాస్ డేని మనం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ థలసీమియా డే. ఈరోజు అతి దురదృష్టకరమైన, బాధాకరమైన రోజు. ఎందరో అన్యం పుణ్యం మెరిగని పసిపాపలు ప్రపంచవ్యాప్తంగా రక్తం తాగే ఈ రాకాసి వ్యాధి బారిన పడి ఎన్నో బాధలు పడుతున్నారు. రక్తం కావాలి, వెంటనే కావాలి.

0: ఎంత తొందరగా దొరికితే అంత మంచిది. బ్లడ్ బ్యాంకులు వాళ్ళకి ఫోన్ చేయాలి, టీవీ ఛానళ్ళలో స్కూలింగ్లు వేయించాలి, ఇంటర్నెట్లో దాతలను వెతకాలి, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించాలి. సమయం మించిపోతుంది, ప్రతి నిమిషం అమూల్యమైందే, ప్రతి రక్తపు చుక్క విలువైందే. అయ్యో, పసివాడు అల్లల్లాడిపోతున్నాడే, క్షణక్షణానికి బలహీనపడుతున్నాడు, మొహం పాలిపోతుంది, కనురెప్పలు బరువెక్కుతున్నాయి, ఆలస్యమైతే బిడ్డ ప్రాణాలు దక్కవు. రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య రక్తం కొరత. ఏటా మరో 2,000 మంది ఈ జాబితాలో చేరుతున్నారు. ఈ చిన్నారుల రక్తంలో జన్యులోపంతో పుడుతున్నారు. ఈ చిన్నారుల జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఈ 30 సంవత్సరాలు ప్రతి 3 వారాలకొక్కసారి రక్తం ఎక్కించాలి. కనీసం సంవత్సరానికి 10 సార్లన్నా రక్త మార్పిడి జరగాలి, లేకపోతే వీరు జీవించటం కష్టం. బడికెళ్ళవలసిన వయస్సులో బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, చాక్లెట్లు చప్పరించవలసిన నోటితో చేదుమందులు మింగవలసిన దుస్థితి. ఈ తలసీమియా చిన్నారుల వ్యధ ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యు వడికి వడివడిగా సాగుతూ, నిత్యం జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ, మృత్యు కరాల కరవాలానికి బలియే చివరకు మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారు ఈ తలసీమియా చిన్నారు. తలసీమియా వ్యాధి జన్యు సంబంధమైన వ్యాధి, పిల్లల ప్రాణాలతో జలగాటమాడే వ్యాధి. దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే, ఈ దుస్థితికి కారకులు జన్మనిచ్చిన తల్లిదండ్రులే అని తెలిస్తే ఎవరికైనా మనసులో బాధ గూడు కట్టుకుని అది కళ్లల్లో కన్నీళ్లై సుడులు తిరగక మానదు. అభం శుభం తెలియని పిల్లలకు ఈ కష్టాలేమిటి? ఆడుతూ పాడుతూ గడపవలసిన వయస్సులో ఈ సూదులేమిటి? ఈ రక్త మార్పుడులేమిటి? తరచి చూస్తే, వాస్తవంగా ఆలోచిస్తే ఆ పాపం మనదే, మొత్తంగా సమాజానిదే. అందుకే పెళ్లికి ముందే వధూవరులిద్దరూ తలసీమియా మైనర్ అవునో కాదో నిర్ధారించుకుని ముందుకు సాగాలి. వివాహం చేసుకుపోయే స్త్రీ పురుషులిద్దరూ తలసీమియా మైనర్లు కాకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే. లేకపోతే మనం చేసే ఈ చిన్న పొరపాట్లే పసిపాపల జీవితాలకు శాపమై వాళ్ల నిండు 100 ఏళ్ల జీవితం అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జన్యు సంబంధమైన జబ్బులకు మూల కారణం మేనరికాలు. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరగటమే. తాతగారంటారు, మనవడి పెళ్లి మనవరాలితో జరిగితే కన్ను మూస్తానని. అమ్మ అంటుంది, అమాయకంగా అమ్మాయిని తమ్ముడికిస్తే సుఖపడుతుందని. అన్న అంటాడు, అమ్మాయిని మేనల్లుడికిస్తే అమ్మాయి ఆలనా పాలనా చక్కగా చూసుకుంటాడని. చూశారా, వీళ్ళని అమాయకులు అనుకోవాలా, లేకపోతే పసిపాప జీవితాలని పణంగా పెట్టి తమ ఆలోచనలకు రూపొందిస్తున్న అవకాశవాదులనుకోవాలా? యువతీ యువకుల్లారా, మీరే ఈ సమాజానికి ఆశాదీపాలు. మీరే వీళ్లను మార్చాలి. వివాహానికి ముందు రక్త పరీక్ష చేసుకుని నిర్ణయాలు తీసుకోవటం మన చేతుల్లో ఉందని గ్రహించాలి. తలసీమియా 2 రకాలు. మొదటిది తలసీమియా మైనర్, వీరిని తలసీమియా వాహకులు లేదా క్యారియర్స్ అంటారు. రెండవది తలసీమియా మేజర్, ఇది జబ్బు లక్షణం. తలసీమియా మైనర్ ఏ విధమైన జబ్బు లక్షణాలు కానీ ఇంకే విధమైన అనారోగ్యం కలగదు. వారు కేవలం ఈ తలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఇద్దరు తలసీమియా మైనర్లు పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టిన పిల్లలు 25% మంది తలసీమియా మేజర్లు, 50% మంది తలసీమియా మైనర్లు, 25% మంది ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే. కొన్నిసార్లు ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కూడా ఉండవచ్చు. తలసీమియా వ్యాధి హిమోగ్లోబిన్లో ఇతర జన్యు లోపాల వ్యాధులతో కూడా కలిసి రావచ్చు. వాటిలో ముఖ్యమైనది హిమోగ్లోబిన్ ఈ తలసీమియా. ఈ రకమైన వ్యాధిగ్రస్తులు కంబోడియా, థాయిలాండ్, అలాగే భారతదేశంలో కొన్ని చోట్ల కనిపిస్తారు. ఈ వ్యాధి బీటా తలసీమియా మేజర్, అలాగే తలసీమియా ఇంటర్మీడియాలను పోలి ఉంటాయి. హిమోగ్లోబిన్ ఎస్ తలసీమియా, వీరు ఆఫ్రికా మధ్యధరా ప్రాంతాల్లో ఉంటారు. వీరి జబ్బు లక్షణాలు సికిల్ సెల్ ఎనిమియాని పోలి ఉంటాయి. ఇందులో ఇంకొక లక్షణం ఏమిటంటే స్ప్లీన్ బాగా పెద్దదిగా ఉంటుంది. హిమోగ్లోబిన్ సి తలసీమియా, వీరు మధ్యధరా ప్రాంతాల్లో అలాగే ఆఫ్రికాల్లో ఉంటారు. హిమోగ్లోబిన్ సి బీటా తలసీమియాలో రోగ లక్షణాలు తీవ్రమైన రక్తహీనత, అలాగే స్ప్లీన్ కూడా వాయటం జరుగుతుంది. చివరిది హిమోగ్లోబిన్ డి తలసీమియా. ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉత్తర పశ్చిమ భారతదేశంలో అలాగే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో కనిపిస్తారు. 2008 సంవత్సరంలో స్పెయిన్లో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న అన్నకి అతని చెల్లెలి బొడ్డిత్రాడు లోని రక్తాన్ని భద్రపరిచి దానిలో నుంచి సేకరించిన కణాలను తలసీమియా వ్యాధితో బాధపడుతున్న అన్నకి ఎక్కించడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తిగా విజయవంతమైంది. అలాగే చెన్నై కోయంబత్తూర్లలో 2009లో కొంతమంది డాక్టర్లు స్పెషలిస్టులు ఒక తలసీమియా చిన్నారికి అతని సోదరి బొడ్డుత్రాడులో నుంచి సేకరించిన కణాలతో చికిత్స చేశారు. ఈ ప్రక్రియ కూడా విజయవంతమైంది. ప్రపంచంలో అందరికన్నా ఈ వ్యాధి వాహకులు అనగా క్యారియర్స్ ఎక్కువగా మాల్దీవుల్లో ఉన్నారు. సుమారు ఆ దేశ జనాభాలో 16% మంది తలసీమియా వాహకులు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆఫ్రికా మరియు అమెరికాల్లో కూడా ఉన్నారు. అలాగే తారు తెగతికి చెందిన ప్రజలు వీరు నేపాల్లోని తెరాయ్ ప్రాంతంలో అలాగే భారత్ నేపాల్ సరిహద్దుల్లో కూడా ఉన్నారు. ఈ తెగవారికి మలేరియా వ్యాధి బాధించిన ఆధారాలు లేవు. అందుకే తారు తెగవారు మలేరియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా నివసించగలుగుతున్నారు. తలసీమియా వ్యాధి గ్రస్తులను మలేరియా బాధించదను. అలాగే మధ్యధరా ప్రాంతానికి చెందిన అరబ్బులు, ఆసియావాసులు వారిని కూడా మలేరియా వ్యాధి బాధించదు. మాల్దీవులకు చెందిన వారిలో ప్రపంచంలో అత్యధిక శాతం, సుమారు జనాభాలో 18% మంది తలసీమియా వాహకులు. అలాగే సైప్రస్ జనాభాలో 16% మంది, అలాగే థాయిలాండ్లో 1%, చైనా, భారతదేశ, పాకిస్తాన్లో తలసీమియా వాహకులు కూడా ఉన్నారు. అలాగే గ్రీసు, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ నుంచి వచ్చిన వారి నుంచి కూడా ఆ వ్యాధి ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారికి వ్యాపించినది. ఇప్పటి వరకు తలసీమియా రోగులకు అందుబాటులో ఉన్న ఏకైక శస్త్రచికిత్స ఎముక అంటే మూలుగ మార్పిడి. దీనికి 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. విజయావకాశాలు మాత్రం 30% మాత్రమే. అలాగే కొందరికి రక్త మార్పిడి చేయటం, కొందరికి మందులు, పౌష్టికాహారం ద్వారా, కొందరికి స్ప్లీను మరియు గాల్ బ్యాడర్ శస్త్రచికిత్స ద్వారా తీసివేయటం ద్వారా, ఇవన్నీ వారి జబ్బు లక్షణాలు బట్టి చేయటం జరుగుతుంది. పదే పదే రక్తం ఇవ్వటం వల్ల శరీరంలో ఇనుపధాతు నిల్వలు పెరిగిపోతాయి. ఈ ఇనుపధాతు శరీరంలో నుంచి బయటికి పంపించడానికి చీలియేటింగ్ ఇంజెక్షన్లు కానీ టాబ్లెట్లు కానీ అవసరం అవుతాయి. స్వచ్ఛంద రక్తదాతలారా, మానవత్వం మూర్తి భవించిన దయాశాలారా, మీ రక్తదానం ఈ తలసీమియా చిన్నారుల పాలిటి జీవన సంజీవిని అని మరవద్దు. ఎప్పుడు రక్తదానం చేయాలన్నా ఈ చిన్నారులను మరవద్దు. ప్రతి నిమిషం ఒక తలసీమియా చిన్నారి మీ రక్తదానం కోసం ఎదురు చూస్తుందన్న సంగతిని గుర్తుంచుకోండి. ఎవరికైనా అంటే గర్భిణీ స్త్రీలు, శస్త్రచికిత్స చేయించుకునేవారు, ఏదైనా అనివార్య కారణాల వల్ల రక్తం అందకపోయినా నెట్టుకు రాగలరు. కానీ తలసీమియా చిన్నారికి రక్తం అవసరం పడినప్పుడు రక్తం దొరకకపోతే వారి బాధ వర్ణనాతీతం. అది వారికి జీవన్మరణ సమస్యే. అందుకే ఈ వ్యాధి ఎవరికీ రాకూడదనే నా ఆకాంక్ష. అలాగే ఈ తలసీమియా పిల్లలకు రక్తం కోసం నిరీక్షించవలసి రాకూడదనే నా కోరిక. అలాగే ఈ కార్యక్రమం ద్వారా నా మొబైల్ నెంబర్ను తెలియజేస్తున్నాను. ఎవరికైనా తలసీమియా చిన్నారుల రక్తం అందని పరిస్థితుల్లో నన్ను సంప్రదిస్తే, అలాగే మా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్, ఇది జిఎస్ రాజు రోడ్లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉంది, ఇచ్చటికి వచ్చిన మేము తలసీమియా చిన్నారులకు కావలసిన రక్తాన్ని ఉచితంగా ఇస్తామని తెలియజేస్తున్నా. నా మొబైల్ నెంబర్ 9441902311. మరొకసారి 9441902311. ప్రతి వారి లోపల జాలి, కరుణ అనే ఒక భాగం ఉంటుంది. దాన్ని మనం వెలికి తీస్తే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తారు. స్పందించి ముందుకు వచ్చి రక్తదానం చేస్తారనే ఆశతో ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా గుర్తించి ఈ తలసీమియా చిన్నారులను ఆదుకోవడానికి మా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్కి వచ్చి రక్తదానం చేస్తే మీ సహాయాన్ని నిరుపయోగం కాకుండా సద్వినియోగం చేస్తూ ఈ తలసీమియా పిల్లలకు ఉచితంగా ఇచ్చి మేము వాళ్ళని ఆదుకుంటామని సవినయంగా మనవి చేస్తున్నాం. మనకు ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. మనలో ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు? ఏ దానమైనా విద్య, విజ్ఞానం ఇవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. రక్తదానం కేవలం మంచి మనసుతో ముడిపడింది. మీరంతా మంచి మనసు ఉన్నారు. ఈ రక్తదాన మహాయజ్ఞంలో పాల్గొని తలసీమియా చిన్నారులను ఆదుకోవాలని సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనవి చేస్తున్నాను.
1: మీరింతవరకు వరల్డ్ రెడ్ క్రాస్ డే మరియు తలసీమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి పిఎం సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకం వివరాల గురించి శ్రీ గోపరాజు సతీష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు.
2: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ పథకాల గురించి వివరాలు, విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు గోపరా సతీష్ గారు. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ పథకాలను ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి?
3: ఈ రెండు గొప్ప పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఈ రెండు కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు 2015లో ప్రారంభించారండి. మన భారతదేశం పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, అలాగే జనాభా ఎక్కువ కల దేశం. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అఫోర్డబుల్ రేట్స్ కంటే రీజనబుల్ డబ్బుతోటి ప్రమాద బీమా కల్పించడం కోసము ఎటువంటి భారతీయుడైనా సరే, అలాగే లైఫ్ కవరేజ్, లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ వార్షిక ప్రీమియం తోటి ఏదైనా మరణం సంభవిస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం ఈ రెండు పథకాలని ప్రారంభించడం జరిగిందండి.
2: ముందుగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చెప్తారా?
3: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరటానికి భారతీయులైన వారు ఎవరైనా సరే 18 ఏళ్ళు నిండి ఉంటే చాలండి. 70 ఏళ్ళలోపు వాళ్ళు ఎవరైనా చేరొచ్చు. వారికి కేవలం ఒక ఆధార్ కార్డు కలిగి ఉండి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ నందు ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండి, లేదా పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ నందైనా సరే ఒక ఖాతా ఉండుంటే చాలండి, వారు సులభంగా దీంట్లో చేరవచ్చు. ఈ పథకంలో చేరటానికి ఇందాక చెప్పినట్లుగా ఆధార్ కార్డు ఉంటే ఒకటి సరిపోతుంది. వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలు మాత్రమే. ఈ వార్షిక ప్రీమియం 20 రూపాయలు చెల్లించేసి ఒక ఎన్రోల్మెంట్ ఫామ్ని పోస్ట్ ఆఫీస్ నందు వారి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో పాటు అందజేసినట్లయితే సులభంగా దీంట్లో ఎన్రోల్ కావచ్చండి ఎవరైనా.
2: అంటే ఈ పథకంలో చేరడానికి ఎవరైనా అర్హురా, లేకపోతే ఈ ఆదాయం ఉండాలి, ఇంతవరకే పరిమితి, ఇలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా?
3: ఈ పథకంలో చేరడానికి భారతీయులు అయి ఉంటే చాలు, ఎవరైనా చేరచ్చండి. ప్రత్యేకించి ఈ ఆదాయ వర్గాలని కానీ ఈ రంగాలకు సంబంధించిన వారిని ఎటువంటి నిబంధన లేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి వారు కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండి ఆధార్ ఉండుంటే సులభంగా దీంట్లో చేరచ్చు.
2: పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండటం అనేది ఖచ్చితంగా ఉండాల్సింది ఉంటుందా?
3: ఖచ్చితంగా అండి. ఒకవేళ మీకు కనుక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కానీ ఏదైనా వేరే బ్యాంక్ ఖాతా కూడా లేకపోయినట్లయితే మీరు ముందుగా ఆ ఖాతా ఓపెన్ చేసి తర్వాత దీంట్లోకి ఎన్రోల్ అవ్వచ్చు సులభంగా.
2: ఈ ఇన్సూరెన్స్ పథకం అనేది అయితే అందుబాటులో ఉందో, దీనిలోకి లబ్ధిదారుడిగా చేరితే వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
3: దీంట్లోనండి, ఇందాక మీరు అడిగినట్లుగా ఖాతా కనుక లేకపోతే ముందు ఖాతా పొందవచ్చు. 500 రూపాయలతోటి కనీస నిల్వతోటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఎక్కడైనా ఓపెన్ చేయ, ఏ గ్రామంలో అయినా ఓపెన్ చేయొచ్చు. పట్టణాల్లో అయితే మరిన్ని ఎక్కువ పోస్ట్ ఆఫీస్ శాఖలందు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ని వారు ఇచ్చిన తర్వాత 20 రూపాయల వార్షిక ప్రీమియంని వారు చెల్లించవలసి ఉంటుంది. చెల్లించిన తర్వాత ఈ కవర్ అనేది వార్షిక ప్రీమియం ఎలాగైతే చెప్పుకున్నామో ఈ కవర్ కూడా వార్షిక కవర్, 1 ఇయర్ పాటు ఉంటుందండి. ఈ 1 ఇయర్ పాటు అనగా 1 జూన్ నుండి వచ్చే సంవత్సరం తర్వాత సంవత్సరం 31 మే వరకు ఈ ప్రీమియం కట్టడం వల్ల, ఈ 20 రూపాయలు చెల్లించడం ద్వారా ఆ యొక్క సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారునికి ప్రమాద బీమా 2 లక్షల వరకు వారికి అందుతుందండి. ఈ 2 లక్షల ప్రమాద బీమా అనేది కేవలం ప్రమాదాల ద్వారా జరిగిన మరణం సంభవిస్తే వారు ఎంచుకున్న నామినీకి 2 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. ఒకవేళ ఒక ప్రమాదం జరిగినప్పుడు మరణమే సంభవించకపోవచ్చు, కానీ కొంత రకమైనటువంటి అంగవైకల్యము అలాంటి ఇబ్బందులు కూడా అతనికి ఆ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారునికి జరగచ్చు, కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జరిగిన నష్టానికి కొంత కాంపెన్సేట్ చేసే విధంగా 1 లక్ష రూపాయల వరకు ఒక కన్ను లేదా ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ కనుక తీసివేయబడి అంగవైకల్యం సంభవిస్తే వారికి 1 లక్ష రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందండి. 2 కళ్ళు పోయి ఏదైనా నష్టం జరిగిపోయినట్లయితే, లేదా చేతులు కాడ కాళ్ళు కూడా ఇబ్బంది పరంగా తీసివేయబడినట్లయితే వారికి 2 లక్షల వరకు ఈ పాలసీ కింద, ఈ సురక్ష బీమా యోజన కింద వారికి చెల్లించడం జరుగుతుంది.
2: మరి మీరు ఇందాక అన్నట్టు జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ ఇన్సూరెన్స్ అనేది వారికి అందుబాటులో ఉంటుందా? ఒకవేళ ఆ టైంలో కనుక ఎవరైనా చేరలేకపోతే మధ్యలో చేరడానికి అవకాశం ఉంటుందా?
3: ఖచ్చితంగా అండి. ఒకవేళ ఎవరైనా ఈ స్కీమ్లో ఎప్పుడైనా చేరొచ్చు, ఉదాహరణకు వారు సెప్టెంబర్లో ఈ పథకంలో చేరదలుచుకుంటే వారికి ఉన్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా పాస్బుక్ తీసుకొని వచ్చి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ ఫామ్ కనుక అందజేసినట్టయితే అప్పటి నుండి వారికి ఈ సురక్ష బీమా యోజన ఫలితాలు పొందడం స్టార్ట్ అవుతాయండి. కాకపోతే 31 మే లోపు వీరు ఆటో రెన్యువల్ లేదా ఆటో డెబిట్ కోసం ఆథరైజేషన్ కనుక పోస్ట్ ఆఫీస్ వారికి ఇస్తే వారి తర్వాత సంవత్సరం ప్రీమియం మళ్ళీ వారు రాకుండానే వారి ఖాతా నందు కనీస నిల్వ కనుక 20 రూపాయలు మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డిడక్షన్ జరుగుతుంది. సో అలా మరొక సంవత్సరం కొరకు ఈ పాలసీ అనేది పునరుద్ధరించడం జరుగుతుందండి.
2: ఈ ఆటో డెబిట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందా, అవసరం లేదా?
3: ఖచ్చితంగా తీసుకోవాలండి. ఖచ్చితంగా తీసుకుంటే వారికే ఉపయోగం జరుగుతుంది, ఎందుకంటే వివిధ రకాల పనుల్లో పడి చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఈ ఆటో డెబిట్ అనేది 20 రూపాయలు అనేది చాలా తక్కువ ప్రీమియం ఇవాళ్ళ రేపట్లో ఉన్న ఖర్చులతో పోలిస్తే. అలాంటి మంచి సదుపాయానికి ఆటో డెబిట్కి కనుక ఆథరైజేషన్ ఒక్కసారి ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వారి పాలసీకి పునరుద్ధరించడం జరుగుతుంది.
2: ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవటం కానీ అంగవైకల్యం లాంటివి జరిగితే ఆ నామినీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారు?
3: ప్రమాదం జరిగి ఒకవేళ దురదృష్టవశాత్తు మరణం సంభవించినట్లయితే వారు నామినీగా పెట్టిన వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైతే నామినీగా పెట్టబడి ఉన్నారో వారు ఆయన యొక్క మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ని, అలాగే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ని, అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి, ఈ డబ్బును పొందడానికి క్లెయిమ్ ఫామ్ అంటారు, ఇవి కనుక పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్లి కనుక చెల్లించినట్లయితే మరణ ధృవీకరణ చేసుకుని పోస్ట్ ఆఫీస్ వారు ఈ క్లెయిమ్ని ప్రాసెస్ చేసి వెంటనే వారికి నామినీ యొక్క ఖాతాలో ఈ 2 లక్షల రూపాయలు త్వరగా క్రెడిట్ కాబడేలాగా చర్యలు తీసుకుంటారండి.
2: మరి మీరు ఇందాక అన్నట్టు ఒకవేళ ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది అన్నారు, ఒకవేళ ఖాతాదారుడి ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది?
3: ఖాతాదారుడి ఖాతాలో ఉదాహరణకి అతను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ కలిగి ఉన్నట్లయితే కనీస నిల్వ ఇవాటి నిబంధనల ప్రకారం 500 రూపాయలు నిల్వ అతను కొనసాగించవలసి ఉంటుంది. సో కనీస నిల్వ గనక లేని పక్షంలో, అంటే 20 రూపాయలు డిటెక్ట్ చేయడానికి అవకాశం లేని పక్షంలో అతని సురక్ష బీమా యోజన ఫలితాలు నిలిపివేయబడతాయి. అతనికి వార్షిక ప్రీమియం అనేది కట్ కాబడదు కాబట్టి అతనికి పాలసీ క్లోజ్ అయినట్టు అవుతుంది. అలాగే ఈ పాలసీకి సంబంధించి 70 ఏళ్ల వరకు తను కొనసాగించుకునే అవకాశం ఉంది కాబట్టి అతను కనుక మధ్యలో ఎగ్జిట్ అవ్వదలుచుకుంటే ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది, లేదా 70 ఏళ్ల వరకు ఈ పాలసీని తను కొనసాగించుకోవచ్చు. ఇంకొక ముఖ్య దీంట్లోనండి, ఒక వ్యక్తికి పోస్ట్ ఆఫీస్లోనూ ఖాతా ఉండి అలాగే వేరే ఇతర బ్యాంకులో కూడా సేవింగ్స్ ఖాతా ఉండి 2 చోట్ల కూడా తను ఈ ఆప్షన్ని కనుక ఇచ్చినట్లయితే ఏదో ఒక ఖాతా నుండి మాత్రమే ఆయన ఒక సురక్ష యోజన పథకాన్ని మాత్రమే పొందగలుగుతారు. 2 చోట్ల 2 ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఇవ్వటం వల్ల కూడా ఒకటే పొందగలుగుతారు ఆ వ్యక్తికి.
2: ఏ వ్యక్తి అయినా సరే ఒక్క చోట మాత్రమే ఒక్క పాలసీకి మాత్రమే అర్హత
3: ఉందండి. అవును,
2: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చాలా చక్కటిగా తెలియజేశారండి. మరి ఇప్పుడు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన గురించి తెలియచేయగలరు?
3: ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కూడా మంచి పథకం అండి. మరణం ఏ రూపంలో సంభవించినా కూడా ఈ జీవన జ్యోతి బీమా యోజనలో ఎన్రోల్ అయిన వ్యక్తికి 2 లక్షల రూపాయలు పూర్తిగా చెల్లించడం జరుగుతుంది వారి నామినీకి. అలాగే ఎట్లాగైతే సురక్ష బీమా యోజనలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, ఇక్కడ కూడా 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉంటే దీంట్లోకి వచ్చి ఎన్రోల్ అవ్వచ్చండి. దీంట్లో కూడా ఎన్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అనేది పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా బ్యాంక్లో కానీ కలిగి ఉండాలి.
2: వీరికి వార్షిక ప్రీమియం ఎంత ఉంటుందండి?
3: మీరు సురక్ష బీమా యోజనలో కనుక చూసుకున్నట్టు 20 రూపాయలు ఎలాగైతే ఉందో, ఇక్కడ ఎటువంటి మరణానికి కూడా అయినా సరే జీవిత బీమా లాగా మీకు డబ్బులు పూర్తిగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వార్షిక ప్రీమియం 436 రూపాయలు చెల్లించవలసి ఉంటుందండి. అది కూడా మీరు ఈ పథకంలో చేరే నెలని బట్టి ఉంటుందండి. మీరు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కనుక ఈ పథకంలో చేరినట్లయితే మీరు 342 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇది వచ్చే సంవత్సరం 31 మే వరకు మాత్రం ఈ ప్రీమియం తోటి మీరు పొందగలుగుతారు. మళ్ళీ జూన్ 1 నుంచి మీరు నెక్స్ట్ ఇయర్ తర్వాతి సంవత్సరం వార్షిక ప్రీమియం పూర్తి స్థాయిగా పూర్తి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది 436 రూపాయలు. అలాగే మధ్యలో చేరే వాళ్ళు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కనుక ఈ పథకంలో చేరదలిచినట్లయితే వారు ఆ కొద్ది నెలలకి 228 రూపాయలు చెల్లించి చేరవచ్చు. అలాగే వాళ్ళు జూన్ 1 నుంచి పూర్తి సంవత్సరాని కోసం మరుసటి సంవత్సరం కొనసాగించదలిచినట్లయితే పూర్తి ప్రీమియం అయినటువంటి 436 రూపాయలు చెల్లించవలసి ఉంటుందండి.
2: ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అంగవైకల్యం సంభవిస్తే వీరికి ఏమన్నా ఇన్సూరెన్స్ వస్తుందా?
3: జీవన్ జ్యోతి బీమా యోజనలో అంగవైకల్యానికి ఎటువంటి క్లెయిమ్ అమౌంట్ అనేది చేసుకునే సదుపాయం లేదండి. సో అలాంటి వారు సురక్ష బీమా యోజన ద్వారా ఆ లబ్ధిని పొందవచ్చు.
2: ముఖ్యంగా ఈ 2 పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి బీమా యోజన, అసలు వీటిని తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది అంటారా?
3: ఖచ్చితంగా అండి. ఈ రోజున మనకి జీవన్ జ్యోతి బీమా యోజన చేసినట్లయితే మరణం అనేది ఏ రూపంలోనైనా వస్తుందో అర్థం కాని పరిస్థితి, ఎట్లాగే ఎలాగ జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అలాగే ప్రజలందరూ కూడా ప్రతిదీ వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా ప్రమాదాలు జరుగుతూ మనం చూస్తున్నాం. కొన్ని సంస్థల సర్వేల ప్రకారం ప్రతి సంవత్సరం 200,000 పైగా కేవలం ప్రమాదాల ద్వారా మరణిస్తున్నారు. ఇకపోతే వివిధ రకాల మరణాలు అయితే అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ ఇన్సూరెన్స్ మన గౌరవ ప్రధానమంత్రి గారు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా సులభంగా చేరే విధంగా కల్పించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, అలాగే పట్టణాల నగరాల్లో అయితే వివిధ ప్రాంతాల్లో కాలనీలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా సులభంగా మీ యొక్క ఆధార్ కార్డ్ని, అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాని తీసుకొచ్చి అతి తక్కువ సమయంలో దీంట్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. అలాగే ఒక్కసారి మీరు ఆటో డెబిట్ ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే మీరు సురక్షితంగా, ప్రశాంతంగా మీరు మీ పనులు చేసుకోవచ్చు. మీ యొక్క జీవిత రక్షణ, అలాగే ప్రమాద బీమా రక్షణ, ఈ 2 పాలసీల ద్వారా అతి తక్కువ ప్రీమియంతో భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఈ లబ్ధిని మీకు అందజేస్తుందండి.
2: ప్రధానమంత్రి జీవనజ్యోతి

0: యోజన పథకం తీసుకున్నవారు సురక్ష బీమా యోజన పథకాన్ని కూడా తీసుకోవచ్చా? అంటే ఒక్క వ్యక్తి రెండు ఇన్సూరెన్స్ పథకాలని అప్లై చేసుకోవచ్చా?
1: ఇద్దరు రెండు పథకాల్లోకి చేరడానికి అర్హులండి. కాకపోతే జీవిత ప్రమాదం మరణం సంభవించినప్పుడు మాత్రము 2 లక్షల రూపాయలు మాత్రమే అందుతాయి. అంగవైకల్యం కనుక సంభవించినట్లయితే సురక్ష బీమా యోజన కింద వారికి జరిగిన అంగవైకల్యం యొక్క స్థాయిని బట్టి 1 లక్ష రూపాయల 2 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందండి.
0: ఈ రెండు పథకాలకున్న వృత్యాసం ఏంటండి?
1: ఈ రెండు పథకాల్లోండి సురక్ష బీమా యోజన కేవలం ప్రమాద బీమాని దృష్టిలో పెట్టుకొని యాక్సిడెంటల్ ద్వారా జరిగే మరణాలు అందరూ 436 రూపాయల వార్షిక ప్రీమియంని చెల్లించలేని పరిస్థితి ఉండవచ్చు. కొంత మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాల వారు ప్రమాదం ద్వారా మరణం పొందుతున్నా కూడా 436 రూపాయలు చెల్లించని అవసరం లేకుండా 20 రూపాయలతోటే ఆ యొక్క బీమా సదుపాయాన్ని పొందడం కోసం సురక్ష బీమా యోజన అవసరం ఉంటుందండి అట్లాంటి అల్పాదాయ వర్గాలకి. అలాగే కొంత ఆదాయ వర్గాలు ఉన్నవారికి జీవనజ్యోతి బీమా అనేది కూడా 436 రూపాయలు చాలా తక్కువ ప్రీమియం కింద మనం భావించవచ్చు. అలాంటి వారు కూడా వార్షిక ప్రీమియం 436 రూపాయలు చెల్లించి పొందవచ్చు.
0: చాలామందికి ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే వేరే కంపెనీల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. మరి అటువంటి వారు నాకు ఫలానా దాంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, మరి నేను ఈ రెండు పథకాలను కూడా నేను తీసుకోవచ్చా అనే వారికి ఎలాంటి సమాధానం వస్తుంది?
1: మనకి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ రోజున మనకు కొన్ని సర్వే లెక్కల ప్రకారం మన భారతీయులు సగటున చేస్తున్న ఇన్సూరెన్స్ వివిధ దేశాలతో పోల్చితే చాలా తక్కువ ఇన్సూరెన్స్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు కొంతగా అవేర్నెస్ అనేది ఈ జనరేషన్లో కొంత పెరిగింది. ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నా కూడా ఈ యొక్క ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన ఖచ్చితంగా తీసుకోవడం అనేది ఆ యొక్క ప్రీమియం చూస్తే 20 రూపాయలకి ఈ రోజున ఏం జరుగుతుందో మీకు తెలుసు. అలాంటిది ఒక 20 రూపాయలతో 365 రోజులు సంబంధించి నా ప్రీమియం అంత తక్కువ వస్తున్నప్పుడు ఇది తీసుకోవడంలో సముచితం అనిపిస్తుంది.
0: అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకుని ఒకవేళ ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అక్కడ ఈ పథకం ద్వారా ఏదైతే ఉంటుందో రెండింటినీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?
1: రెండింటినీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఎన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో మీరు చేరి ఉన్నా కూడా ఈ రెండు ప్రధానమంత్రి పథకాల్లో మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే వారు ఈ పథకం సొమ్ము పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.
0: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అలాగే ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకం గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారండి. ఈ పథకాలను ఉపయోగించుకొని వారి జీవితానికి ఒక సురక్ష ఏర్పరచుకుంటారని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పిఎం సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకం వివరాల గురించి శ్రీ గోపరాజు సతీష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు. ఇప్పుడు వినండి గాంధీ మార్గం.

బాపూజీ తన రచనల్లో మతము, సంస్కృతి గురించి ఈ విధంగా చెప్పారు. ప్రపంచంలోని అన్ని మతాల విశ్వాసాల మీద నాకు నమ్మకముంది. ప్రపంచంలోని అన్ని మతాల విశ్వాసాలను అర్థం చేసుకోవడానికి ఆ మతాల యందలి అత్యున్నత విలువలను నా ఆలోచనల్లో, ఆచరణల్లో సమ్మిళితం చేసుకోవడానికి నా చిన్నప్పటి నుంచి నేను అవిరళ కృషి జరిపాను. ఏ మార్గం నుంచి వచ్చినా సరే అత్యున్నత విలువలను స్వీకరించడానికి నేను పాటిస్తున్న నమ్మకం నాకు అనుమతినిస్తుంది. అంతేకాదు, ఆ విధంగా స్వీకరించవలసిందేనని గట్టిగా నొక్కి వక్కాణిస్తోంది. నా దృష్టిలో వేర్వేరు మతాలు ఉద్యానవనంలో వికసించిన సౌందర్యవంతమైన పుష్పాల్లాగా లేదా ఒకే అద్భుత వృక్షం యొక్క వేర్వేరు శాఖలు కనిపిస్తున్నాయి. అసంపూర్ణమైన మానవులు వేర్వేరు మతాలను ఏ విధముగా ఆదరి

అన్ని మతాలు సర్వంతర్యామి అయిన భగవంతుణ్ణి ప్రార్థించేవే. ఆ భగవంతుడు నీటి బిందువులోనూ ధూళికణంలోనూ కూడా ఉన్నాడు. అన్ని మతాలు ఒకే చెట్టుకు ఉండే ఆకుల వంటివి. ఏ రెండు ఆకులు ఒకే విధంగా ఉండవు. అయినప్పటికీ వాటి మధ్య గల తేడా వల్ల అవి పెరుగుతున్న కొమ్మల మధ్య ఎలాంటి శత్రుత్వానికి తావు ఉండదు. అదేవిధంగా భగవంతుని సృష్టి అందలి ఈ వైవిధ్యంలో కనిపించని ఐక్యత దాగి ఉంటుంది. నీ మతం అన్ని మతాల సారాంశమేనని చెప్పగలవా? అవును, నీవు ఆ విధంగా అనుకుంటే ఆ సారాంశాన్ని నేను హిందూ మతం అంటాను. నీకు అది క్రైస్తవం కావచ్చు. నేను ఆ విధంగా అనకపోతే నీవు చాలామంది ఇతర క్రైస్తవుల్లాగే గాంధీ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎంత బావుంటుంది అని అనుకుంటావు. అదేవిధంగా ముస్లింలు కూడా గాంధీ ఇస్లాంను ఆచరిస్తే ఎంత బావుంటుంది అనుకుంటారు. అది వెంటనే మన మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. అవునా కాదా? తన మతగ్రంథాలను మాత్రమే కాక ఇతర మతాల గ్రంథాలను కూడా చదవడం ప్రతి ఒక్కరి విధి. ఈ విధంగా చేస్తే ప్రజలు తన మతాన్ని దోషాల నుంచి కాపాడుకుని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాక మన మధ్య క్రైస్తవులు, ముస్లింలు, పార్సీలు ఇంకా ఇతర అనేక మత విశ్వాసాలను పాటించే వ్యక్తులు ఉన్నారు. హిందువులు వారిని సోదరులుగా భావిస్తున్నట్లయితే వారి గ్రంథాలను చదవడం వారికి తప్పనిసరి. నా దృష్టిలో అన్ని ప్రధాన మతాల సారాంశము ఒకటే. అందువల్ల అవన్నీ నా దృష్టిలో సమానమే. అందువల్ల ముస్లిం, క్రైస్తవ, పార్సీ పిల్లలను వారి విశ్వాసాలకు అనుగుణంగా పెంచడంలో నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. వారి తల్లిదండ్రులు ఆ పిల్లలకు ప్రత్యేక పుస్తకాలకు అనుగుణంగా దైవ ప్రార్థనా రూపాలను నేర్పించమని అడిగినప్పుడు నాకు కొంత ఆ సాహిత్యాన్ని చదివే అదృష్టం కలిగింది. ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నింటినీ చదవడం ప్రతి సంస్కారవంతులైన స్త్రీ పురుషుల విధి అని నేను భావిస్తాను. మన మతాన్ని ఇతరులు గౌరవించినట్లుగాని మనం ఇతరుల మతాన్ని గౌరవించాలంటే ప్రపంచ మతాలను స్నేహపూర్వకంగా అధ్యయనం చేయడం మన పవిత్ర కర్తవ్యం. మీరా భజన్స్.

0: ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8 గంటలు కావస్తుంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: talks with Iran as very good and saying a permanent deal is very possible.
1: Iran is now reviewing a 14-point U.S. proposal to end the war, with Tehran's Foreign Minister Abbas Araghchi calling for dialogue and diplomacy. The proposed framework would pause hostilities and open a 30-day window of final negotiations, even though core issues including Iran's nuclear program would be left for later talks. Washington says it expects an Iranian response imminently. The diplomatic picture remains fluid. Iran has not publicly confirmed acceptance of any terms, and Iranian Parliament Speaker Mohammad Bagher Khalibaf has dismissed some media reports as fake. This is Vinod Kumar for Akashvani News from Dubai.
0: While diplomacy advances, fighting across West Asia shows no sign of stopping. Israel bombed Beirut's southern suburbs on Wednesday in the first strike on the Lebanese capital since a U.S. brokered ceasefire nominally took effect on the 17th of April. The Israeli military says its operations target Hezbollah's infrastructure and fighters, and has reported more than 220 Hezbollah members killed since the ceasefire began. In Gaza, Israeli strikes have continued, with Hamas condemning the attacks as a continuation of what it calls Israel's war of extermination. Meanwhile, the U.S. military has carried out strikes on Iranian military facilities after responding to attacks on Navy ships. Washington said that it does not want the conflict to grow but is ready to defend its forces. Earlier, U.S. claimed that Iran attacked three U.S. Navy ships in the Strait of Hormuz, but American forces intercepted the attacks and no ships were damaged. In IPL cricket, Lucknow Super Giants defeated Royal Challengers Bengaluru by 9 runs using DLS method in a rain-hit match at the Ikana Stadium in Lucknow last night. Chasing 213 runs for victory, Royal Challengers Bengaluru made 203 for 6 in 19 overs. Earlier put into bat, Lucknow Super Giants scored 209 for 3 in 19 overs. Multiple rain interruptions reduced the match to a 19-over-a-side affair, setting Bengaluru a DLS target of 213. Mitchell Marsh scored a dazzling 111 off 56 for Lucknow, while Rajat Patidar contributed 61 off 31 for Bengaluru. Mitchell Marsh was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Subhadra.
2: Thank you, Abhishek. BJP preparing to assume office in Kolkata after its stunning victory in West Bengal finds prominent mention in most of the dailies. Governor dissolves West Bengal Assembly, leads the pioneer. Amit Shah to meet Bengal MLAs today on choice of new chief minister, says the Asian Age. Bengal's re-industrialization roadmaps being chalked out, informs the statesman. India urges Bangladesh to speed up verification of illegal migrants, reports Hindustan Times. In another story, Hindustan Times headlines, Governor keeps Vijay waiting as Tamil Nadu deadlock deepens. The Tribune in its editorial piece says, hung mandate led Tamil Nadu Assembly floor decide. The paper writes that Tamil Nadu's unfolding post-election uncertainty has once again brought the constitutional role of the governor under scrutiny. With Vijay's Tamiraga Vetri Karagam falling short of the halfway mark, the question before Raj Bhavan is politically explosive yet constitutionally settled. Who should be invited to form the government? The constitution does not automatically grant the single largest party the right to govern. The governor is expected to determine which formation is most likely to command the confidence of the assembly. And finally, Financial Express, citing Niti Aayog's National Education Report released yesterday, says that Indian school kids are weakest in mathematics, higher reasoning. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. BJP Central Observer for West Bengal Amit Shah to meet newly elected party MLAs in Kolkata to elect legislative leader today. Deadlock continues in Tamil Nadu over government formation as MLAs of VCK, CPI and CPIM to meet on lending support. President of Vietnam Tho Lam emphasizes India-Vietnam role in global supply chain and business forum in Mumbai. Commerce Minister Piyush Goyal reviews initiatives to strengthen India's position in global agriculture landscape. Saudi Arabia suspends US military access to its bases in airspace. And in IPL cricket, Lucknow Super Giants beat Royal Challengers Bengaluru by 9 runs using DLS method at the Ikana Stadium. And with that, we end the morning news. Have a nice day.
3: Akashavani.
4: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ధి చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేశాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కళ. రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తుంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరణ్డూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరణ్డూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస, అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రైల్వేశాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్డు డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనిస్తం ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వినబోతున్నాం ఆ పాత మధుర గీతాలు. ముందుగా వినబోతున్నా గీతం ఈనాటి బంధం ఏనాటిదో, చిత్రంలో ఉంది గానం పీసీసులా.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట ప్రేమలు పెళ్ళిళ్ళు. చిత్రంలోంది గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాట మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట జూదగాడు చిత్రంలోని గానం జి ఆనంద్ పి సుశీల సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట కొండవీటి సింహం చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం విటూరి సుందరమూర్తి.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాద్య కచేరి. ముందుగా కనులు తాకని కళ్యాణ వసంతరాగం, రూపకతాళం, త్యాగరాజ కీర్తన.

మీరు విన్నారు మనసు విషయ నాటక రంజి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాద్య కచేరి విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రయాణిస్తాం ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి సినీ గీతాలు. నమస్తే అమరావతిలో ముందుగా వినబోతున్న పాట మహర్షి, చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం నాయని కృష్ణమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మోటిమల సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడువుల తామరా సై బాల్,
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
4: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట కోకిల చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.
1: ఏ కావాలా?

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: महिलाओं की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినవుతున్న తరువాతి పాట రుద్రనేత్ర చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఆదిత్య 369. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం వెన్నెల కంటే.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట అమ్మ దొంగ చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
1: సామాజిక భద్రతా బీమా పింఛన్ల పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సామాజిక భద్రత అనేది ప్రతి పౌరుడి ఆర్థిక సామాజిక రక్షణకు కీలకమైన అంశం. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అనుకోని ప్రమాదాలు, అనారోగ్యం, వృద్ధాప్యం వంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సామాజిక భద్రత కల్పించే పథకాలు అవసరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు బీమా పింఛన్ పథకాలను ప్రవేశపెట్టింది.

0: వాటిలో ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ముఖ్యమైనవి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 మే 9 ఈ పథకాలను ప్రారంభించారు. దేశంలో సామాజిక భద్రతను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు 2026తో 11 విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని కోట్లాది భారతీయుల జీవితాల్లో ఆర్థిక భద్రతకు బలమైన ఆధారంగా నిలిచాయి. భారతదేశంలో సామాజిక భద్రత రంగంలో గత 11 సంవత్సరాల్లో ఒక విశేషమైన మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు బీమా, పింఛన్ వంటి ఆర్థిక రక్షణ వ్యవస్థలు చాలామందికి అందుబాటులో లేకపోయేవి. కానీ 2015 మే 9 ప్రారంభమైన ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఈ మూడు పథకాలు ప్రారంభమైన 11 సంవత్సరాల్లోనే 92 కోట్లకు పైగా నమోదులు సాధించడం సామాజిక భద్రత విస్తరణలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ మూడు జనసురక్ష పథకాలు దేశంలోని పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాలకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. అప్పటినుంచి ఇవి కేవలం పథకాలుగానే కాకుండా కోట్లాది కుటుంబాలకు అనూహ్య పరిస్థితుల్లో ఆర్థిక రక్షణగా మారాయి.
1: जिनको कोई पेंशन की संभावना नहीं, गरीबों को सहारा नहीं चाहिए. हमें हमारी सोच बदलनी होगी, हमारे कार्यकलाप बदलने होंगे, हमारे तौर तरीके बदलने होंगे. गरीबों को सहारा नहीं चाहिए, गरीबों को शक्ति चाहिए.
0: ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు, వృద్ధాప్యంలో ఆదాయ లోటు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ పథకాలు ఒక సమగ్ర భద్రతా వ్యవస్థగా పనిచేస్తున్నాయి. సామాజిక భద్రత వల్ల వ్యక్తి అనిశ్చితి తగ్గుతుంది. ప్రమాదం, మరణం లేదా వృద్ధాప్యంలో ఆదాయం లేకపోయినా కనీస జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు ఇది సహాయపడుతుంది. ఇది కేవలం వ్యక్తిగత రక్షణ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదం చేస్తుంది. ప్రజలకు భద్రత ఉంటే వారు ధైర్యంగా పనిచేస్తారు, పొదుపు పెంచుతారు, తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మూడు పథకాలపై మాట్లాడుతూ, భారతదేశంలో సామాజిక భద్రతను ప్రతి ఇంటికి తీసుకువెళ్లే దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన జాతీయ ఆర్థిక సార్వజనీనత కార్యక్రమంలో భాగంగా ఈ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయని ఆమె గుర్తు చేస్తూ, ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలు, బీమా, పింఛన్ వంటి ప్రాథమిక ఆర్థిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనూహ్య ముప్పులు, నష్టాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఈ పథకాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు ఆర్థిక సేవల ప్రాప్యత పెంచడం ద్వారా వారి జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడమే ఈ పథకాల లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ మూడు జనసురక్ష పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన భారతదేశంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవ బీమా రక్షణను అందించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసేవారు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు మరియు బ్యాంకింగ్ సౌకర్యాలు ఉన్న ప్రతి పౌరుడికి ఆర్థిక రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం ప్రకారం 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఇందులో చేరవచ్చు. ఒకసారి చేరిన తర్వాత వార్షిక ప్రీమియం చాలా తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. ఈ ప్రీమియం నేరుగా బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. పథకంలో చేరిన వ్యక్తి ఏ కారణంతోనైనా మరణిస్తే వారి నామినీకి 2 లక్షల రూపాయలు బీమా మొత్తం అందుతుంది. ఈ పథకం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇది తక్కువ ఆదాయం గల కుటుంబాలకు కూడా జీవన బీమాను అందుబాటులోకి తీసుకురావడం, అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను కాపాడుతుంది. అదనంగా బ్యాంకు ఖాతాతో అనుసంధానం ఉండటం వల్ల పారదర్శకత, సౌలభ్యం పెరుగుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 21,500 కోట్ల రూపాయలకు పైగా క్లెయిమ్స్ చెల్లించబడ్డాయి. ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన భారతదేశంలో సాధారణ ప్రజలకు తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా రక్షణను అందించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు, ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న వర్గాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పథకంలో 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు చేరవచ్చు. సంవత్సరానికి చాలా తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాద బీమా రక్షణ పొందవచ్చు. ప్రీమియం మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది, కాబట్టి చెల్లింపులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి శాశ్వత వికలాంగత కలిగితే 2 లక్షల వరకు బీమా పరిహారం అందుతుంది. ఇది ఒక వ్యక్తి మాత్రమే కాకుండా అతని కుటుంబానికి కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ముఖ్య లక్ష్యం ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించడం. గ్రామీణ ప్రాంతాలు, చిన్నపాటి ఉద్యోగాలు చేసేవారు, కూలీలు వంటి వర్గాలకు ఇది ఎంతో సహాయకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అధిక రక్షణ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ పథకం కేవలం ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది. సహజ మరణం లేదా అనారోగ్య కారణాలతో జరిగే మరణాలకు ఈ బీమా వర్తించదు. అయినప్పటికీ రోజువారీ జీవితంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే పరిస్థితుల్లో ఈ పథకం ఒక ముఖ్యమైన భద్రతా కవచంగా ఉంటుంది. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2016-17లో 3277 క్లెయిమ్స్ నమోదయ్యాయి. కానీ 2025-26 నాటికి ఈ సంఖ్య 1,76,859కి పెరిగింది. మొత్తం క్లెయిమ్ చెల్లింపులు 3,537 కోట్ల రూపాయలకు చేరాయి. గత 5 సంవత్సరాల్లో ఈ పథకం నమోదు 2.5 రెట్లు పెరగడం గమనార్హం. అటల్ పెన్షన్ యోజన దేశంలో వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. దీని ద్వారా ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది ఒక భరోసా కల్పించే పథకం. ఈ పథకంలో 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు చేరవచ్చు. ఇందులో చేరిన తర్వాత వ్యక్తి ప్రతీ నెల లేదా త్రైమాసికం, అర్ధవార్షికంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలి. ఈ చందా వ్యక్తి వయసు, అతను కోరుకునే పింఛన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. 60 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత సభ్యుడికి నెలకు 1,000 నుండి 5,000 రూపాయల వరకు స్థిరమైన పింఛన్ అందుతుంది. ఈ పథకంలో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే సభ్యుడు మరణించిన తర్వాత కూడా అతని జీవిత భాగస్వామికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత చందా మొత్తాన్ని నామినీకి తిరిగి చెల్లిస్తారు. ఈ విధంగా అటల్ పెన్షన్ యోజన కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక రక్షణను అందిస్తుందని, బ్యాంకు ఖాతాతో అనుసంధానం ఉండటం వల్ల చందా చెల్లింపులు సులభంగా జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
2: అటల్ పెన్షన్ యోజన లగాయీ హై భాయ్యో బహనో, ఆపనే కభీ కల్పనా కీజీ కి హమారే దేశ్ కా కిసాన్ 60 సాల్ కే బాద్ ఉస్కో పెన్షన్ మిల్ సక్తీ హై. ఘర్ కామ్ కర్నే వాలీ మహిళా 60 సాల్ కే బాద్ ఉస్కో పెన్షన్ మిల్ సక్తీ హై. భాయ్యో బహనో, అగర్ ఆప్ 20 సాల్ కీ ఉమర్ కే హై, 25 సాల్ కీ ఉమర్ కే హై, 30 సాల్ కీ ఉమర్ కే హై, ఔర్ అభీ సే ఆప్ పైసా జమా కరానా చాలూ కరోగే, జితనా జమా కరాఓగే ఉస్కే అనుపాత మే 60 సాల్ కీ ఉమర్ హోనే కే బాద్ ఆప్కో పెన్షన్ మిల్నా శురూ హో జాయేగా. సర్కార్ ఉస్మే పైసే డాలేగీ ఔర్ ఆప్కో కభీ బుఢాపే మే కిసీ కే పాస్ హాత్ ఫహరానే కీ నౌబత్ నహీ ఆయేగీ, ఆప్కా బుఢాపా భీ సిఖ్ జాయే ఔర్ ఆప్ జో పైసా జమా కరాయేంగే ఆప్కే స్వర్గవాస్ కే బాద్ వో పెన్షన్ ఆప్కీ పత్నీ కో మిలేగా. ఆప్కీ పత్నీ కే స్వర్గవాస్ కే బాద్ వో పైసా జితనా హై కరీబ్ కరీబ్ 8 లాఖ్ రూపాయా ఆప్కే బచ్చో కో వాపిస్ దియా జాయేగా. ఆప్ కల్పనా కర్ సక్తే హై ఏక్ ఏక్ జీవన్ సురక్షిత్ బనానే కే లియే కిస్ ప్రకార్ సే కామ్ కియా జాతా హై ఇన్ కామ్ కో లేకర్ కే హమ్ చలే హై.
0: ఈ 3 పథకాలు దేశవ్యాప్తంగా విశేష స్పందనను పొందాయి. గణాంకాలు ఈ పథకాల విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 57.11 కోట్ల మంది నమోదు కాగా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 26.31 కోట్ల మంది చేరారు. అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 8.71 కోట్ల మంది నమోదయ్యారు. ఈ సంఖ్యలు చూసినప్పుడు ఇవి ప్రపంచంలోని అనేక పెద్ద దేశాల జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇవి కేవలం సంఖ్యలుగానే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను కూడా సూచిస్తున్నాయి. బీమా క్లెయిమ్ల పరిష్కారంలో కూడా ఈ పథకాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. క్లెయిమ్ ప్రక్రియను సరళీకరించడం వల్ల లబ్ధిదారులకు త్వరితగతిన సహాయం అందుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాలలో మహిళలు మరియు గ్రామీణ ప్రజల భాగస్వామ్యం కూడా గణనీయంగా ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 72% మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 50% మహిళలు ఉన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 74% గ్రామీణ ప్రజలు, 53% మహిళలు ఉన్నారు. అటల్ పెన్షన్ యోజనలో 48.76% లబ్ధిదారులు మహిళలు, అంటే 4.25 కోట్ల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. ఈ పథకాల అమలులో గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. పంచాయతీ స్థాయిలో నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి అర్హుడికి ఈ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయి సిబ్బంది, బ్యాంకులు ఈ పథకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పథకాల పరిధిని మరింత విస్తరించి ఇంకా ఎక్కువ మంది ప్రజలను ఆర్థిక భద్రతా వలయంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మూడు సామాజిక భద్రత పథకాలు భారతదేశంలో ఆర్థిక సమగ్రతను పెంపొందించడంలో, పేద మధ్యతరగతి ప్రజలకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాలు అందించే ఈ పథకాలు భవిష్యత్తులో కూడా కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడనున్నాయి. దేశంలో సామాజిక భద్రత వ్యవస్థను బలపరచడంలో ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి తక్కువ వ్యయంతో సాధారణ ప్రజలకు జీవన బీమా, ప్రమాద బీమా మరియు వృద్ధాప్య పింఛన్ వంటి మౌలిక రక్షణను అందిస్తున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఇవి ఒక భరోసా కలిగించే భద్రతా కవచంగా నిలుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక భద్రత పెరగడం మాత్రమే కాకుండా సమాజంలో సమానత్వం మరియు స్థిరత్వం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు ఈ పథకాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వాటిలో భాగస్వామి కావడం ద్వారా తన కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం అవసరం. సామాజిక భద్రత బీమా, పింఛన్ల పథకాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:15. రాబోయే అతిథి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట నోట్బుక్ చిత్రంలోని గానం నిత్య సంతోషిని, సంగీతం వనమాలి, సాహిత్యం వనమాలి, సంగీతం మిక్కీ జెమేయర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాత పాట నువ్వే కావాలి. చిత్రంలోని గానం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం కోటి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట గబ్బర్ సింగ్ చిత్రంలోంది, గానం శంకర మహదేవన్, గోపికా పూర్ణిమ, సాహిత్యం చంద్రబోస్.

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథులు వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట నీ స్నేహం చిత్రంలోంది. గానం రాజేష్, ఉష, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట రాజా ది గ్రేట్ చిత్రంలోని గానం సమీర భరద్వాజ్, ఎంఎల్ శృతి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం సాయి కార్తిక్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రావోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట నువ్వు నాకు నచ్చావు. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం భువనచంద్ర.

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినుబుతున్న తర్వాతి పాట చంద్రలేఖ చిత్రంలోని గానం. రాజేష్, సుజాత సాహిత్యం, సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట చక్రం చిత్రంలో ఉంది. గానం చక్రి, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: మీరింతవరకు రాబోయే అతిథి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11 గంటలు. ఇప్పుడు వినండి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: సుశీల గారు నమస్కారం.
2: నమస్కారం.
1: కొన్ని వేల పాటలు సినీ రంగంలో పాడి సినిమాలకు నేపథ్యగానం అందించిన మీరు, గాయనిగా మీ చలనచిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఏ సంవత్సరం జరిగింది తెలియజేయండి.
2: గాయనిగా 1951 సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా కన్నతల్లి చిత్రంలో పాడాను. ఏం రాజా గారితో ఎందుకు పిలిచావెందుకు అని ఒక పాట పాడాను. దానికి ముందు బాలానందం ప్రోగ్రాంలో మద్రాసులో రేడియో అన్నయ్య, జ్ఞాపతి రాఘవరావు గారు, అక్కయ్య అన్నయ్య అంటారు, వారి దాంట్లో నేను వచ్చి పాడుతుండేదాన్ని సినిమా పాటలు. అంటే అంతకుముందు నాకు తెలుసు అనుకోండి, క్లాసికల్ అని నేర్చుకున్నాను, కానీ సినిమా పాటలు అంటే ఇష్టం కాబట్టి సినిమా పాటలు పాడుతుండేదాన్ని. అట్లాగా వారి దగ్గర పాడుతున్నప్పుడు వారికేమో ప్రకాష్ రావు గారు, ప్రకాష్ స్టూడియోస్ ఓనర్, ఆయనేమో కవర్ పెట్టించారు, ఎవరినో కొత్త ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటే పంపించండి వాయిస్ టెస్టింగ్ అని. అప్పుడు వచ్చి 4-5 పంపించారు నన్ను, ఇంకో ఎవరెవరు పేర్లు నాకు తెలియవు అంతగా, వాళ్ళందరినీ పంపించారు పెండియాల నాగేశ్వరరావు గారి దగ్గర. ఎందుకంటే అప్పుడు పిల్లల సబ్జెక్ట్ తీస్తున్నారు.

0: అంచేత పిల్లలు కావాల్సి వచ్చింది. పిల్లలు పెడితే బాగుంటుంది, వాయిస్ కొంచెం చిన్న లేతగా ఉంటుంది, పిల్లలకి పాడచ్చు అని చెప్పి పంపించమంటే న్యాపతి రాఘవరావు గారు ప్రకాష్ స్టూడియోకి మమ్మల్ని అందరిని పంపించారు. అప్పుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు నా వాయిస్ విని వచ్చిన వాళ్ళందరిలో కంటే ఎంఐ వాయిస్ బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేశారు. అట్లాగా నేను సినిమా రంగంలో మొట్టమొదట ప్రవేశించాను.
1: సినిమాల్లో ప్రవేశించక ముందు మీ సంగీత అభ్యాసం గురించి తెలియజేయండి.
0: అంటే మా ఫాదర్ బాగా వీణ వాయిస్తారు, పాడతారు. ఆయనే మొట్టమొదటి నుంచి నాకు సరిగమ పదని నేర్పింది ఆయనే. చిన్న వయసులో స్కూల్ డ్రామాల్లో 8వ సంవత్సరంలో నేను స్కూల్లో డ్రామాలు ఉండేవి, అప్పుడు నా చేత అన్ని ఈ పాడే రోల్స్ సక్కుబాయి కానీ ఇంకా చాలా మర్చిపోయింది చిన్న వయసు. అప్పుడు అందులో కూడా పాడే రోల్ నారదుడు అలాంటి రోల్స్ ఇచ్చేవారు నాకు. అట్లా అట్లా ఎక్కువ లైట్ మ్యూజిక్కే చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అయిపోయింది. తర్వాత క్లాసికల్ నేర్చుకోవాలి అని చెప్పి ఫాదరు చాలామంది గురువులు ఉన్నారు, చెప్పాలంటే పెద్దలు ఇష్టం. అట్లా అట్లా చేరి క్లాసికల్ కచేరీలు చేస్తుండేదని. విజయవాడ రేడియో స్టేషన్లో కూడా క్లాసికల్ నేను కొన్ని రోజులు పాడాను, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్. అట్లా పాడి మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత మెడ్రాస్కేమో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, మెడ్రాస్లో పాడొచ్చు క్లాసికల్ అని. అక్కడ కూడా పాడాను 2-3 సార్లు, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పాడాను క్లాసికల్. తర్వాత ఈ సినిమాలో వచ్చిన తర్వాత క్లాసికల్కి కొంచెం తగ్గించాను.
1: ద్వారం వెంకటస్వామి నాయుడు గారితో మీ జ్ఞాపకాలు?
0: ఎందుకంటే ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర నేనేం నేర్చుకోలేదు, కానీ వయలిన్ కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నాను. వయలిన్ చాలా బాగా సౌండ్ వస్తుంది, అమ్మాయి చాలా బాగా వాయిస్తుంది. ఇందులోనే అన్నిట్లోనే సగం సగం, ఇందులోనే ఈ 46 ఏళ్ళగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికోసం నన్ను పుట్టించాడు భగవంతుడు అని అనుకుంటున్నాను.
1: ఎవరైనా ఆర్టిస్టు ఆ రంగంలో గుర్తింపు పొందడానికి కొన్ని పరీక్షలకు నిలబడి నెగ్గాల్సి ఉంటుంది, అలా మీ ఫిలిం కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఏదంటారు?
0: టర్నింగ్ పాయింట్ అంటే మీరు ఏ విధంగా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు.
1: అంటే అంత ప్రాచుర్యంలోకి రాక ముందర ఒక పాట బాగా హిట్ అవుతుంది కదా, అట్లా హిట్ అయిన తర్వాత బాగా రికగ్నిషన్ వచ్చి సుశీల్ గారు కావాలంటుంటారు. అలా ఎప్పటి నుంచి మీరు బాగా?
0: తెలుగు వాళ్ళ యొక్క అసమర్థత నేను చెప్తున్నాను. తమిళ్లో పాపులర్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి వెనకబడతారు, అదొక్కటే మనకి. నేను మొట్టమొదట నేను తమిళ్లోనే ఎక్కువ పాపులర్ అయ్యాను. తర్వాత ఓహో మన పిల్ల, మన ఆడపిల్ల, మన ఆడపడుచు ఇక్కడ తెలుగులో ఉంది చెప్పి తర్వాత నాకు చాలామంది తెలుగు పాటలు ఇచ్చారు. కానీ అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు మాత్రం మొదటి నుంచి నాకు దొంగరాముళ్ళంచి వాళ్ళు చాలా నాకు మంచి మంచి పాటలు ఇచ్చి నేను ఇంకా ఫేమస్ అవ్వకముందే చాలా పాటలు ఇచ్చారు. తర్వాత నేను బాగా తమిళ్లో బాగా ఫేమస్ అయ్యాను. అంతే దాని తర్వాత మిగతా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సరే తమిళ్ ప్రొడ్యూసర్ ముందు ఏవిఎం వాళ్ళే నాకు ముందు ఛాన్స్ ఇచ్చారు. ఏవిఎంలో నేను పర్మనెంట్గా 53 నుంచి 57 దాకా పర్మనెంట్ ఆర్టిస్ట్ కింద ఉన్నాను. పర్మనెంట్ ఆర్టిస్ట్ ఉన్న తర్వాత అక్కడ వాళ్ళు బాగా ట్రైన్ ఇప్పించారు, తమిళ్ కూడా నేర్చుకోవడం అంత నేర్పించారు అక్కడ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత చెయ్యాలని నేను అప్పుడప్పుడు బాధపడుతుంటాను. తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా, ఒక తెలుగు ఆడపడుచు అయి ఉండి కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు.
1: ఆకాశవాణితో మీ అనుబంధం ఎలాంటి?
0: ఇందాక చెప్పాను కదండి, ఆకాశవాణియే నాకు ఇంత అవకాశం కలిగించిందని. ఈ అవకాశం అంటే నేను వెళ్ళి అక్కడ పాడటం నుంచి నాకు ఆ న్యాపతి రాఘవరావు గారు, అన్నయ్య అక్కయ్య వాళ్ళిద్దరూ నన్ను పిక్చర్లో పాడితే బాగుంటుంది అని చెప్పి నన్ను తీసుకువెళ్ళి అక్కడ చేశారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి ఎప్పుడు నేను నా కృతజ్ఞత తెలుపుకుంటాను.
1: అమర గాయకునిగా అపారమైన గౌరవంతో మనం అందరం గౌరవించే ఘంటసాల గారితో మీ జ్ఞాపకాలు ఏమిటి?
0: జ్ఞాపకాలంటే లవకుశ నా చేతి పాడించారు. ముఖ్యంగా చెప్పాలంటే పాటలు ఎన్నో పాడుతూ ఉంటాం, దానికి చెప్పుకోకర్లేదు. కానీ ఈ లవకుశ అన్నది నాకు కానీ లీల గారికి కానీ ఘంటసాల గారికి కానీ మంచి పేరు తెచ్చి ప్రఖ్యాతులు తెచ్చి ఇప్పటికి కూడా రామసుగుణధామ అంటే ఆ రాముడు ఆ సీతాదేవి అలా కనపడతారు. అలాంటి మ్యూజిక్ ఆయన దానికోసమే పుట్టారేమో ఘంటసాల గారు. దానికి ఆ ఎక్స్ప్రెషన్ ఇలా పాడాలమ్మా, ఇలా చెయ్యాలి, ఇంత మంచి బాగా పాడాలి అని చెప్పి ఆయన ఒక నాకు సినిమా లైన్లో మంచి ఆ ఉచ్చారణ అది ఘంటసాల గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను.

0: అవన్నీ ఘంటసాల గారితో పాడడం అది ఒక చాలా గొప్ప అండి. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులకు కూడా ఆయన చెప్పేవారు, ఇలా పాడమ్మా ఇలా పాడమ్మా, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. అది చాలా నాకు తిరుమల మందిర సుందర, అది కూడా ముందు నేనే పాడాను, తర్వాత అంటే ఆయన ట్రాక్ పాడేశారు, నేను వెళ్ళే లోపల ఆయన పాడేశారు. ఆమె పాడేసిన తర్వాత అమ్మ నేను పాడేశాను నువ్వు పాడేసి అని చెప్పి అక్కడ కూర్చొని ఆయన పాడింది విని అట్లాగే పాడాను. తర్వాత పిక్చర్లో రెండు పెట్టుకున్నారు. ఆయనకి పాపం ఘంటసాల గారు కూడా చాలా ఇష్టం ఆ పాట. అదే ఆర్టిస్ట్తో కలిసి పాడినప్పుడు వారే చెప్పేవారు, ఇలా పాడమ్మా ఇలా పాడమ్మా, ఊహలు గుసగుసలాడే ఉందని. అది నేను మామూలుగా పాడతాను, ఆయన అలా కాదమ్మా ఇలా పాడాలి, ఊహలు గుసగుసలాడి అలా మామూలుగా పాడేదాన్ని ఆయన కొంచెం చెప్పి.
1: ఊహలు గుసగుసలాడి నా హృదయము ఊహిసలాడి ప్రియా.

0: ప్రముఖ హిందీ గాయని లతా మంగేష్కర్ గారు, మీరు మంచి మిత్రులను వింటుంటాం, మీ మైత్రి బంధం ఎలాంటిది?
1: మిత్రులంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే చాలా వాట్ల మీరు చదివే ఉంటారు, మానసిక గురు ఆవిడ లతా మంగేషకర్ అంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు అలా విని విని విని విని ఆ స్టైల్లోనే నేను అలా పాడుతూ ఆ ఇంత బాగా పాడగలుస్తున్నానంటే ఆవిడ యొక్క రేసెస్ నా మీద పడ్డాయి అనుకుంటాను. లేకపోతే ఆవిడ నార్త్ ఇండియాలో పుడితే నేను సౌత్ ఇండియాలో పుట్టాను, అంతే డిఫరెన్స్. కానీ ఇంకో మరొకటి అనుకోను, తర్వాత ఆవిడ మీద ఎప్పుడు నాకు ఒక గురుభావం ఉంటుంది.
0: తెలుగు, తమిళ, కన్నడ భాషలు కాకుండా ఇతరమైన భాషల్లో ఏ భాషల్లో పాడారమ్మా మీరు పాటలు?
1: అన్ని భాషలు చెప్పుకోవడానికి చెప్పచ్చండి, పెద్ద లిస్ట్ ఉంది. కానీ ఎక్కువ నాలుగు భాషలే పాడాను, ఇలా అన్ని భాషల్లోనూ పాడాను. ఒకటో ఆరో ఆరో ఏదో చెప్పుకోవటానికి 12, 13, 14 లాంగ్వేజెస్ పాడచ్చు. కానీ కరెక్ట్గా పాడాలంటే కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, హిందీలో కూడా కొంచెం పాడాను. అంతకంటే చెప్పాలంటే ఉంది లిస్ట్ అన్ని పాటలు, అంటే పాడేమే అని ఒక సంతోషం. బెంగాలీ కూడా పాడాను, కానీ ఆ బెంగాలీ ఎక్కడ పాడాను, ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్లో పాడాను.
0: బెంగాలీ పాట మీరు పాడింది ఒక్క పాట గుర్తుంటే అనగలరా?
1: ఉంటే నేను చెప్పలే, అది మాత్రం మీరు అడగద్దు, నాకు గుర్తులేదు. నేను పీపీ శ్రీనివాస్ గారు పాడాం అనుకుంటాను, నాకు గుర్తులేదు, సారీ.
0: సినిమాల్లో చిన్నపిల్లల పాత్రలకి గాత్రధారణ చేస్తున్నారు, పెద్దల పాత్రకి గాత్రధారణ చేస్తున్నారు, ఈ వైవిధ్యాన్ని మీ గాత్రంలో మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు నేపథ్య గాయనిగా?
1: అది అందరూ అడిగిన ప్రశ్నేనండి, కానీ నాకేమి డిఫరెన్స్ తెలియటం లేదండి. ఎందుకంటే మామూలుగా వాళ్ళు పాట చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళ వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు, లిరిక్ చూస్తారు, పిల్లకి ఎలా పాడాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ ట్యూన్కి తగినట్టుగా మనం పాడితే, ఆ పిక్చర్లో ఇప్పుడు ప్రహ్లాదుడికి పాడాను నేను, గొంతుకు మార్చలేదు, అప్పుడు నా వయసు కూడా చాలా చిన్న వయసు. ప్రహ్లాదుడికి పాడినప్పుడు మందార మకరంద, ఆ పిల్ల 6 ఏళ్ల పిల్ల, నేను చూస్తే 18, 20 ఏళ్ల పిల్లది, ఎలా పా కుదిరింది అని చేత మనం ఆ మ్యూజిక్ డైరెక్టర్కే వదిలేయాలి. ఇప్పుడు లవకుశలో పాడాను, మీ ఇద్దరు వాయిస్లు మార్చలేదు లీలగారు, నేను వింటుంటే లీలగారు వాయిస్ మిస్సమ్మలో ఎలాగుందో లవకుశలో కూడా అట్లాగే ఉంటుంది లీలగారు వాయిస్. అంచేత దానికోసం మార్చి ప్రత్యేకంగా ఏమి పాడవలసింది నాకు తెలియలేదు.
0: యుగుల గీతం పాడేటప్పుడు వాయిస్ రేంజ్ బ్యాలెన్సింగ్ కానీ, అంటే పాట రేంజ్ని బట్టి వాయిస్ను మలుచుకోవటం కానీ, ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవటం కానీ అందులో
1: అది తప్పకుండా చేయాలండి. ఇది ఇద్దరు సింగర్స్ పాడినప్పుడు డామినేట్ చేయకూడదు, ఇంకో సింగర్ని ఈ సింగరు డామినేట్ చేయకూడదు. ఆయన ఎలా పాడతారో దానికి తగినట్టుగా మనం రిప్లైగా పాడితేనే, లేకపోతే అతను పాడుతున్నాడు కదా చిచ్చా అతని కంటే బాగా పాడదాం, ముందుకొచ్చి గట్టిగా మైకులో దూరి పాడి అతని కంటే చిచ్చిచ్చి అనిపించకుండా అతనితో కలిపి కరెక్ట్గా ఆయన ఎలా పాడుతున్నారో దాని సంగతులు ఒకటి రెండు వేస్తే మ్యూజిక్ డైరెక్టర్ సంతోషిస్తారు, అంతే తప్ప నేను పైన కరెక్ట్గా పాడాలి అని చెప్పి డామినేట్ చేయకూడదు. ఎప్పుడు ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారంటే ఇద్దరు సరిగ్గా పాడాలి.
0: మీరు విదేశీ పర్యటన చేసి అనేక కచేరీలు విదేశాల్లో కూడా ఇచ్చారు కదా, అక్కడ మీ అనుభూతి ఏమిటి?
1: అక్కడ కూడా ఇదే, మరి జనం చాలా సంతోషించి సుశీల్ గారు ఇన్నాళ్ళకి చూసాం, మిమ్మల్ని ఇన్నాళ్ళకి చూసాం, మేము చూడం అనుకో, ఇన్నాళ్ళు మేము చూస్తాం అనుకోలేదు అని వాళ్ళు చాలా సంతోషించి చాలా బాగా.
0: లలిత సంగీతం కానీ సినిమా సంగీతం కానీ పాడటానికి శాస్త్రీయ సంగీత అధ్యయనం ఎంతవరకు దోహదం చేస్తుంటారు?
1: ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉందండి. ఎందుకంటే కొంతమంది అంటారు క్లాసికల్ ఏం నేర్చుకోక్కర్లేదు పాడేయచ్చు అని, క్లాసికల్ నేర్చుకుంటే మంచిదని కొంతమంది అంటారు. ఎందుకంటే క్లాసికల్ కొంచెం బేసిక్గా తెలిస్తే ఏం పాడుతున్నామో అర్థం అవుతుంది. మాకేం అక్కర్లేదు, మేము బాగానే పాడతాం, ఏది చెప్పినా పాడతాం అని సరిగా మా పది సారీ రే రే గా గా గా అని పాడేస్తారు. కానీ దాని యొక్క బేస్ ఇల్లు కడతాము, దానికి బేస్మెంట్ లేకపోతే ఇల్లు ఏం నడుస్తుంది, ఏం నిలబడుతుందండి? ఆ స్ట్రాంగ్ బేస్మెంట్ లేకపోతే ఏ విద్య కూడా రాణించదండి నా ఉద్దేశం అండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మాటకి పాటకి పొందు లేదు, మాట చూడండి వేరేగా వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు. పాడేటప్పుడు దానికి ఆ రేంజ్ ఆ శృతిని బట్టి మనం టోన్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి వేరే ఉంటుంది, ఈ మాటకి పాటకి డిఫరెన్స్ ఉంటుంది. నాకు మిగతా వాళ్ళకేమో నాకు తెలీదు, నాకు వరకు మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, పాడేటప్పుడు ఇంకొకలాగా ఉంటుంది.

0: ఇటీవలి సంగీత ధోరణులపై మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. ఫిలిం సంగీత పరిణామం కానీ
1: అభిప్రాయం ఏం లేదండి, ఇది ప్రవాహం అండి. అంటే మొదట క్లాసికల్, మా చిన్నప్పుడు పక్కా క్లాసికల్, క్లాసికలే హిందీ పాటలు, హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కానీ హిందీ ట్యూన్స్ లో కట్టేవారు. తర్వాత క్లాసికల్లోనే పాటలు వచ్చేవి, రాజ్ కుమారి వీళ్ళంతా పాత, ఎంకే చారభతర్ వాళ్ళందరూ సినిమా పాటలు పాడారు కదండి, అంత క్లాసికలే, క్లాసికలే సినిమా పాటలు. అట్లా రాను రాను రాను రాను అలా తగ్గిపోయింది కదా, ఇప్పుడు లైట్ అయిపోయింది కదా, ఇంకా లైట్ అయిపోయి గాల్లో తేలుతుంది.
0: మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్నో భక్తి గీతాల క్యాసెట్లు ఇవ్వటం జరిగింది, మీ యొక్క ఆధ్యాత్మిక చింతన గురించి తెలియజేస్తారా?
1: చెప్పడం తెలియట్లేదు, ఏదో డివోషనల్ ఇవాళ ఏదోటి పని జరుగుతుండాలి కదండి. సినిమా పాటలైనా పాడాలి, ఇటు డివోషనల్ అయినా పాడాలి, ఇటు కచేరీలైనా చేయాలి. ఎందుకంటే ఈ గాత్రం ఉత్తరే ఉండదు కదా, ఏదోటి వాగుతూ ఉండాలి. అంచేత భక్తి డివోషనల్ సాంగ్స్ అయినా డివోషనల్గానే పాడాలి, ఎందుకంటే ఆ గాత్రానికి అలా మ్యాచ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎంతోమంది భక్తి గీతాలు పాడతారు, భక్తి ఏంది, ఎందుకు రాదు అందులో?
0: ప్రతి

0: వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటూ ఉంటారు, అలాగే మీ వెనక మీ వారు కూడా ప్రోత్సహించి డెఫినెట్ గా ఉండి ఉంటారు.
1: ఆయన నుంచేనండి ఇప్పుడు ఇలా నిలబడ్డాను, లేకపోతే నేను లేనండి. మాకు ఆయన అంతలా గాజు బీరువాలో పెట్టినట్టు పెట్టి ఎలాగ కాపాడారు నా వాయిస్ని. అందుకే నేను ఇప్పుడు ఇంకా ఇలా నిలబడ్డానంటే ఆయన చేసిన కృషి. ఎంతో సాక్రిఫైస్ చేయాలి జీవితంలో పైకి రావాలంటే, జీవితంతో సాక్రిఫైస్ చేయాలి. అలాంటిదే మా నా హస్బెండ్ సాక్రిఫైస్ చేసి నన్ను దేశానికి ఒక పెద్ద గాయనిగా అందించారు. మా ఫాదర్ అందించడం కాదు, ముఖ్యంగా నా హస్బెండ్ ఇదంతా అందించారు. అది నేను చాలా గర్విస్తున్నాను.
0: గాత్ర సౌలభ్యం కోసం, గాత్ర రక్షణ కోసం మీరు ఏమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు
1: తీసుకుంటారా? డాక్టర్ గారే, నా హస్బెండ్ డాక్టర్ కాబట్టి ఆయన ఏది ఎప్పుడు గొంతుకి ఏది వచ్చినా కూడా వెంటనే మందులు అవి ఇచ్చి అలా జాగ్రత్తగా చాలా కాపాడేవారు.
0: ఇన్ని వేళ్ల పాటలు పాడి అపారమైన ఖ్యాతిని సంపాదించుకుని మీరు సంగీత దర్శకత్వం వైపు దృష్టిని సారించలేదా మీరు ఇంతవరకు?
1: సంగీత దర్శకత్వం ఇంతవరకు చేయలేదండి, అలాంటి ఉద్దేశం లేదు. ఇచ్చిన పాటలన్నీ హాయిగా పాడుకొని అంటే, ప్రొడ్యూసర్కి ఎన్ని 100 ట్యూన్స్ ఇచ్చినా ఆయనకి నచ్చవు. ఎందుకంటే మన ఇచ్చిన ట్యూన్ ఆయన నచ్చితే మ్యూజిక్ డైరెక్షన్ చేయొచ్చు. మేము ఇదే ఇస్తున్నాం, మీరు పెట్టుకోండి మీ ఇష్టం అని చెప్తే ఆయన ఓకే అంటే నేను సంగీతం దర్శకత్వం చేయడానికి రెడీ. ఆయనకి 50 ట్యూన్లు 60 ట్యూన్లు పాడేటప్పటికి మాకు శక్తి అయిపోతుంది. అంచేత ఇప్పటికే 46 ఏళ్ళుగా నేను ఫీల్డ్లో ఉన్నాను. అంచేత ఇంకా మీదట మనకి దర్శకత్వం అది కాకుండా హాయిగా భక్తి రసంగా డివోషనల్ అన్ని పాడుకొని
0: రోజుకి 5 నుంచి 15 వరకు పాటలు పాడుతూ ఉంటారు అనుకోండి, పాడుతున్నారు మరి ఈ పాటలే కాకుండా ప్రత్యేకంగా
1: 5 నుంచి 15 దాకా నేను ఎప్పుడు పాడలేదండి. ఎందుకంటే ముందు రికార్డింగ్స్ ఫుల్ డే ఉంటుంది, 9 to 1, 2 to 9 అని కాల్ షీట్ వేసేవారు ఊరికే పేరుకి. అదో అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్ షీట్ అయ్యేటప్పటికే 4 o'clock అయ్యేది. ఇదివరకు అంతకుముందు ఎన్నో ఎన్నో రిహార్సల్స్ ఆఫీసులో 10 rehearsals ఉంటుంది, 10 రోజులు రిహార్సల్స్ ఉంటుంది. తర్వాత రికార్డింగ్కి వెళ్తాం, ఆ రికార్డింగ్ ఎన్నో టేకులు పాడి పాడి ఒకళ్ళు మిస్టేక్ చేసినా మళ్ళీ పాడుతూనే ఉండాలి. అట్లా పాడి తర్వాత ఒక సాంగ్ అయ్యేటప్పటికే 4 అవుతుంది, 4 గంటలు మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ చేసి మళ్ళీ 5-6 గంటలకు వెళ్తే రాత్రి 12 1 గంట వాళ్ళ ఇష్టం అలాగా. అంచేది ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక 8 songs ఒకసారి పాడాను, 10 songs పాడాను, అట్లా పాడాను. అంటే అప్పుడు కూడా బిజీగా ఉన్నప్పుడు రోజుకి 4 పాటలు పాడేదాన్ని.
0: రోజు స్టూడియోలో పాడుతున్నప్పుడు
1: 7 to 9 ఒక కాల్ షీట్ పాడేదాన్ని, 9 to 2 పాడేదాన్ని, మళ్ళీ 4 to 7 పాడేదాన్ని, 7 to 11 అలా పాడేదాన్ని, 4 కాల్ షీట్లు పాడేదాన్ని.
0: గాత్రానికి ఈ సాధన సరిపోతుందమ్మా లేకపోతే ప్రత్యేకంగా తంబురా తీసుకుని?
1: ఎలా పాడుతూ ఉంటే ఇంకా 24 గంటలు పాటే అంచేత ఒక సెటప్ అయిపోయింది వాయిస్ నాకు.
0: మీ కమనీయమైన గాత్రంతో ఒక పాట చెప్పండి.
1: మదిలో వీణలు మ్రోగే అంటే స్క్రిప్ట్ ఉంటాయి కానీ ట్యూన్ వస్తుంది కానీ స్క్రిప్ట్ ఎదురుకుండా కనబడుతుండాలి.
0: తెనాలి రామకృష్ణ,
1: ఇది తెనాలి రామకృష్ణలో హరి రిహార్.

0: గుర్తులేదు, సారీ. ఏ ప్రపంచంలో ఏ మూలక వెళ్ళినా అక్కడ అందరూ చాలా మంది శ్రోతలు ఉన్నారు, చేత ఇంత బాగా ఆదరిస్తున్నారు. ఇంకా పాడండి, సినిమాల్లో ఎందుకు మానేస్తారు అంటారు. వాళ్ళు ఇస్తే పాడతానండి అన్నాను. శ్రోతలు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట, ఏమండి మీరు మానేశారా, మీరుగా మానేశారా, వాళ్ళుగా ఇవ్వలేదా? ఏ కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు, మరి మేము ఇన్నాళ్ళు పాడాం కదా, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వనివ్వండి, వస్తే ఇస్తే పాడతాను, వాళ్ళు వచ్చి ఇస్తే పాడతానని చెప్పాను. కానీ నేను పాడను, నేను మానేయదలుచుకున్నా. పోనేయండి, మొత్తం ఆల్ ఇండియా రేడియో ద్వారాగా, ఆల్ ఇండియా రేడియో ద్వారాగా నేను వెళ్ళాను సినిమా లైన్లోకి, ఆల్ ఇండియా రేడియో ద్వారాగా నేను మళ్ళీ చెప్తున్నాను, డివోషనల్ అండ్ కచేరీస్ చేస్తాను, పిక్చర్ సాంగ్స్ మంచివి వాళ్ళు ఇస్తే పాడతాను, లేకపోతే ఎండ్ పాట.
1: సంగీత లలిత సంగీత శిక్షణ కోసం మీ యొక్క అపారమైన అనుభవాన్ని అందజేయడం, తర్వాత తరాలకు అందజేయడం కోసం మీరు ఏమైనా ఒక సంగీత శిక్షణ ఆలయాన్ని ఏమైనా ఏర్పాటు చేయడానికి ఏమైనా?
0: ఇది శిక్షణ కాదండి, లలిత సంగీతం ఇప్పుడు భరతనాట్యం ఉందంటే గురువుగారు

చెప్పినట్టు మర్చిపోయారు, క్లాసికల్ అంటే చెప్పినట్టు నేర్చుకుంటారు. ఈ లలిత సంగీతం పాడిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే అది ఆ రికార్డ్ వేసుకొని నేర్చుకుంటే చాలండి. శ్రోతలకి నేను విన్నవించుకుంటున్నాను. నమస్కారం.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

మీరు విన్న ఆ పాట ఆరాధన చిత్రంలోంది. గానం పి సుశీల, సాహిత్యం నారాల చిరంజీవి, సంగీతం ఎస్ రాజేశ్వర. వినబోతున్న తిరువతి పాట ఆమె ఎవరు చిత్రంలోంది. గానం పి సుశీల, సాహిత్యం దాశరథి, సంగీతం వేదా.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట యువరాజు చిత్రంలో ఉంది. గానం హరిహరన్, చిత్ర సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో. వినుగుతున్న తరువాతి పాట సుబ్బు చిత్రంలో ఉంది, గానం మల్లికార్జున్ స్మిత, సాహిత్యం జాలాది.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తిరువతి పాట. శివం చిత్రంలోని గానం సాగర్ హరిప్రియ, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట సత్యం. చిత్రంలో ఉంది గానం వేణు, సాహిత్యం కందికొండ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుబుతున్న తృవతి పాట సుకుమారుడు చిత్రంలో ఉంది. గానం శ్రేయ ఘోషల్, సాహిత్యం శ్రీమణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10. ఇప్పుడు వినండి లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. ముందుగా వినిపోతున్న పాట చలో చిత్రంలో ఉంది. గానం అనురాగ్ కుల్కర్ణి, సాహిత్యం భాస్కర్ వట్ల రవికుమార్, సంగీతం మహతి స్వరసాగర్.

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట నిన్ను కోరి చిత్రంలో ఉంది. గానం కార్తిక్ చిన్మయి, సంగీతం గోపి సుందర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట లవర్స్ డే చిత్రంలోంది. గానం అనుదీప్ దేవ్, సాహిత్యం చంద్రబోస్, సంగీతం షాన్ రెహమాన్.

మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వినబోతున్న చివరి పాట శైలజారెడ్డి అల్లుడు. చిత్రంలోంది గానం సత్యామణి, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం గోపి సుందర్.

0: మీరు ఇంతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:30 వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
1: సమయం 12:30 దాటి 6 సెకండ్లు అయింది. ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహపరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118ని చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డీఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరగనుంది.

0: వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియచేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ అని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిషా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకన్నా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:40. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారదాశ్రీ, ఎంఎల్ నరసింహగారులు గానం చేసిన జయదేవుని అష్టపదులు వింటారు.

మీరు ఇంతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్ కుమారి మండపాక శారద శ్రీ ఎంఎల్ నరసింహ గారులు గానం చేసిన జయదేవుని అష్టపదులు విన్నారు. ఇప్పుడు వినండి మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు.

మీరు ఇంతవరకు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:10. సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట హలో గురు ప్రేమ కోసమే. చిత్రంలోని గానం అల్ఫాన్స్ జోసెఫ్, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుగుతున్న తిరువతి పాట శతమానం భవతి. చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జిమేయర్.

0: మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:20 అవస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహనా దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, డేటా లేక్ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, ఈ ఫైలింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
4: we are monitoring, everybody should have a clarity, ee clarity lo files disposal is one, their government decision making delay kaakunda undadaniki adi enta faster ga manam cheyagaligithe anta faster meer ede speed of governance antunnamo or speed of doing business ka add chestundi. ఆల్ కలెక్టర్స్ మేము జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ మీరు గ్యారప్ చేయడం, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇది ఉన్నారో ఒకసారి యూ కెన్ కాల్ దెమ్, హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రీమ్లైన్.
3: తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంకు చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తిరుపతి గంగమ్మ జాతర నిలుస్తోందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో డ్రైనేజ్ ఇబ్బందులు, కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు. రాష్ట్ర రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తుల అభివృద్ధి కొనసాగుతోందని శ్రీభరత్ తెలియజేస్తూ,
5: జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటరు. ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ జిఎం ని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడిస్ ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి అపాయింట్ అవడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఒక ప్రాసెస్.
3: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ వేసవికాలంలో జనసమ్మర్ద ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధిని తలసేమియా అంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, ఈ జన్యుపరమైన రుగ్మతకు నివారణ చర్యలను ప్రోత్సహించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జి ముంచింగిపుట్టు గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. రెడ్క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
6: రెడ్ క్రాస్ డేని పురస్కరించుకుని హెన్రీ డ్యునాంట్ గారి జన్మదినం రోజు మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఇక్కడ ముంచింపుట్టు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించి ఇక్కడ టీమ్ తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. అనీమియా మనకి ఏజెన్సీలో క్రానిక్ కాబట్టి, అలానే అది మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ కాబట్టి దానికోసం కూడా అవగాహన కల్పించాము. అలానే రెడ్ క్రాస్ చేసిన గుడ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి బ్లడ్ డొనేషన్ కోసం కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది.
3: ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వరితో పాటు ఇతర పంటలను మరో 25,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలుకు 4,84,00,000 మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామాల్లో రైతులకు యూరియా వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 CC రోడ్లను ప్రారంభించారు. అలాగే 91,00,000 రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 1,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం బాలసౌరి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:30. వనితావాణి స్త్రీల కార్యక్రమం. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
8: ముఖాన మోటిమల
9: సై బాల్,
8: గజ్జా బబ్బలా
9: సై బాల్,
8: నడుగులో తామరా
9: సై బాల్,
8: 80 సంవత్సరాలుగా
10: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమాల్లో పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ శ్రీమతి గంటి రాజశ్రీ గారు అందించే వివరాలు వినండి.
2: పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ. నిరంతరం ప్రవహించే నదిలాంటి కాల ప్రయాణంలో మనుషుల ప్రవర్తన, బాధ్యతలు, నైతికత కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పటి విలువలు ఇప్పుడు పనికిరానివిగా, విలువలు లేనివిగా మారిపోవచ్చు. అయితే మానవత్వాన్ని నిలబెట్టే మూలస్తంభాలైన నైతిక విలువలు మాత్రం ఎప్పటికీ అజరామరమైనవి. మానవ జీవితానికి పునాది బాల్యమైతే ఆ బాల్యానికి వెన్నెముక లాంటివి నైతిక విలువలు. ముఖ్యంగా ఈ మాట నేటి బాలలకు అక్షర సత్యం. నైతికత అంటే కేవలం తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, సమాజంలో ఒక బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరుడిగా ఎలా మెలగాలో తెలిపే ఒక ఉన్నత జీవన విధానం. మారుతున్న కాలంతో పాటు మనిషి యొక్క అలవాట్లు, వాటితో పాటు నైతిక విలువల యొక్క ప్రమాణాలు లేదా కొలతలు కూడా మారుతున్నాయి. నిజాయితీ, క్షమాగుణం, పెద్దల పట్ల గౌరవం, తోటివారితో స్నేహంగా మెలగడం, అసూయాద్వేషాలు లేకుండా ఉండడం, అవసరమైన వారికి సాయం అందించడం, కలిగిన దాన్ని నలుగురితో పంచుకోవడం, మృదు మధురంగా మాట్లాడడం, జాలి, దయా, కరుణ వంటి లక్షణాలు పెంపొందించుకోవడం, ఇవన్నీ ఉన్నతమైన విలువలే. ఇలాంటి విలువలతో పెరిగిన పిల్లలు ఎదిగిన తర్వాత మంచి సమాజానికి వెన్నెముకలవుతారు. ఇటువంటి సుగుణాలన్నీ నైతిక విలువల కిందకే వస్తాయి. ఏ మనిషి అయినా కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనతో మెలిగినట్లయితే అటువంటి కుటుంబము, అలాంటి మనుషులు ఉన్న సమాజము ఉన్నతమైన విలువలతో అలరారుతాయి. అలాంటి నైతిక విలువలు బాల్యం నుండే అలవాటు కావాలి. పిల్లలలో చిన్నతనం నుంచే నైతిక విలువలను పెంచడము వారి సంపూర్ణ వికాసానికి, మంచి వ్యక్తిత్వ రూపకల్పనకు ఎంతో ముఖ్యం. ఈ విలువలు పిల్లలకు తప్పు ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి సహాయపడతాయి. మనస్తత్వ నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో కొంత పాత్ర జన్యువులది కాగా, మిగిలినది తల్లిదండ్రుల పెంపకము, సమాజాన్ని వారు చూస్తున్న తీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు పిల్లల పెంపకం ఒక కుటుంబానికో తల్లిదండ్రులకో మాత్రమే పరిమితం కాలేదు, అదొక సామాజిక బాధ్యతగా ఉండేది. కుటుంబంలోని పెద్దవారిని అనుసరిస్తూ కొంత, పాఠశాలలో ఉపాధ్యాయుల నుండి, పాఠ్యపుస్తకాల నుండి కొంత, చుట్టూ ఉండే సమాజం నుండి మరికొంత నేర్చుకోవడం ద్వారా వారికంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడేది. కాలక్రమంలో ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పిల్లలకు తొలిబడి వారి ఇల్లే. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, నానమ్మలు పిల్లలకు రామాయణ, మహాభారతం, పంచతంత్ర కథలు ద్వారా పరోక్షంగా నైతికతను నూరిపోసేవారు. అలాంటి కథలు చెప్పడం రాని పెద్దవారు తన అనుభవసారాన్ని సందర్భానుసారంగా సామెతలుగానో, జాతీయాలుగానో, సూక్తులుగానో చెబుతూ ఉండేవారు. ఉదాహరణకు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది, కష్టే ఫలి, పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు, కలిమిలేములు కావడి కుండలు, రెక్కాడితే కాని డొక్కాడదు, అప్పు చేసి పప్పుకూడు తిన్నట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఇలాంటి మాటలు పెద్దల ద్వారా వింటూ వారు పెద్దవారుగా మారే క్రమంలో వాటి అర్థాలను గ్రహించి మంచి చెడులను వేరుజు వేసుకోగలిగేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కారణంగా ఆ అవకాశం సన్నగిల్లింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడం, ఉరుకుల పరుగుల జీవితం, దీనితో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. వారికి ఇవ్వలేకపోతున్న సమయాన్ని డబ్బు రూపంలోనో, వస్తువుల రూపంలోనో ఇచ్చి సంతృప్తి చెందుతున్నారు. దీనివల్ల పిల్లలు అనారోగ్యకరమైన అలవాట్ల బారిన పడ్డము లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సమయం గడుపుతూ ఒంటరితనానికి అలవాటు పడి మానవ సంబంధాల విలువను గ్రహించలేకపోతున్నారు. మరొక పక్క, మారిన సమాజ తీరు ప్రకారం పక్కవాడికి సహాయం చేయడం కంటే పక్కవాడిని తోసేసి అయినా సరే తాను ముందుకు వెళ్ళాలి అనే అనారోగ్యకరమైన పోటీతత్వాన్ని తల్లిదండ్రులు మొదలుకొని సమాజం మొత్తం పిల్లల నెత్తిన రుద్దుతోంది. ఇక్కడే నైతికతకు పెద్ద దెబ్బ తగులుతోంది. పిల్లలు ఇల్లు తర్వాత ఎక్కువ సమయం గడిపేది, నేర్చుకునేది పాఠశాలలోనే. కాబట్టి కొంతమేర నైతిక విలువలను నేర్పించే బాధ్యత బడిలోని ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. పాఠశాలలో ఉదయం నిర్వహించే అసెంబ్లీ మొదలుకుని పాఠశాల సమయం పూర్తయ్యే వరకు పిల్లల ప్రవర్తనను దగ్గరగా పరిశీలించే వీలు ఉపాధ్యాయులకు ఉంటుంది. కాబట్టి వారిలో నైతిక విలువలను పెంపొందించడానికి విశేషమైన అవకాశం ఉపాధ్యాయులకు ఉంది. ఇదే సమయంలో మనం ఆలోచించాల్సిన మరొక తీవ్రమైన సమస్య ఏమిటంటే, పిల్లలు చదువుల యంత్రాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో వారిని కేవలం సబ్జెక్టులకే పరిమితం చేయడం, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మార్కులు, ర్యాంకులు, పాఠ్యపుస్తకాలు, ఇదే నేటి పిల్లల దినచర్య. ఆడుకోవడానికి సమయం లేదు, ఆలోచించడానికి అవకాశం లేదు, కేవలం సబ్జెక్టులకే పరిమితం కావడం వల్ల పిల్లలు యాంత్రికంగా తయారవుతున్నారు. వారిలో సృజనాత్మకత నశిస్తోంది. సమాజంలో ఎలా మెలగాలి, కష్టమొస్తే ఎలా ఎదుర్కోవాలి అనే జీవన నైపుణ్యాలు వారికి తెలియడం లేదు. చిన్న అపజయం ఎదురైనా మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. తోటివారితో కలిసి పనిచేసే తత్వం లోపిస్తోంది. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత, సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియా ప్రభావం అందరిపైన చాలా ఎక్కువగా ఉంది. నేటి పిల్లలు డిజిటల్ నేటివ్స్. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా వారికి ప్రపంచం గడవదు. ఇది వారిలో అపారమైన జ్ఞానాన్ని పెంచుతున్నప్పటికీ నైతిక విలువల పరంగా తీవ్రమైన సవాళ్లను విసురుతోంది. ఒంటరిగా ఉండడం లేదా చాలా కొద్ది మందిని మాత్రమే తమ వారిగా భావించడం, ఎదుటివారు చెప్పిన దానికంటే గూగుల్ లేదా స్మార్ట్ ఫోన్ చెప్పిన దానికే ఎక్కువ విలువ ఇవ్వడం నేటి పిల్లల తీరుగా మారింది. ఈ క్రమంలో వారు వర్చువల్ రియాలిటీలో బందీలు అయిపోతున్నారు. తోటి పిల్లలతో మైదానాల్లో ఆడుకుంటేనే ఓటమిని అంగీకరించడము, కలుపుగోలుతనము అలాంటివి అలవడతాయి. కానీ ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు వాస్తవ ప్రపంచానికి దూరమవుతున్నారు. సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని వాటిలో ఇతరుల కృత్రిమ జీవితాలను చూసి పిల్లలు ఆకర్షితులవుతున్నారు. లైక్లు, కామెంట్లు కోసం దేనికైనా తెగించే స్థాయికి వెళ్తున్నారు. దీనివల్ల వారిలో సహనం నశించి క్షణికానందం కోసం వెంపర్లాడుతున్నారు. ఆన్లైన్ వేదికలపై సైబర్ బుల్లియింగ్ విపరీతంగా పెరిగింది. దీనివల్ల పిల్లల్లో ఇతరుల పట్ల సానుభూతి నశించి క్రూరత్వం పెరుగుతోంది. ఇక నేటి సమాజంలో పిల్లల ప్రవర్తనను అత్యంత తీవ్రతంగా ప్రభావితం చేస్తున్న మరో అంశం సినిమాలు. ఒకప్పుడు సినిమాలు సమాజానికి అద్దం పట్టేవి, వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సందేశాన్ని ఇచ్చేవి. కానీ నేటి సినిమాల్లో పరిస్థితులు మారిపోయాయి. హీరో అంటే 10 మందిని కొట్టేవాడు, రక్తం చిందించేవాడు అనే తప్పుడు సంకేతాలు పిల్లల మెదడులోకి బలంగా వెళ్తున్నాయి. తెరపై కత్తి పట్టుకుని నరికే సన్నివేశాలను కీర్తిస్తూ చూపించడం వల్ల పిల్లల లేత మనసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోంది. కోపం వస్తే దాడి చేయవచ్చు, సమస్యలను హింస ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే తప్పుడు దృక్పథం వారిలో నాటుకుపోతోంది. హింసాత్మక కంటెంట్, అసభ్యకరమైన పదజాలం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తున్నాయి. వారిలో సహనం నశించిపోయి ఆవేశం, అగ్రెసివ్ ప్రవర్తన పెరుగుతోంది. అందుకే పిల్లలు స్క్రీన్ల ముందు ఎంత సమయం గడుపుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మరి ఇటువంటి సమయంలో పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన ముఖ్యమైన నైతిక విలువల్ని మనం మరవకూడదు. శాంతియుత సమాజం ఏర్పడాలంటే పిల్లలు సంతోషంగా, దయగల పెద్దలుగా ఎదిగేందుకు పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన నైతిక విలువలు ఉన్నాయి. అవి నిజాయితీ, ఎల్లప్పుడూ నిజం చెప్పడం, నమ్మకంగా ఉండడం అనేది చిన్నతనం నుండే వారికి అలవాటు చేయాలి. సత్యం చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ నిజాయితీ అనేది పిల్లలు పెద్దయ్యాక ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి కవచంలా పనిచేస్తుంది. గౌరవం, పెద్దలను గౌరవించడం ఎంత ముఖ్యమో, భేదాలు లేకుండా తోటివారిని, ఇతరుల అభిప్రాయాలను సమానంగా గౌరవించడం కూడా అంతే ముఖ్యం. అదేవిధంగా కృతజ్ఞత, ఉన్నదానితో సంతృప్తి చెందడం, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడం వంటివి పిల్లలను ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. సహనుభూతి మరియు దయ, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, ఇతరుల స్థానంలో నిలబడి తాను ఆలోచించడం వంటి గుణాలు పిల్లలను మరింత స్నేహపూర్వకంగా ఉండేలా చేస్తాయి. బాధ్యతలను పంచుకోవడం, తమ పనులను తామే చేసుకోవడం, తప్పులను ఒప్పుకోవడం, అలాగే తమ వస్తువులను, ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అంతులేని ఆనందం కలుగుతుందని వారికి తెలియజెప్పాలి. సమానత్వం మరియు అంగీకారం, లింగ, కుల, మత విచక్షణ లేకుండా అందరినీ సమానంగా చూడడం, అలాగే విజయాలను పంచుకోవడంతో పాటు ఓటమిని కూడా హుందాగా అంగీకరించే మనస్తత్వాన్ని పెంచాలి. పర్యావరణ స్పృహ, మనుషుల పట్ల మాత్రమే కాక మనం జీవిస్తున్న ప్రకృతి పట్ల కూడా బాధ్యతగా ఉండడం నేర్పాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నీరు కరెంటు వృధా చేయకుండా ఉండడం, చెట్లను పెంచడం, మూగజీవాల పట్ల దయ చూపించడం కూడా ఒక గొప్ప నైతిక విలువే. మరి ఈ విలువలను ఎలా పెంపొందించాలి అంటే, సోషల్ మీడియాకు టెక్నాలజీకి బానిసలవుతున్న ఈ పిల్లలకు కోపంతోనూ శిక్షలతోనూ నైతికతను నేర్పలేము. దానికి ఎంతో ఓపిక, వ్యూహం కావాలి. పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేదే చూసి నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలు చదవడం, ఇతరులతో మర్యాదగా మాట్లాడడం, ఉమ్మడి సమయాన్ని గడపడం చేస్తే పిల్లలు అదే అనుకరిస్తారు. ఇది చెయ్యొద్దు అని ఆజ్ఞాపించడం కంటే ఎందుకు చేయకూడదో విశ్లేషణాత్మకంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఒకరిని కించపరిస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో పిల్లలకు వివరించాలి. ఎదుగుతున్న వయసులో పిల్లల మీద తల్లిదండ్రుల కంటే వాళ్ల స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తప్పు అని తెలిసినప్పుడు తోటి పిల్లలు బలవంత పెట్టినా సరే ధైర్యంగా నో చెప్పగలిగే ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో నింపాలి. ఫోన్ వాడద్దు అని చెప్పడం ఇప్పటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని విషయం. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా మంచి స్ఫూర్తిదాయకమైన కథలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చూసేలా వారిని ప్రోత్సహించాలి. వారాంతాల్లో పిల్లలను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లేదా పల్లెటూళ్లకు తీసుకువెళ్ళి అక్కడ పరిస్థితులను చూపించడం వల్ల వారిలో జాలి, దయా, కృతజ్ఞతాభావం దానంతట అవే మొలకెత్తుతాయి. మన తెలుగు నీతి పద్యాలు, శతక పద్యాలు, గొప్పవారి సూక్తులను పాఠ్యాంశాల భాగాలుగా చేయడం, పాఠశాలలో నైతిక విలువలు పెంపొందించే దిశగా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అందించే సాయం గురించి తరగతి గదిలో చర్చించాలి. పిల్లల్లో సునిశితత్వం, సున్నితత్వం పెంచేవి యాంత్రిక జీవనానికి విరుగుడు లలిత కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకం, వాద్య పరికరాలు వాయించడం. ఇవన్నీ కేవలం వ్యాపకాలు కావు, మనిషిని మనిషిగా ఉంచే సాధనాలు. లలిత కళలు నేర్చుకోవడం వల్ల పిల్లల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చదువుల వల్ల వచ్చే ఒత్తిడిని సంగీతము లేదా చిత్రలేఖనం చిట్టికలో దూరం చేస్తాయి. ఒక నృత్య భంగిమపై పట్టు సాధించాలన్నా, ఒక చిత్రం గీయాలన్నా ఎంతో ఓపిక, ఏకాగ్రత అవసరం. ఈ లక్షణాలు వారి చదువుకు కూడా పరోక్షంగా ఎంతో సహాయపడతాయి. తమ మనసులోని భావాలను, ఆనందాన్ని, బాధను పదాల్లో చెప్పలేనప్పుడు కళల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇది వారికి అద్భుతమైన భావోద్వేగ వ్యక్తీకరణ అవుతుంది. బడిలో చదివిన చదువు, ఫార్ములాలు రేపు ఉద్యోగం వచ్చాక మర్చిపోవచ్చేమో, కానీ నేర్చుకున్న సంగీతము, ప్రాణం పెట్టి గీసిన చిత్రలేఖనము జీవితాంతం వారితో ఉండిపోతాయి. ఏకాంతంలో వారికి అండగా నిలిచే గొప్ప స్నేహితులవి. సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు తీసినా, సాంకేతికత ఎంత పురోగతి సాధించినా, మనిషి మనిషిగా నిలబట్టేవి నైతిక విలువలు మాత్రమే. సోషల్ మీడియా మరియు డిజిటల్ యుగంలో పిల్లలు దారి తప్పకుండా ఉండాలంటే అది పాఠశాలల బాధ్యత మాత్రమే కాక ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా అందులో అత్యంత కీలకం. నైతికత అనేది ఒక రోజులో నేర్పే పాఠం కాదు, అది ప్రతి క్షణం జీవితంలో ఆచరించి చూపించాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. పిల్లలకు ఆశలు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సమాజాన్ని ప్రేమించే హృదయాన్ని, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే గుణాన్ని, నిజాయితీగా బతికే వ్యక్తిత్వాన్ని ఇస్తే అవే వారికి జీవితాంతం రక్షిస్తాయి. రేపటి ఆశాకిరణాలైన పిల్లలను ఒక బలమైన, ఉన్నతమైన నైతిక పునాదిపై నిలబెట్టడం మనందరి బాధ్యత. పిల్లల్ని పెంచడం అంటే కేవలం వారికి తిండి పెట్టడమో, మంచి బట్టలు కొనిపెట్టడమో, ఖరీదైన బడుల్లో చదివించడం మాత్రమే కాదు, వారి మనసు అనే సారవంతమైన నేలలో నైతిక విలువలు అనే విత్తనాలు నాటాలి, లలిత కళలు అనే నీరు పోసి పోషించాలి, సినిమాలు, చెడు సహవాసాలు అనే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరివేయాలి. మన పిల్లలు కేవలం ర్యాంకులు సాధించే యంత్రాలుగా కాకుండా సహానుభూతి, నిజాయితీ, దయ ఉన్న గొప్ప మనుషులుగా ఎదిగినప్పుడే మనం వారికిచ్చే నిజమైన ఆస్తి అది. మన కుటుంబాలు, మన సమాజం రేపటి తరంలో ఉన్నతమైన విలువలతో కొనసాగాలంటే దానికి నాంది ఈరోజు పిల్లలకు మనం అందించే నైతిక విలువలేని గ్రహించి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ గంటి రాజేశ్వరి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు కార్యక్రమంలో ఇప్పుడు సహజ వనరులలో ముఖ్యమైన నీటి వినియోగం గురించి కొన్ని విశేషాలు వింటారు. ప్రపంచంలో మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ నీటిని మనం సక్రమంగా అంటే కావలసినంత వరకు మాత్రమే ఉపయోగిస్తే భవిష్యత్తులో నీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. నీరు ఉంది కదా అని కొందరు ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తుంటే లేనివారు ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల ప్రాంతాలలో కనీసం తాగే నీటి కోసం కొన్ని మైళ్లు నడిచి ఒక బిందె నీళ్లు తెచ్చుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే తాగటానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ అనేది ఎంతో అవసరమైనది. నీటిని మనం కేవలం తాగటానికి మాత్రమే కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక రకాల అవసరాలకు కార్యకలాపాలకు కూడా నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి సహజ వనరులలో ఒకటైన నీటిని వృధా కాకుండా చూసుకోవటం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. సురక్షితమైన నీటిని తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే మెరుగైన పారిశుద్ధ్యం, పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవటం, అపరిశుభ్రమైన నీరు తాగటం వల్ల ఏటా అనేక మంది అనేక రకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారనేది గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి కొరత వేధిస్తోంది. దానివల్ల ఆయా దేశాలలో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతోందని, అందువల్ల వీలైనంత వరకు మంచినీటిని సక్రమంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటి కొరతని అధిగమించటానికి కొత్తగా బోర్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. పశువుల కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయాలి. అలాగే వాడుకలో ఉన్న నీటి టవర్లను మరమ్మతులు చేయించి పరిశుభ్రమైన నీరు ఉండేలా చూసుకోవాలి. నీటిని పొదుపుగా వాడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఆచరిస్తూ పిల్లలకు నీటి పొదుపు గురించి వివరంగా చెప్పాలి. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు, పరిశుభ్రత, పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లువిరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు నీరే ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా జనాభా రానురాను పెరుగుతోంది. ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీరు ఎక్కువ కావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో జలవనరులను ప్రత్యేకంగా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తూ ఉంటాము. పాత్రలు శుభ్రం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు, ఇలా చాలామంది ట్యాప్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల పల్లెల్లోనూ పట్టణాల్లోనూ రోడ్డు మీద ఏర్పాటు చేసిన ట్యాంకుల ద్వారా వచ్చే నీరు కూడా వృధాగా పోతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాక మనిళ్లల్లో కానీ, వీధుల్లో కానీ, ఎక్కడైనా కానీ ట్యాపుల నుంచి నీటి బొట్లు లీక్

ఈ నీటి ఇబ్బందిని ఎంతగానో ఎదుర్కోవాల్సిన స్థితి ఎదురవుతుంది అనటంలో సందేహం లేదు. అంతేకాక నీరు అందక మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా నిత్యవారి అవసరాలకు తగినంత నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీటిని పొదుపుగా వాడకపోతే భవిష్యత్ తరాల్లో మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుందనేది సత్యం. మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి పెళ్లి రోజు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన రాజశ్రీ గీతం ఇది. ఎంఎస్ శ్రీరామ్ సంగీతం అందించారు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి.

0: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. వీటూరి గీతానికి సంగీతం చక్రవర్తి, చిత్రం కల్పనా.

వినబోతున్న పాట వీరరామకృష్ణ పి సుశీల ఆలపించారు. సినారే గీతం ఇది. వి కుమార్ సంగీతం అందించారు. చిత్రం కన్నవారి కలలు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల ఆలపించారు. వీటూరి గీతమిది, జేవి రాఘవులు సంగీతం అందించారు. చిత్రం కటకటాల రుద్రయ్య.

వినబోతున్న పాట కంచు కవచం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల ఆలపించారు. వీటూరి గీతానికి కృష్ణచక్ర సంగీతం అందించారు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట కన్యాకుమారి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించి సంగీతం అందించిన పాట, వీటూరి రచన.

0: టీన్ టైమ్ కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి డాన్ సీను. ఈ చిత్రానికి బాబా సగల్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం అందించారు.
1: Yes. Who's it? Don Sino.

వినబోతున్న పాట డాన్ చిత్రానికి హరీష్ రాఘవేంద్ర ఆలపించారు, లారెన్స్ సంగీతం అందించారు, చిన్ని చరణ్ రచన ఇది.

0: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సంగీతం ఇళయరాజా మరియు వంశీ. పాట వినండి, డిటెక్టివ్ నారద చిత్రం నుంచి.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్.

0: కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట ఎదురులేని మనిషి. ఈ చిత్రానికి హరిహరన్ చిత్ర ఆలపించారు. ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం ఇది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట దువ్వాడ జగన్నాథం చిత్రానికి సాగర్ గీతా మాధుర్య ఆలపించారు. భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట ఇష్క్ చిత్రానికి నితిన్ అనూప్ మురళి ఆలపించారు. అనంత శ్రీరామ్ రచన, ఇది అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. టీన్ టైమ్ శీర్షికన సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎక్స్ప్రెస్ రాజా. ఈ చిత్రానికి నరేంద్ర బృందం ఆలపించిన, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన భాస్కర్ భట్ల గీతం వినండి.

వినబోతున్న పాట గోలిమార్. ఈ చిత్రానికి సింహ ఆలపించారు, చక్రీ సంగీతం అందించారు భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట శంకర్ మహాదేవన్ ఆలపించారు. సిరివెన్నెల గీతం, మణిశర్మ సంగీతం, చిత్రం జై చిరంజీవా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైమ్ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ ఆలపించారు. వేటూరి గీతం రమణి భరద్వాజ్ సంగీతం అందించారు. జిమిని సినిమా కోసం

0: செய் போட்டு.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: శ్రోతలు, ఇంతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. యువలయ కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి.

క్షమించాలి, జీన్ చిత్రానికి జీన్ శ్రీనివాస్ ఆలపించిన పాట ఇది. సంగీతం ఏ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం, శివగణేష్.

వినబోతున్న పాట మధుప్రియ రామ్కి సింధూరి ఆలపించిన పాట ఇది, సుద్దాల అశోక్ తేజ గీతం, ఫిదా చిత్రం కోసం.

శ్రోతలు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మనోచిత్ర బృందం ఆలపించారు. సంగీతం ఇళయరాజా, చిత్రం కిల్లర్.

వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట అనుజ్ గురువారా, చైత్ర ఆలపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శుద్ధాల అశోక్ తేజ గీతం ఇది, జుమ్మంది నాదం చిత్రం కోసం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట లక్ష్యం చిత్రానికి రంజీత్ కల్పన ఆలపించారు. చంద్రబోస్ గీతం ఇది, సంగీతం మణిశర్మ.

0: వాడు
1: నా కోసం పుట్టేవాడు, నా కోసం బ్రతికేవాడు, నా కోసం చచ్చేవాడు ఎవడు?
2: వినబోతున్న పాట లవ్ బర్డ్స్. ఈ చిత్రానికి హరిహరన్ చిత్ర ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
0: 18 అధ్యాయాలు
1: 700 శ్లోకాలు
0: 700 రోజులు.
1: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
0: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగా వింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్.
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. చిత్రం మాలుడు, వెరీ గుడ్.

చివరిగా వినబోతున్న పాట మా అన్నయ్య చిత్రానికి సుఖవీందర్ సింగ్, అనురాధ శ్రీరామ్ ఆలపించారు. సామవేదం షణ్ముఖ చర్మ రచన ఇది, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించారు.

శ్రోతలు ఇంతవరకు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి భువనేశ్వరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం. సంగీతం సత్యం.

0: కాటుకలో కన్నుల కాటుకలో నీలి నీలి చీకట్లో ఒకటి కావాలని
1: వలచే వయసును అడుగు ఆ గుసగుసలేమిటని వలచే వయసును అడుగు

తరువాతి పాట తేనె మనసులు. ఈ చిత్రానికి పి సుశీల ఆలపించారు. వేటూరి గీతం, సంగీతం బప్పీలహరి.

తిరువతిపేట. చిన్ని కృష్ణుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోన్స్లే ఆలపించారు. వేటూరి గీతం, ఆర్డి బర్మన్ సంగీతం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. కె రాజేశ్వరరావు రచన ఇది. సంగీతం ఇళయరాజా. చిత్రం పూల పల్లకి.

మానసములొకటై ఆలపించే పాటలలో చిలిమి పెరిగి నిరుచును ప్రేమ.

స్వేచ్ఛ విలసిల్లే ప్రేమరాగాల బాటలలో విరిసే తలపై నిలుచును హాయిగా.

తరువాతి పాట రాజ్ కుమార్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. ఆత్రేయ గీతానికి సంగీతమేళయ రాజా.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో కరుణ, దయ, సహాయమనే మూడు విలువలు ఉంటేనే మనిషి జీవితం సార్థకమవుతుంది. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడి నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడమే నిజమైన మానవత్వం. అలాంటి మానవత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన సేవే ప్రపంచ రెడ్క్రాస్. ప్రపంచ యుద్ధాలు జరిగినా, ప్రకృతి విపత్తులు సంభవించినా, ఎక్కడైనా మనుషులు ఇబ్బందితో ఉన్నారంటే హుటాహుటిన వచ్చి సమాజానికి సహాయం చేసే సంస్థగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ రెడ్క్రాస్ సంస్థకు పునాది వేసింది స్విట్జర్లాండ్కు చెందిన ఒక ప్రఖ్యాతగాంచిన మహనీయుడు. అతనెవరో కాదండి, ఆయన పేరే హెన్రీ డునాంట్. అప్పటి కాలంలో, అనగా సరిగ్గా అది 1859వ సంవత్సరం, ఇటలీ దేశంలో జరిగిన సోల్ఫెరినో యుద్ధంలో వేలాది మంది సైనికులు గాయపడ్డారు. కొంతమంది అయితే చనిపోయారు. హెన్రీ డునాంట్ గారు ఈ పరిస్థితిని గమనించగానే ఆయన హృదయం బహువేదనకు గురైంది. ఎలాగైనా ఇలాంటి వారికి తక్షణ సహాయం అందించాలనే ఆలోచనతో సరిగ్గా 1863వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్క్రాస్ అనే సంస్థను స్థాపించారు. తరువాత కాలంలో ఆయన సహచరులు ఆయన జన్మదినమైన మే 8వ తేదీ గుర్తుగా తీసుకుని 1948వ సంవత్సరం నుండి ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ రెడ్క్రాస్ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం చాలా గొప్పది. ఇప్పటి కాలంలో ప్రజల్లో సహానుభూతి, కరుణ, సేవాభావం పెరగాలనేది దీని లక్ష్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాధితులకు సహాయం చేయడం, కులమతాలనే తేడా లేకుండా దేశ ప్రజలకు సేవ చేయడమే వీళ్ళ కర్తవ్యం. ఈరోజునుద్దేశించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు కార్యక్రమాలు చేపడతారు. అందులో ముఖ్యంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, విపత్తుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ప్రజలకు శిక్షణివ్వడం, పాఠశాలలు, కళాశాలల్లో సదరు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో సేవాగుణాన్ని పెంపొందించడం జరుగుతుంది. చివరగా చెప్పాలంటే ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది. సమాజానికి ఉపయోగపడే మనిషిగా మారడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. సమాజం బలంగా ఉండాలంటే మనందరం కలిసికట్టుగా ముందుకు రావాలి. ఒకపక్క యువత, మరోపక్క విద్యార్థులు కూడా సేవాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. బాధ్యతతో కూడిన భావి భారత పౌరులుగా ఎదగాలి. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు మనసుకు హాయినిచ్చే ఒక మధురమైన పాట మీకోసం. మీరు వింటున్న ఈ పాటకు గీతరచన సాయి శ్రీహర్ష, సంగీతం చక్రీ.

హాయిగా ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్తే వారు సాయంత్రానికి క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం ప్రస్తుత రోజుల్లో ఎక్కడా కనిపించట్లేదు. అవునండి, మీరు విన్నది నిజమే. ప్రస్తుత రోజుల్లో రోడ్ల మీద ఎక్కడ చూసినా ప్రమాదాలే అధిక శాతంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రక్తపు మడుగులతో తడిసిన రోడ్లు, మరోవైపు చావు బ్రతుకుల మధ్య కొటమిట్లాడుతున్న ప్రాణాన్ని చూస్తే ఆ రోజు మనసు విషాదంగా మారిపోతుంది. అసలు ఈ ప్రమాదాలన్నిటికీ ప్రధాన కారణం మీకు తెలుసా? అదేనండి, నిర్లక్ష్యం. చూశారా, ఒక చిన్న నిర్లక్ష్యం కొన్ని వేల ప్రాణాలను బలితీసుకుంటుంది. అందుకేనండి పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, నిదానమే ప్రధానమని. మరి ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు గాను ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన భావాన్ని నాటేందుకు జరుపుకునే ఈ గొప్ప అవగాహన కార్యక్రమమే యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అని పిలుస్తాం. ఈరోజు మనం ఈ కార్యక్రమం గురించి తెలుసుకుంటూ మన జీవితాల్లో జాగ్రత్త అనే విలువను మరింత బలంగా నాటుకుందాం. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనే ఈ కార్యక్రమాన్ని సరిగ్గా 2007 ప్రారంభించారు. మొదటిసారిగా 2007 ఏప్రిల్ 23 నుండి 29 వరకు ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ని నిర్వహించడం జరిగింది. ఆ సంవత్సరకాల సమయంలో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధిక శాతంలో జరిగాయి. వాటిని తగ్గించేందుకు గాను ఒక సమిష్టి ప్రయత్నంగా ఈ ప్రత్యేక వారోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి ఈ మహత్తర వారోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రజల్లో రోడ్డు భద్రతపై సరైన అవగాహన పెంచుతున్నారు. ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలు రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే లక్షలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో

ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం చూసుకుంటే వీరిలో ఎక్కువ శాతం యువతే. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని ఈ వారోత్సవం మనకు తెలియజేస్తుంది. ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కీలక చర్యలు తీసుకుంటుంది. అందులో ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడం, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన శిక్షలు విధించడం వంటి చర్యలు చేపడతారు. అలాగే ప్రభుత్వం వారు రోడ్లను మెరుగుపరచడం, ట్రాఫిక్ సిగ్నల్స్ని సక్రమంగా అమలు చేయడం, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచడం వంటి సాంకేతిక చర్యలు కూడా తీసుకుంటారు. ఇకపోతే ఈ కాలం యువత కూడా ఒక చక్కటి విషయాన్ని గమనించాలి. మీ ఒక్క చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటించండి. వేగం అన్నది కేవలం క్షణికమైన ఆనందాన్ని కలిగిస్తుందే గాని అదే సమయంలో అదుపు తప్పితే ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రాణాంతకం, దాన్ని పూర్తిగా నివారించాలి. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వంటి భద్రతా పరికరాలు మీ విలువైన ప్రాణాలకు కవచం వంటివి. ముఖ్యంగా రోడ్డు మీద నడిచే పాదచారులు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించడం వంటి అలవాట్లు అలవర్చుకోవాలి. మీరే కాదండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇంతటి విలువైన సమాచారాన్ని తెలియజేసి ఇరుగు పొరుగు వారిలో కూడా సరైన అవగాహన పెంచండి. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యంతో ఎస్పి బాలు శ్రీలేఖ పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఒక చక్కటి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఇంట్లో, ప్రతి వంటింట్లో స్త్రీలు చాలా ముఖ్యం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మన ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ అమ్మైనా కావచ్చు లేక అక్కా చెల్లెళ్ళైనా కావచ్చు, నిత్యం కష్టపడుతూ ఉంటారు. స్త్రీ లేనిదే ప్రపంచానికి జన్మే లేదు. అటువంటి స్త్రీలకు బాధ వస్తే ఎవరు పట్టించుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ బాధను కూడా దాచుకొని కుటుంబం కోసం రేయనక పగలనక కష్టపడుతూ ఉంటారు. ఈరోజు స్త్రీల ఆరోగ్యాన్ని ఉద్దేశించి ఒక మంచి విషయం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అండాశయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవాన్ని 2013లో అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై పనిచేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రత్యేక దినోత్సవానికి శ్రీకారం చుట్టాయి. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళల్లో అండాశయ క్యాన్సర్పై మహిళలకు సరైన అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. అండాశయ క్యాన్సర్ అంటే మహిళల శరీరంలో ఉండే అండాశయాలు, అంటే గర్భాశయానికి ఇరువైపులు ఉండే అండాశయాలలో ఏర్పడే క్యాన్సర్ అన్నమాట. ఈ అండాశయాలు ముఖ్యంగా మహిళల్లో గర్భధారణకు అవసరమైన అండాలను ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ భాగంలో కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ గడ్డలుగా మారితే అప్పుడు దానిని అండాశయ క్యాన్సర్గా పరిగణిస్తారు. ఈ వ్యాధి ఎలా వస్తుందంటే మన శరీరంలోని కణాలు సాధారణంగా ఒక క్రమబద్ధతలో పెరిగి మళ్లీ చనిపోతూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కణాలు అదుపు తప్పి వేగంగా పెరుగుతుంటాయి. అలా పెరిగిన కణాలు క్యాన్సర్గా మారతాయి. ముఖ్యంగా వయసు పెరగడం, కుటుంబంలో ఇంతకుముందే క్యాన్సర్ ఉండడం, ఊబకాయం, హార్మోనల్ చేంజెస్ వంటి కారణాల వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కొంతమంది మహిళల్లో జెనెటిక్ సమస్యల వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలామంది ప్రజలు ఎటువంటి నిర్లక్ష్యం వల్ల ఇది వస్తుందని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా శరీరంలో కనిపించే చిన్న చిన్న లక్షణాలను పట్టించుకోకపోవడం ఒక పెద్ద నిర్లక్ష్యమని చెప్పాలి. తరచుగా కడుపు ఉబ్బరం, పెల్విక్ పెయిన్, ఆకలి మందగించడం, ఎక్కువగా అలసట రావడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలు వచ్చినా చాలామంది ఇదేముందులే, గ్యాస్ ట్రబుల్ సమస్యలే అని తీసిపారేస్తారు. అలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం కూడా ఈ ప్రమాదానికి దారితీస్తాయని తెలుసుకోండి. ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో చాలా సాధారణంగా కనిపిస్తాయి, అందుకే త్వరగా ఈ వ్యాధి గుర్తించడం కష్టతరంగా ఉంటుంది. అందులో ముఖ్యమైన లక్షణాలు కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు లేదా నడుము నొప్పి రావడం, నెలసరిలో మార్పులు జరగడం వంటి లక్షణాలు చాలా రోజుల పాటు కొనసాగితే వెనువెంటనే డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి అని తెలుసుకోండి. ఈ వ్యాధి ఎక్కువ శాతం 40 సంవత్సరాల పైబడిన మహిళల్లో కనిపిస్తుంది. కానీ ఇప్పటి కాలంలో ఈ వ్యాధి యుక్త వయసులో ఉన్న మహిళలకు కూడా వస్తుంది. ఇందుమూలంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లక్షలాది మంది మహిళలు ఈ అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఒక్కో వ్యాధికి కొన్ని కొన్ని స్టేజెస్ ఉంటాయి. మరి ఈ వ్యాధికి కూడా 4 రకాల స్టేజీలు ఉన్నాయి. మరి అవేమిటో చూద్దాం. మొదటి దశలో క్యాన్సర్ అనేది అండాశయాల్లో మాత్రమే ఉంటుంది. తరువాత 2వ దశలో అది పెల్విస్ ప్రాంతానికి వ్యాపిస్తుంది. తరువాత 3వ స్టేజీలో ఉదర భాగానికి చేరుతుంది. ఇక చివరిగా 4వ దశ, ఇది చాలా ప్రమాదకరం. ఈ 4వ దశలో క్యాన్సర్ అనేది ఊపిరితిత్తులు లేదా ఇతర అవయవాల మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చాలామంది మనసుల్లో ఒక చిన్న సందేహం వచ్చి ఉండాలి. ఇన్ని వాటి గురించి చెప్తున్నారు కదా, అసలు ఇటువంటి వ్యాధికి వైద్యం అనేది ఉందా అని చిన్న సందేహం వచ్చి ఉండాలి. అవునండి, మీ సందేహం నిజమే. డాక్టర్స్ ముందుగా క్యాన్సర్ స్టేజ్ని కొన్ని పరీక్షల ద్వారా గుర్తిస్తారు. అందులో ముఖ్యంగా అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు చేస్తారు. తరువాత సర్జరీ ద్వారా క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగిస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కెమోథెరపీ,
రేడియేషన్ థెరపీ వంటివి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడే మహిళలు వారి రోజువారీ తినే ఆహారంలో మార్పులు తీసుకురావాలి. అందులో ముఖ్యంగా తాజా పండ్లు తినడం, ఆకుకూరలు, క్యారెట్స్, తృణధాన్యాలు ఉన్న ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం శరీరానికి చాలా మంచిది. పూర్వకాలంలో మన పెద్దలు ఒక సామెత చెప్పారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని. అదే మాదిరి మహిళలు తమ ఆరోగ్యాన్ని చివరి స్టేజ్లో కాకుండా మొదట్లోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒక స్త్రీ ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఆ కుటుంబమంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి మహిళ తన శరీరంలో వచ్చే మార్పులను గమనించి వెనువెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి ఈ ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవం మనకు ఒక ముఖ్య సందేశమిస్తుంది. ఎర్లీ డయాగ్నసిస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఈ వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చు. అందుకని ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు, వకీల్ సాబ్ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో సిద్ శ్రీరామ్ పాడిన పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. తల్లివడిలో జోలపాట వింటూ హాయిగా సేదదీరుతూ నిద్రపోవాల్సిన పసిపిల్లలకు చెప్పలేనంత బాధ. ఆ బాధ అనుభవిస్తున్న చిన్నవారికి లెక్కలేనన్నిసార్లు తూట్లు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. పసిపిల్లలనే కాదు, వారి తల్లిదండ్రుల హృదయాలను కూడా కలిచివేసే దుఃఖం. అదే తలసేమియా. తలసేమియా అంటే గ్రీకు భాషలో సముద్రమని అర్థం. నిజంగానే సముద్రంలా ఇది అంతులేని సమస్య. తలసేమియా పిల్లల జీవితాలను నిండు పౌర్ణమి అమావాస్యలను తలపిస్తాయి. ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడు బిడ్డ పున్నమి చంద్రుడిలా కలకలలాడుతూ హుషారుగా కనిపిస్తారు. అదే సమయంలో రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుడిలా నీరసించిపోతారు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్త పిశాచి. దురదృష్టమేమిటంటే ప్రాణం పోసిన కన్నవారి ద్వారానే ఈ వ్యాధి వాళ్లకు సంక్రమిస్తుంది. ఈ అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1994 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 8వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. తలసేమియా ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు పుట్టిన కొన్ని రోజుల తర్వాత నుంచి పిల్లల్లో రక్తహీనత లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖం వాడిపోవడం, తరచూ జ్వరం రావడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా కనబడిన వెంటనే తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా పిల్లలను వెనువెంటనే వైద్యుల దగ్గర చూపించాలి. తలసేమియా ఒక ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ సరైన అవగాహనతో, ముందస్తు పరీక్షలతో సరైన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధిని కొంతమేరకు నివారించవచ్చు. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఇప్పటికే మన మిత్ర ద్వారా 29 లక్షల మందికి వాట్సాప్ గవర్నెన్స్పై శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. దాంతో 90% సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయి.

0: అని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఇయర్ ఎండ్ 100% ఐ వాంట్ టు డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది, రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్ని జిల్లాల్లో 100% నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైం 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోని మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్.
0: ఇదిలా ఉండగా, పేద మధ్యతరగతి బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి విషయాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయల బడ్జెట్తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్లో అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఫలితాల కోసం sets.apsche.ap.gov.in/eset లేదా వాట్సాప్ మనమిత్ర 9552300009 హాయ్ అని మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 91.72% ఉత్తీర్ణత సాధించారు. 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ర్యాంక్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో లేదా వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు. 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా

0: మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే ప్రతి ప్రయోజనాన్ని బుడగజంగాలకు వర్తింపచేయాలని కలెక్టర్లకు సూచించారు. తక్షణమే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేసవిలో ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను కొనసాగించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ సమగ్ర వేసవి కార్యాచరణ ప్రణాళిక 2026ను అమలు చేస్తోందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 251 మండలాల్లో గుర్తించిన 2106 సున్నిత నివాస ప్రాంతాల కోసం 40,47,00,000 రూపాయల వ్యయంతో ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించబడిందని చెప్పారు. ఇందులో కరువు ప్రభావిత 28 మండలాలకు 4,94,00,000 రూపాయలు, మిగిలిన 223 మండలాలకు 35,53,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. భూముల సర్వేలో పారదర్శకత కోసం ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా నోటీసుల జారీ దశలో భూ యజమానులకు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆమె భూపరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రజెంటేషన్ను ఈరోజు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో తప్పులు లేకుండా సర్వే జరగాలనే ఉద్దేశంతో గడువును 223 రోజులకు పెంచినట్లుగా వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో 2027 మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని జయలక్ష్మి వివరించారు. రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి 10,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 250,000 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలని కోరారు. డిసెంబర్ నాటికల్లా మరో 238,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇబ్బందులు లేని చోట భూసేకరణ లేదా సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్రమట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ద్రోణి లేదా గాలుల అంతరాయం ఇప్పుడు కొమరన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల

0: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వరిష్ఠ భాజపా నేత సువేందు అధికారీ భాజపా విధాయక దళస్య నేత నిర్వాచితః. సహ పశ్చిమబంగ ప్రదేశస్య ప్రథమ భాజపేతి దళస్య ముఖ్యమంత్రి భవితుం సజ్జః అస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సోమనాథ మందిరం భారతస్య దృఢతాయాః ఏకతాయాః సభ్యతాయాః చ బలస్య కాలాతీతం ప్రతీకత్వేన వర్ణితం. డిఆర్డిఓ తథా భారతీయ వాయుసేనయా స్వదేశీయస్య తారాగ్లైడ్ శస్త్రస్య ప్రథమోడ్డయన పరీక్షణం సఫలతయా పూరితం. అపి చ భారతస్య సిమరన్జీత్ కౌర్ ఇత్యేషా సాంఘాయి నగరె ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 మధ్యె మహిళానాం రికర్వ్ ఉపాంత్య చక్రీయ ద్వంద్వే ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. పశ్చిమబంగప్రదేశే భాజపేతి దళస్య వరిష్ఠ నేత సువేందు అధికారీ అద్య పశ్చిమబంగప్రదేశే భాజపా విధాయక దళస్య నేతృత్వేన నిర్వాచితః, యేన తస్య రాజ్యస్య ప్రథమః భాజపా ముఖ్యమంత్రి భవితుం మార్గః ప్రశస్తః అభవత్. విధాయక దళస్య సభాయాం అధికారిణః నామ ప్రస్తావితమాసీత్. తథా చ కేంద్రీయగృహమంత్రిణా అమితశాహేన నవనిర్వాచితానాం భాజపా విధాయకానాం దళస్య వరిష్ఠ నేతృణాం చ ఉపస్థితౌ ఔపచారిక రూపేణ ఘోషితం.
1: लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं. उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है. इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूँ.
0: నవభాజపా సర్వకారస్య శపథగ్రహణ సమారోహః శ్వః కోలకాతానగరస్య బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇత్యత్ర భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే మాసస్య ఏకాదశ దినాంకే గుజరాత్ రాజ్యస్థితస్య సోమనాథ మందిరస్య దర్శనం కరిష్యతి. ఏకపంచాశదధిక నవదశశతమే వర్షే భారతస్య ప్రథమ రాష్ట్రపతినా డాక్టర్ రాజేంద్ర ప్రసాదేన నవీకృతస్య మందిరస్య ఉద్ఘాటనం కృతమాసీత్. తస్యాః ఐతిహాసిక ఘటనాయాః పంచసప్తతి వర్ష పూర్తేః స్మరణార్థం ఏషా యాత్రా ఆయోజ్యతే. అద్య ప్రధానమంత్రిణా స్వస్య రాష్ట్రీయ దైనికే లేఖే ఏషా సూచనా ప్రదత్తా. స్వస్య లేఖే సః ఉక్తవాన్ యత్ గత కేషుచిత్ మాసేషు సోమనాథ సంబద్ధేషు మహత్వపూర్ణేషు కార్యక్రమేషు భాగగ్రహణం తస్య కృతే మహాన్ సౌభాగ్యస్య విషయః అస్తి. అస్య వర్షస్య ఆరంభే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమనాథ స్వాభిమాన పర్వ ఇత్యస్మిన్ కార్యక్రమే అపి సహభాగిత్వం కృతవాన్. అయం కార్యక్రమః మందిరస్య ఉపరి జాతస్య ప్రథమ ఆక్రమణస్య సహస్ర వర్ష పూర్త్యవసరే ఆయోజితః ఆసీత్. ప్రధానమంత్రిణా సోమనాథః భారతస్య సభ్యతాయాః శక్తేః రాష్ట్రీయ ఏకతాయాః సంఘర్షశీలతాయాశ్చ ప్రతీకత్వేన వర్ణితం. డిఆర్డిఓ తథా భారతీయ వాయుసేనా ఇత్యేతాభ్యాం హ్యః ఒడిశా తటస్య సమీపే టాక్టికల్ అడ్వాన్స్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారా ఇతి శస్త్రస్య ప్రథమం సాఫల్యం ఉడ్డయన పరీక్షణం సంపాదితం. రక్షామంత్రి రాజనాథ్ సింహః అస్య సఫలోడ్డయన పరీక్షణస్య కృతే డిఆర్డిఓ భారతీయ వాయుసేనా డిసిపిపి తథా సంబద్ధ ఉద్యోగాన్ అభినందితవాన్. సహ ఏతత్ భారతస్య స్వదేశీయ రక్షాక్షమతా సంవర్ధనస్య దిశి మహత్వపూర్ణం పదాక్షేపం ఇతి వర్ణితవాన్. తారా భారతస్య ప్రథమా స్వదేశీయ గ్లైడ్ శస్త్ర ప్రణాళీ ఇతి అస్తి, యా అమార్గ నిర్దేశిత విస్ఫోటకాన్ సూక్ష్మ మార్గ నిర్దేశిత శస్త్రేషు పరివర్తయతి. అన్యాభిః డిఆర్డిఓ ప్రయోగశాలాభిః సహ సహయోగేన హైదరాబాద్స్థితేన అనుసంధాన కేంద్రేణ అస్య పరికల్పనా తథా వికాసః కృతః. ఏషా స్వదేశీయా గ్లైడ్ శస్త్ర ప్రణాళీ స్వప్రకారే ప్రథమాస్తి, యస్యాం అత్యాధునికాః అల్పవ్యయయుక్తాః ప్రౌద్యోగికయః ఉపయోజితాః సంతి. ఏతత్ న్యూన వ్యయయుతస్య శస్త్రస్య అగ్నిశక్తిం తథా లక్ష్యభేదన యథార్థతాం వర్ధయిత్వా భూలక్ష్యాన్ ప్రభావిరీత్యా నిష్ప్రభావీకరోతి. ప్రియాః శ్రోత.

0: ఆరహ సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర వైశ్విక ఆర్థిక స్థిరతాయా స్తంభరూపేణ భారతస్య వర్ధమాన భూమికాయా విషయే అవధానం ప్రదత్తవాన్. తథా చ అంతారాష్ట్రీయ సమృద్ధ్యై రాష్ట్రస్య మహత్వపూర్ణం యోగదానం అవధానం ప్రదత్తవాన్. సూరినామ దేశ సూరినామీ సమాజస్య విభిన్నానాం వర్గాణాం ప్రతినిధివర్గాణాం సంబోధనవదౌ మంత్రిణ ఇదముక్తం. సహ భారతస్య ప్రభావస్య పరిణామం అధోరేఖితుం అద్యతనీయాం దత్తాంశాన్ సూచయన్ ఉక్తవాన్ యత్ అస్మిన్ వర్షే వైశ్విక వృద్ధేః IMF ఇత్యస్య అపేక్షానుసారం భారతస్య యోగదానం సంపూర్ణే వైశ్విక వృద్ధేః 17% యావత్ అస్తి.
1: इंडिया कॉन्ट्रीब्यूट्स
2: भारत कुल वैश्विक विकास में 17% का योगदान देता है. हम अंतर्राष्ट्रीय अर्थव्यवस्था के जोखिम को कम करने में मदद कर रहे हैं. हम अधिक अवसर पैदा करने में सहायक हैं. हम आज और अधिक विकल्प तैयार कर रहे हैं. हम आज विभिन्न देशों के लिए ऐसे और अधिक मुक्त व्यापार समझौतों पर बातचीत कर रहे हैं और उन्हें अंतिम रूप दे रहे हैं ताकि वे इनका लाभ उठा सके.
0: విదేశరాజ్య మంత్రి కీర్తివర్ధన సింహ అవదత్ యత్ ప్రవాస విషయ భారతస్య దృష్టికోణ ప్రవాసీనాం సంరక్షణస్య మూల ప్రచాలన సిద్ధాంతై ప్రవాసస్య జీవనచక్రస్య సర్వసమావేశక శాసనేన సుదృఢ అంతరాష్ట్రీయ సహయోగేన చ మార్గదర్శితః అస్తి. శ్రీమంత్రి న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్రసంఘస్య భారతస్య స్థాయి అభియానే ద్వితీయాంతరాష్ట్రీయ ప్రవాస సమీక్షా మంచే ప్రతినిధిదళస్య ప్రముఖాన్ సంబోధయనాసీత్.
2: भारत ने 23 देशों के साथ प्रवासियों की आवाजाही के लिए व्यापक द्विपक्षीय समझौते और समझौता ज्ञापन किए हैं तथा निष्पक्ष और नैतिक आवाजाही के लिए कई और अन्य समझौतों पर विचार किया जा रहा है. भारत का लक्ष्य अवैध पलायन, तस्करी और सामाजिक सुरक्षा में मौजूद कमियों जैसी चुनौतियों से निपटते हुए समावेशी, मानवीय और भविष्य के लिए तैयार ढांचे का निर्माण करना है.
0: ప్రశాసనేన ఉక్తం యత్ సంపూర్ణే దేశే గృహ్య LPG ఇత్యస్య ఆపూర్తిః సుకరః అస్తి. కస్మిన్నపి వితరణ సంస్థాయాం శుష్కతాయాః సూచనా నాస్తి. నవదిల్ల్యాం అంతర్ మంత్రాలయీయం వార్తాలాపం సంబోధయంతి పెట్రోలియం ప్రాకృతిక గ్యాస్ మంత్రాలయస్య సచివ సుజాతా శర్మా ఇత్యేషా ఉక్తవతీ యత్ ప్రశాసనస్య ప్రయాసః అస్తి యత్ దేశీయ గ్రాహకేభ్యః గ్యాస్ ఇత్యస్యాభావః న భవేత్ తథా చ పశ్చిమ ఏషియాయాః వికసిత స్థితౌ మూల్యాని స్థిరాణి ఏవ భవేయుః.
3: भारत सरकार ने ये कोशिश की अभी तक कि कोई प्राइस इंक्रीज ना हो और इसके लिए एक्साइज ड्यूटी भी कम की. इसके अलावा और भी बहुत सारे कदम लिए जैसे कि रिफाइनरीज के अंदर LPG प्रोडक्शन को इंक्रीज करना, PNG कनेक्शंस को प्रमोट करना, हमारे फर्टिलाइजर प्लांट्स को भी धीरे धीरे बढ़ाया गया और अब लगभग 98% तक उनकी सप्लाई इंश्योर की गई है.
0: ఆకాశవాణ్యా స్వీయ 90తమస్య వార్షికోత్సవస్యావసరే అద్య రాష్ట్రీయ రాజధాన్యాం మ్యారాథన్ ఇత్యస్య ఆయోజనం కృతం. ప్రాయః 3.5 కిలోమీటర్ మితం మ్యారాథన్ ఇత్యతత్ ఆకాశవాణి భవనాత్ ఆరభ్య కృషిభవనే, రేలభవనే, RBI భవనే చ భూత్వా పునః ఆకాశవాణ్యాం ఏవ సమాప్తం. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య ప్రసారభారత్యాః చ కర్మచారిణః స్వీయపరివారస్య సదస్యైః చ సహ అస్యాం మ్యారాథన్ ధావన ప్రతియోగితాయాం భాగం గ్రహీతవంతః. సర్వే ప్రతిభాగినః ధావన సమాపన పదకం ప్రాప్తవంతః. పురుష మహిళా విభాగయోః శీర్షత్రయేభ్యః ధావకేభ్యః పారితోషకాని ప్రదత్తాని. అస్మాకం సంవాదదాత్రానుసారం ప్రసారభారత్యాః CEO గౌరవ ద్వివేదీ, ఆకాశవాణ్యాః మహానిర్దేశకః రాజీవ కుమార జైనః చ స్పర్ధాయై హరితధ్వజం ప్రదర్శితవంతౌ. భారతస్య సిమరన్జీత్ కౌర్ ఇత్యేషా అద్య సాంఘాయ్ నగరే ఆయోజితస్య ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఇత్యస్మిన్ మహిళానాం రికర్వ్ వ్యక్తిగత స్పర్ధాయాః ఉపాంత్యచక్రీయ ద్వంద్వే ప్రవిష్టవతీ ఇతి వార్తాః.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

పల్లె సీమలు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో రంగస్థలి వింటారు. బాలనగమ్మ నాటకం నుండి కార్యవర్ధి పాత్ర పద్యాలు వినవచ్చు. నిర్వహణ శ్రీ జెట్టి బాబురావు, హార్మోనియం శ్రీ షేక్ అబ్దుల్ సలీం బాబు.

ఔరా, నేనేమి చేయగలను? నా మనోనాయకి, నా అర్ధాంగి, నా అపురూప సుందరి, నా హృదయేశ్వరి, నా బాల నాపై తీవ్రముగా కినుక

బాల నిజము గ్రహించితివి. నవ్విన ఆడుది నవ్వవలయను, ఏడ్చిన ఆడుది ఏడవ వలయను. ఏడ్చినను నవ్వినను ఆడుదానిలో అందమే ఉట్టిపడుచుండను. అన్ని రసములు ఆడుదానిలోనే లీన.

అవునవును, మగని సంతోషము మగువను చూడగానే సాహిత్యమై ప్రవహించును. నాగరికత తెలియని అడవి మనుషులలో ఆనంద సమయములలో సాహిత్యము పుట్టుచున్నది.

ఇదియులు తెలివిగల సందేహమే కాని సృష్టి రహస్యమంతయు నీ సందేహములోనే ఇమిడియున్నది. నీవు వేసిన ప్రశ్నయే నీ ప్రశ్నకు సమాధానము.

0: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లెశ్యామల కార్యక్రమంలో రంగస్థలి బాలనాగమ్మ నాటకం నుంచి కార్యవర్ధి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జెట్టి బాబురావు, హార్మోనియం శ్రీ షేక్ అబ్దుల్ సలీం బాబు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.
1: Hey, hey, hey.

నిత్యానా శివ.

0: వ్యవసాయ సూచనలు.
1: ముంగారి పత్తి సాగును గురించి తెలుసుకుందాం. తెల్ల బంగారంగా పిలిచే పత్తి పంటను పండించే దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. పత్తి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో మన దేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది. బీటీ పత్తి రకాలు సాగులోకి వచ్చాక ముంగారి పత్తి, సూటి రకాలు, ఇతర హైబ్రిడ్ రకాల పత్తి సాగు బాగా తగ్గిపోయింది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సీజన్కి ముందుగా మే నెల నుంచే ఈ ముంగారి పత్తి రకాల్ని సాగు చేసుకోవచ్చు. ముంగారి పత్తి సాగుకు అరవింద, శ్రీనంది, యాగంటి రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు 150 నుండి 170 రోజుల్లో పంటకొస్తాయి. అరవింద, శ్రీనంది రకాలు బెట్టను తట్టుకొని ఎకరానికి 6.5 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తాయి. యాగంటి రకాన్ని నీటిపారుదల కింద వర్షాధారంగా సాగు చేయొచ్చు. పింఛపడవు 23 మిల్లీమీటర్లు కలిగి ఎకరానికి 8.8 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. ముంగారి పత్తిని మే ఆఖరి వారం నుంచి జూన్ చివరి వరకు కూడా ఎర్రరేగడి నేలల్లో విత్తుకోవచ్చు. జూలై చివరి వరకు నల్లరేగడి భూముల్లో విత్తుకోవాలి. ఎకరానికి 4 కిలోల విత్తనాన్ని వాడి చేతితో నేరుగా లేదా గొర్రెతో విత్తుకోవచ్చు. సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, సాళ్లలో మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఎడం ఉండేలాగా చూసుకోవాలి. విత్తిన 3 వారాలకి ఒత్తుగా ఉన్న మొక్కల్ని పీకేసి పాదుకు 2 మొక్కలు ఉండేలాగా చూసుకోవాలి. ముంగారి పత్తి సాగుకు నల్లరేగడి భూములు, ఎర్ర నేలలు చాలా అనుకూలం. మంచి నీటి వసతి కలిగి మురుగునీరు పోయే వీలున్న ఎర్ర నేలలు కూడా ముంగారి పత్తి సాగుకి అనుకూలంగానే ఉంటాయి. ముంగారి పత్తి సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ముందుగానే ఎకరానికి 4 టన్నుల చప్పున పశువుల ఎరువు వేసి కలయదున్నాలి. తర్వాత 20 కిలోల భాస్వరాన్ని ఆఖరి దుక్కులో వేసి కలయదున్నాలి. 20 కిలోల నత్రజనిని 2 దఫాలుగా విత్తిన 30 రోజులకు ఒకసారి, 60 రోజులకి రెండోసారి వేసుకోవాలి. ముంగారి పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి నీరు ఎక్కువగా పెట్టకూడదు. భూమిలో ఉన్న తేమను బట్టి 20 నుంచి 25 రోజులకొకసారి నీటిని పెట్టుకోవాలి. సాధారణంగా ఎరువులు వేసిన వెంటనే పూత సమయంలో, కాయ తయారయ్యే సమయంలో నీటిని తప్పనిసరిగా పెట్టుకోవాలి. నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలాన్ని పొడిగించకూడదు. ముంగారి పత్తి సాగుకు అరవింద, శ్రీనంది, యాగంటి రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు 150 నుండి 170 రోజుల్లో పంటకొస్తాయి. అరవింద, శ్రీనంది రకాలు బెట్టను తట్టుకొని ఎకరానికి 6.5 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తాయి. యాగంటి రకాన్ని నీటిపారుదల కింద వర్షాధారంగా సాగు చేయొచ్చు. పింఛపడవు 23 మిల్లీమీటర్లు కలిగి ఎకరానికి 8.8 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. ఇక ముంగారి పత్తిలో కలుపు యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, పత్తి విత్తిన 40 నుంచి 60 రోజుల వరకు కూడా కలుపు యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి. సరిగా కలుపు యాజమాన్యం పాటించకపోతే పత్తి దిగుబడి 50 నుండి 85% వరకు తగ్గుతుంది. కలుపు నివారణ కోసం విత్తిన 48 గంటల్లోపు ఎకరానికి 1.3 నుండి 2 లీటర్ల పెండి మిథాలిన్ మందుని పిచికారీ చేయాలి. గొర్రు, గుంటకలతో విత్తిన 90 రోజుల వరకు కూడా అంతర కృషి చేసుకోవాలి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువై అంతర కృషి కుదరనప్పుడు పేరాక్వాట్ అనే కలుపు మందు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పత్తి మొక్కల మీద పడకుండా సాళ్ల మధ్య కలుపు మీద మాత్రమే పడే విధంగా పిచికారీ చేయాలి. గ్లైఫోసైట్ మందు కూడా ఇప్పుడు చెప్పినట్టుగానే వాడాలి. గడ్డి, వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్టయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్వైజులా పాపీథైల్ లేదా పైరిథయోబ్యాక్ సోడియాన్ 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ముంగారి పత్తి సాగులో సూక్ష్మధాతు లోపాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ముదురాకుల్లో అంచుల నుంచి మధ్యభాగానికి పసుపు రంగుగా మారి ఈనెలు ఆకుపచ్చగా ఉన్నట్లయితే మెగ్నీషియం ధాతులోపంగా గుర్తించి పైరు 45 రోజుల దశలోనూ, అలాగే 75 రోజుల దశలోనూ మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ ముంగారి పత్తి సాగులో బోరాన్ గనుక లోపించినట్టయితే పూలు ఆకృతిని కోల్పోయి ఆకులు ఒకే రీతిలో ఉండక దళసరిగా పల్చగా ఉంటాయి. పూత, మొగ్గ దశలో వాడిపోయి చిన్న కాయలు రాలి మొక్కలు గిడిసబారి ప్రధాన కాండం మీద కూడా పగుళ్ళు ఏర్పడతాయి. సున్నంపాలు ఎక్కువగా ఉన్న నేలల్లో వర్షాభావ పరిస్థితుల్లో

అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా ఈ బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బోరాన్ లోప సవరణకి పైరు 60 రోజుల దశలోనూ, అలాగే 90 రోజుల దశలోనూ బోరాక్స్ 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక ముంగారి పత్తి సాగులో జింక్ ధాతువు గనక లోపించినట్టయితే ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా, ఈనెల మధ్య భాగం పసుపు రంగుగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నగా ముడతలు పడి ఉంటాయి. తక్కువ సేంద్రియ పదార్థం, అధికంగా సున్నం, భాస్వరం ఉన్న నేలల్లో ఈ జింక్ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దుక్కులో 1 ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి లేదా పైరు మీద ఈ జింక్ లోప లక్షణాలు గమనించిన వెంటనే ఒకసారి, తర్వాత 4 నుంచి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఈ జింక్ సల్ఫేట్ని పిచికారీ చేయాలి. ముంగారి పత్తి సాగులో పూత పిందె గనక రాలడాన్ని మనం గమనించినట్టయితే దీని నివారణకి 15 లీటర్ల నీటికి 3 నుండి 4 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ని కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాలు గనక కురిసినట్టయితే పొలాల్లో 2-3 రోజుల పాటు నీరు నిల్వ ఉండి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకి వెంటనే నీటిని బయటకు తీసేసి 1 ఎకరానికి 20 కిలోల యూరియాని, దీంతోపాటుగా 10 కిలోల పొటాష్ని మొక్కల దగ్గరగా 5 సెంటీమీటర్ల ఎడంగా 5 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి. తర్వాత వారానికి 2% యూరియా

0: వారికి ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా అసిటమిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్లోనికామిడ్ 0.3 గ్రాములు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పిండి నల్లి నివారణకి ప్రెఫినోఫాస్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమల నివారణకైతే ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్థిరాన్ 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎర్రనల్లి నివారణకి డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ముంగారి పత్తి సాగులో కాయతొలిచే పురుగుల విషయానికి వచ్చినట్టయితే శనగ పచ్చ పురుగు నివారణకైతే క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగుల నివారణకి నవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా లుఫెన్యూరాన్ 1.25 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజియోట్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు నివారణకైతే థయోడికార్బ్ 1.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ముంగారి పత్తి సాగులో తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే భూమిలో తేమ గనక ఎక్కువగా ఉన్నట్లయితే వేరుకుళ్ళు తెగులు సోకి మొక్కలు వాడి చనిపోతూ ఉంటాయి. దీని నివారణకి ముందు జాగ్రత్తగా కార్బండిజం 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొక్కల దగ్గర కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ ద్రావణాన్ని మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. ఇక ముంగారి పత్తి సాగులో ఆకుమచ్చ తెగుళ్ళు కనుక సోకినట్టయితే మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. పత్తి పంట కాయదశలో ఉన్నప్పుడు ఎక్కువగా వర్షాలు పడ్డట్టయితే శిలీంధ్రాలు సోకి కాయలు కుళ్ళిపోతాయి. దీని నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు 0.1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ లేదా 1 గ్రాము కార్బండిజం లేదా 2.5 గ్రాముల డైథేనియం 45 చప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పత్తి తీతలో పాటించాల్సిన మెలకువల విషయానికి వచ్చినట్టయితే పగిలిన పత్తికాయల నుంచి బాగా విచ్చుకున్న పత్తిని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే తీసుకోవాలి. వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో పత్తిని తీయకూడదు. తీసిన పత్తిని నీడలో ఆరపెట్టి గాలి తగిలేటట్లుగా నిల్వ చేసుకోవాలి. ఎండిన ఆకులు, చెత్త, పురుగు సోకిన పత్తిని తీసేసి నాణ్యతకి ప్రాధాన్యం ఇవ్వాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 పంట సీమల కార్యక్రమంలో మామిడిలో ఎగుమతి ప్రమాణాలు, డాక్టర్ డి వెంకటస్వామి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం జానపద గీతం వినవచ్చు. అనంతరం పోలీ హౌస్లో పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవచ్చు.

0: ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ, రాత్రి 8:00 సైన్స్ మరియు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో అంతరించిపోతున్న వలస పక్షులు వాటి సంరక్షణ మొదటి భాగం వింటారు. రిటైర్డ్ ప్రొఫెసర్ టి నిర్మల మేరీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వారి ప్రసంగం ఇది. ఇక 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 8:40 దేశభక్తి గీతం ఉంటుంది. ఇక 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక రాత్రి 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తల వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशन हैं

0: जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे।
1: आकाशवाणी डायरेक्टर जनरल राजीव కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: దేవకాశం హోనే కే నాతే జో ఇస్ తరహ కా కార్యక్రమ హమ్ కర్తే హై, ఇస్కా సందేశ్ దూర్ దూర్ తక్ సుదూర్ ప్రదేశ్ తక్ ఇస్ పహుంచతా హై, ఔర్ యే ఏక్ బహుత్ బడా ఉదాహరణ్ హోగా.
3: దేశ్ భర్ మే జో హమారే 232 ముఖ్య కేంద్ర హై, ఉన్ పర్ యే ఆయోజన్ ఇస్ మహీనే ఆయోజిత్ హోగా, ఔర్ యే ఉత్సవ్ హై. హమ్ దేశ్ కీ సేవా మే జో ఆకాశవాణి కా యోగదాన్ రహా హై, ఉస్ యోగదాన్ కో సెలబ్రేట్ కర్ రహే హై.
1: ఆకాశవాణి 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పఠన్లో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరు తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయినార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ సాధికారత సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమ, ఏ ప్రమాదం వాటిల్లినా ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన

0: ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన, ఒక్క 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శుభేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ధి, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శుభేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో మామిడిలో ఎగుమతి ప్రమాణాలు ఈ అంశం గురించి డాక్టర్ డి వెంకటస్వామి గారితో పరిచయం వింటారు.
1: మామిడిని మనం పళ్ళల్లోకే రాజుగా చెప్తూ ఉంటాం, కానీ ఈ మామిడి అనేది మనకి 4 నెలలు మాత్రమే మనకిది అందుబాటులో ఉండే పండు. ఇక్కడ మన ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే

0: విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంది ఈ మామిడి విస్తీర్ణం. అలాగే చాలా రకాల పళ్ళను కూడా మన ప్రాంతాల్లో ఈ మామిడిలో సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి కాయల్ని మనం విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటాం. విదేశాలకి కనుక మనం ఎగుమతి చేయాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకి లోబడి పంటను సాగు చేయడం కానీ, కోత కొయ్యడం కానీ, అలాగే వాటిని పండించడంలో కానీ అనేక రకాల మెళకువలు పాటించాలని చెప్తూ ఉంటారు. ఏమైనా అవశేషాలు లాంటివి ఈ పళ్ళ మీద ఉన్నప్పుడు తిరస్కరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పళ్ళని మంచి పద్ధతుల ద్వారా ఈ మామిడిని సాగు చేసి వాటిని గనక మనం విదేశాలకి పంపించినట్లయితే ఎక్కువ విదేశీ మరక ద్రవ్యం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులకి ఎక్కువగా లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో వెంకటస్వామి గారు ఉన్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అలాగే అధిపతిగా కూడా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం ఈ మామిడిలో మనం ఎగుమతి చేసుకోవాలంటే ఎటువంటి ప్రమాణానికి లోబడి ఈ మామిడిని సాగు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మామిడిని సాగు చేస్తూ ఎగుమతి చేస్తూ ఉంటారు కదండి. అసలు ఈ పండుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఎగుమతికి అసలు ముఖ్య కారణాలు ఏమి ఉన్నాయంటారు?
1: పంటలో మామిడి ప్రధానమైన పంట. దీన్ని భారతదేశ జాతీయ పండుగను, అదేవిధంగా పండ్లలో రాజఫలంగాను కూడా మనం పిలుస్తూ ఉంటాం. మన దేశంలో మామిడిని ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలతో పాటుగా మన రాష్ట్రంలో కూడా పండిస్తున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మామిడి సుమారు 3.04 లక్షల హెక్టార్లలో సాగు అవుతూ 27.37 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ పండు యొక్క రుచి, రంగు మరియు దీనిలో ఉన్నటువంటి పోషక విలువలను బట్టి దీనికి ప్రధానంగా విదేశాల్లో మనకి ఎగుమతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా ఉత్పత్తిలో మనం రాష్ట్రం ముందుగా ఉన్నప్పటికీ ఎగుమతిలో మాత్రం పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ కన్నా వెనుకబడి ఉన్నాం. ఎగుమతిలో మనం ముందుకు సాగాలంటే క్షేత్రస్థాయిలో సాగులో మెళకువలు మనం ఎక్కువగా మనం రైతు స్థాయిలో పాటించాలి. అదేవిధంగా కాయ కోసే సమయంలోనూ, కోత అనంతరం కూడా పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులపై సరైన అవగాహన ఏర్పరచుకొని రైతులు సరైన పద్ధతులను కనుక పాటించినట్లయితే మనం ఎగుమతికి సరైనటువంటి పరిమాణం ఉన్నటువంటి నాణ్యమైనటువంటి పండ్లను మనం విదేశాలకి సరఫరా చేయగలమండి.
0: ముఖ్యంగా ఈ మామిడి పండు విషయానికి వచ్చినట్లయితే మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి కదండి,
1: అవునండి.
0: దానికి ముఖ్య కారణాలు ఏమున్నాయంటారు?
1: దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే భారతదేశంలో ఈ పంట మిగతా దేశాల కంటే ఎక్కువగా విస్తీర్ణంలో పండించబడుతుంది మనకి. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మన దేశంలో ఉన్నాయండి. తర్వాత సుమారు 100 రకాలు ఎక్కువగా పండిస్తున్నారు మనకి ఈ పండులో. వాటిలో కొన్ని మంచి ఆకర్షణీయ రంగు కలవగాను, మంచి రుచి కలవగాను ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి డిమాండ్ ఎక్కువగా ఉంది మన దేశం నుంచి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పండును ఎక్కువగా విస్తారంగా పండిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో రైతులు సహకార సంఘాలకు ఏర్పడి పంట సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కోఆపరేటివ్గా సొసైటీలకు ఏర్పడి దాని నుంచి ఎగుమతి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలాంటి ఏర్పాట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉందండి. మహారాష్ట్రలోని రైతులు ఇందుకు ముఖ్యమైనటువంటి ఉదాహరణ. ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి మామిడి ఎగుమతి అవుతూ ఉంది. అదేవిధంగా వ్యవసాయ ఎగుమతి మండళ్లు చాలా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. జోన్స్ అంటాం, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్ అంటాం. ఇవన్నీ ఎక్కువ ఏర్పాటు చేయటం వలన వాటి ద్వారా కూడా ఎగుమతికి చాలా ఏర్పాట్లు చేయబడ్డాయి. అంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో పండ్లను నిల్వ చేసుకోవడానికి శీతల గిడ్డంగులు, వేడి నీటి ఆవిరితో పండ్లను శుద్ధి చేసే ఏర్పాట్లు, కాయలపైన క్రిములు తదితరాలు నివారించడానికి వాడే ఇరాడియేషన్ ఏర్పాట్లు కూడా ఇందులో ఈ క్రాప్కి చేయబడ్డాయి కాబట్టి. అదేవిధంగా వీటితో పాటుగా మధ్య తూర్పు దేశాలకు మనం ఇతర దేశాల కంటే తక్కువ దూరం ఉండటం వలన మన దేశం నుంచి వారికి ఎక్కువగా మనం తొందరగా ఇతర దేశాలతో పోల్చుకుంటే తొందరగా ఎగుమతి చేయగలుగుతున్నాం కాబట్టి మనకి ఎక్కువ డిమాండ్ ఉంటూ ఉందండి మన దేశానికి.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఎగుమతి గల అవకాశాలు మన దేశానికి. మరి మన దేశం నుంచి ముఖ్యంగా ఏ ఏ దేశాలకి మనం మామిడి పళ్ళను ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటామండి?
1: ప్రధానంగా మన భారతదేశం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఒక చోటకండి. ఇది ప్రధానంగా మెయిన్ మార్కెట్ మనకి ఇది. అదేవిధంగా సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, అమెరికా, యెమెన్, సింగపూర్, మలేషియా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి ఇంకా ఇతర దేశాలకు కూడా మన దేశం నుంచి ఎగుమతికి ఎక్కువ అవకాశం ఉంది. మనం గత సంవత్సరాల్లో పండిస్తున్నాం, మంచి విదేశీ మార్గద్రవ్యం మనం సేకరిస్తూ ఉన్నామండి.
0: ఇప్పుడు మామిడి పళ్ళను ఎగుమతి చేయాలంటే ఇవి సహజంగా నిల్వ ఎక్కువ ఉండే పదార్థాలు కాదు కదండి, తొందరగా చెడిపోతుంది.

0: ఉంటాయి చాలా దూరాలు కనుక వీటిని మనం ఎగుమతి చేయాలంటే.
1: అవునండి.
0: అంటే మామిడిని పండు రూపంలోనే ఎగుమతి చేయడం జరుగుతుందా, లేదంటే రూపం మార్చి వేరే రూపాల్లో కూడా ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయంటారా?
1: ప్రధానంగా మామిడిని మన దేశం నుండి పండు రూపంలోనూ పంపిస్తున్నాము, అదేవిధంగా పండు కంటే ఎక్కువ గుజ్జు రూపంలో కూడా మనం ఎక్కువగా విదేశాలకు పంపిస్తున్నాం. తర్వాత కొంత మొత్తంలో స్లైసెస్ అంటే ముక్కలు చేసి కూడా మనం విదేశాలకు పంపిస్తున్నాం.
0: అంటే ఏ రకంగా అయినా పంపించే అవకాశం ఉంది.
1: అవునండి.
0: మరి ముఖ్యంగా ఏ రాష్ట్రం నుంచి ఎగుమతులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయంటారు?
1: మన భారతదేశంలో ఎక్కువగా మరి ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కోఆపరేటివ్ సొసైటీస్ రైతులు ఏర్పడి అదేవిధంగా అక్కడ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు కూడా ఎక్కువ ఉన్నాయి. తరేవిధంగా బొంబాయి మార్కెట్ నుంచి అదా మనకి ఇతర ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి విమానాల ద్వారా కానీ ఓడరేవుల ద్వారా కానీ అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా ఎగుమతి అవుతుందండి.
0: మరి ఈ మామిడిలో ఎగుమతి చేయాలంటే ఎటువంటి రకాలని మనం సాగు చేయాల్సిన అవసరం ఉందంటారు?
1: మామిడిలో మన దేశంలో ఇందాక చెప్పుకున్నట్లు 1000 రకాలు సాగులో ఉన్నప్పటికీ ప్రధానంగా 30 రకాలు ఎగుమతికి ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తోతాపురి, అల్ఫాన్జో, కేసర్, బదామి, బంగినపల్లి, దశేరి, సువర్ణరేఖ, చౌసా, ఇమాం పసంద్ వంటి ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్లో పండించే బంగినపల్లి రకానికి ఇప్పుడిప్పుడే మంచి ప్రాధాన్యత పెరుగుతుంది. ఎందుకంటే ఈ రకానికి రుచి కానీ లేకపోతే అదేవిధంగా రంగు కానీ ఎక్కువగా ఉండటం వలన మన ఆంధ్రప్రదేశ్లో పండించే రకం బంగినపల్లితో పాటు సువర్ణరేఖ అనేటువంటి ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యతలోకి వస్తున్నటువంటి రకం ఉంది. తోలు ఎర్రగా ఉండటం వలన ఇది బాగా పాపులర్ అయింది. ఈ రకాన్ని కూడా మన భారతదేశం నుంచి ఎగుమతికి పంపిస్తున్నారు. బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
0: ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కువగా ఈ మామిడి పళ్ళ ఎగుమతి జరుగుతూ ఉందంటారు?
1: మన రాష్ట్రంలో ప్రధానంగా పండించినటువంటి జిల్లాలండి విజయనగరం, కృష్ణా, చిత్తూరు ఇవన్నీ ఎక్కువగా ప్రధానంగా పండిస్తున్నారు. ఈ జిల్లాల నుంచే ఎక్కువగా మనకి విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి. అంటే ప్రధానంగా చిత్తూరు నుంచి వెళ్ళేటి తిరుపతి నుంచి కేంద్రంగా చేసుకుని అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల నుంచి వెళ్ళేటువంటి మామిడి పళ్ళు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఎగుమతి అవుతూ ఉన్నాయండి.
0: ఇప్పుడు మామిడికాయలను ఎగుమతి చేసుకోవాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణానికి లోబడి వాటిని సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది కదండి.
1: అవునండి.
0: ఇప్పుడు మన ఎగుమతి ప్రమాణాలు ఏ విధంగా ఉండాలంటారు?
1: అంటే ఎగుమతి ప్రమాణాలు మనం కనుక చూసుకున్నట్లయితే వివిధ స్థాయిల్లో ఆ ప్రమాణాలను మనం పాటించాలండి. మొట్టమొదటిగా క్షేత్ర స్థాయిలో మనం ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, అంటే ఎలాంటి రకాలు మనకి విదేశాలకు ఎక్కువ అనుమతికి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి, అలాంటి రకాలను మనం ఎంపిక చేసుకుని రైతులు పండించాలండి. తర్వాత నాటుకున్న తర్వాత రైతులు ఒకసారి తోట నాటిన తర్వాత సరైనటువంటి పోషకాల నియంత్రణ పెట్టుకుని వాటికి కావాల్సినటువంటి పోషకాలు సరిగ్గా ఇవ్వాలి. అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా సరైన పద్ధతిలో చేపట్టాలండి. ఒక్కొక్కసారి ఏంటంటే కాయ తయారయ్యేటప్పుడు నీరు కనుక మనం పెట్టినట్లయితే నిల్వలో ఎక్కువ కాలం ఉండకోకుండా అక్కడికి వెళ్ళే వరకు తొందరగా పాడవుతూ ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు కూడా మనం క్షేత్రస్థాయిలో తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఇంతకుముందు అన్నట్లుగా చీడపీడల యాజమాన్యం కూడా సరిగ్గా చేయాలండి. ఎందుకంటే మందులు విశిక్షణారక్షణంగా కొడుతున్నాం మన చీడపీడలు రావటం వల్ల. అందువలన ఒక్కొక్క దేశం ఒక్కొక్క నిర్దిష్టమైన ప్రమాణాలు, అంటే ఏ పురుగు మందు మాకు ఉన్నటువంటి అవశేషాలు ఉంటే మాకు వద్దని చెప్పేసి కొన్ని కొన్ని పురుగు మందులు ఉన్నటువంటి అవశేషాలని ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి కంటైనర్స్ వెనక్కి కూడా పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఈ చీడపీడలను సరైన పద్ధతుల్లో కంట్రోల్ చేసుకుంటూ మనం ఉండాలి. అదేవిధంగా అవశేషాలు లేకుండా మనం చూసుకునే విధంగా ఉండాలి. తర్వాత తోట ముందు వేసినప్పుడు తోట కాపు మెయింటైన్ చేసేటప్పుడే ఎపేడా వారితో రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలండి.
0: అంటే ఏంటండి?
1: వాళ్ళు అపేడా సొసైటీ అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్కు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం తరపున అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని వాళ్ళు కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనం తోటకు వచ్చి అప్పుడప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, అది తోటకు ఎక్స్పోర్ట్కి అనుకూలంగా ఉందా లేదా, లేకపోతే ఏదైనా చెడిపేళ్ళు ఉన్నాయా, లేకపోతే పరిమాణం సరిగ్గా వచ్చిందా లేదా, లేకపోతే అనుకున్నటువంటి టీఎస్ఎస్ సరిగ్గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా బాగోగులు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ స్టాండర్డ్స్ ఉన్నప్పుడే వాళ్ళు మనకి అలౌ చేస్తారు ఎగుమతి కోసం. అందువల్ల వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా కోత కోసే సరైన సమయాన్ని కూడా మనం నిర్ధారించుకోవాలండి. అంటే ఏ దేశం ఎంత దూరంలో ఉంది, మనం ఓడల ద్వారా పంపిస్తున్నామా లేకపోతే విమానాల ద్వారా పంపిస్తున్నామా, అది నిర్ధారణ చేసుకుని మనం ఆ పక్వత అనేది నిర్ధారణ చేసుకుని మనం కొయ్యాలండి. ఆ దూరాన్ని బట్టి ఆ దేశాన్ని బట్టి మనం కంటైనర్ని బట్టి కనుక చేసుకున్నట్లయితే మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని మనం సరైన సమయానికి మనం పంపించవచ్చండి.
0: అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదండి, ఈ ఓడల ద్వారా సముద్రంలో పంపించవచ్చు, అలాగే విమానాల ద్వారా పంపించవచ్చు, ఇలా చాలా రకాలుగా ఎగుమతులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.
1: అవునండి. అవునండి.
0: అంటే వేటికి ఎప్పుడు

0: కోసుకోవాలి. కాయల్ని మనం ఏ సమయంలో కోసుకుంటే ఎలాంటి రవాణాకి అనుకూలంగా ఉంటుంది? ఇటువంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: సాధారణంగా సముద్రం ద్వారా, ఓడల ద్వారా ఎగుమతి చేస్తున్నట్లయితే దానికి అనుగుణంగా కాయలను మనం కోసుకోవాలండి. అంటే కాయలు 50% పక్వానికి రాగానే కోసుకోవాలండి. అలా కాకుండా విమానాల ద్వారా కాయలు ఎగుమతి చేస్తున్నట్లయితే కాయలను పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు కోసుకోవాలి. ఇలా కాకుండా ఏది తేడా వచ్చినా కూడా మనకి నిల్వలో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా కాయలను కోసేటప్పుడు కూడా ఐఐహెచ్ఆర్ వాళ్ళు, ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక డపాలి అనేటువంటి ఒక పరికరాన్ని రూపొందించారండి. అంటే మన చిక్కం అంటాం దాన్ని. ఆ చిక్కం ఉపయోగించి మనం కోసుకున్నట్లయితే కాయలు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం కోసుకోగలమండి కోసేటప్పుడు. అదేవిధంగా ఉక్కుతో తయారు చేసినటువంటి కత్తెరలు, సికేచర్లు ఇలాంటి పరికరాలను వాడుకొని మనం కోత కోసుకోవాలండి. తర్వాత కాయలను 6 నుంచి 7 సెంటీమీటర్ల తొడిమలతో మనం చెట్టు నుంచి కోసుకోవాలండి కోసేటప్పుడు. మరలా కాయల తొడిమలను 2 నుంచి 3 సెంటీమీటర్లు ఉండేలా మళ్ళీ తర్వాత కత్తిరించుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ క్రేట్లలో మనం వీటిని అమర్చి మనం అక్కడి నుంచి ఫీల్డ్ నుంచి మనం ప్యాక్ హౌస్కి పంపిస్తామండి. అప్పుడు ఈ ప్లాస్టిక్ క్రేట్లలో వీళ్ళని కాగితము ముక్కలు కానీ కాగితాలు కానీ వేసి మెత్తగా ఉండేటో పరుపుగా ఉండేటో వేసినట్లయితే ఆ ట్రాన్స్పోర్ట్లో ఈ కాయలు ఎలాంటి దెబ్బ తినకుండా డైరెక్ట్గా మనం అక్కడికి ప్యాక్ హౌస్ చేర్చుకోవచ్చు అండి. కాయలను అదేవిధంగా క్రేట్లలో ఉంచి ప్యాక్ హౌస్కి తరలించాలి జాగ్రత్తగా. తర్వాత కోతకు ఉపయోగించిన పనిముట్లను శుభ్రంగా మళ్ళీ కడుక్కొని మళ్ళీ కోతకు వచ్చే వరకు మనం దాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి దాన్ని డ్యామేజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండకూడదు.
0: ప్రతిసారి శుభ్రం
1: చేసుకోవాలండి. అదేవిధంగా కాయ కోత తర్వాత 6 గంటలలోపు వ్యాన్లో ప్యాక్ హౌస్ చేర్చుకోవాలండి. కాయలు కోసిన వెంటనే 6 గంటలలోపు మనం ప్యాక్ హౌస్ చేర్చుకోవాలండి. తర్వాత క్షేత్రస్థాయిలో కాయలు కోసిన వెంటనే స్వన కార్చకపోతే ప్యాక్ హౌస్కి వెళ్ళిన తర్వాత కాయల నుండి స్వన కారే విధంగా మనం చేసుకోవాలండి.
0: ఇప్పుడు కాయల నుంచి స్వన కార్చేయాలి అని చెప్తున్నారు కదండి.
1: అవునండి.
0: ఈ స్వనని కార్చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? అసలు ఏ విధంగా ఈ స్వనని కార్చేయడం జరుగుతుంది?
1: మామూలుగా మనం సాధారణంగా చూసుకున్నట్లయితే కాయలు కోసిన తర్వాత ఆ తొడిమల నుండి ఒక రసం లాంటిది కారుతూ ఉంటుంది అండి. దాన్నే మనం స్వన అంటాము. ఇవి కాయల మీద కారటం వల్ల ఏమవుతుంటే కాయల నాణ్యత తగ్గిపోతుందండి. మచ్చలాగా పడి అక్కడ కాలినట్టుగా వచ్చి తర్వాత గమ్ములాగా ఉండి అక్కడ నాణ్యత తగ్గిపోతుంది. ఇలాంటి కాయలకి మార్కెట్లో డిమాండ్ ఉండదు. తర్వాత కాయ మీద స్వన అంటుకోకుండా తప్పనిసరిగా స్వన కార్చుకునే పద్ధతిని మనం పాటించాలండి. ఆ వీలును బట్టి స్వన కార్చుకునే పద్ధతిని తోటలోనే చేసుకోవాలి. లేదంటే అక్కడ చేసుకునే పద్ధతిలో క్షేత్రస్థాయిలో కనుక మనం చేసుకున్నట్లయితే కాయలు బాగా ఉండి ఎగుమతికి చక్కని అపీరెన్స్ కలిగి ఉంటాయన్నమాట. తర్వాత స్వన కార్చేటప్పుడు వెదురుతో చేసినటువంటి చట్రాన్ని భూమికి 4 అడుగుల ఎత్తులో పందిరిలాగా చేసుకోవాలండి. ఆ పందిరి నుంచి 3 నుంచి 3.5 సెంటీమీటర్ల ఎడంలో వెదురు బద్దల్లో ఒకదాని పక్కన ఒకటి మనం సమాంతరంగా అమర్చుకోవాలి. స్వనకారే వెదురు చట్రంపై కాయలను తొడిమ భాగం భూమి వైపు ఉండేలా తలకిందులుగా అమర్చుకున్నట్లయితే ఆ తొడిమల నుంచి వచ్చేటువంటి స్వన డైరెక్ట్గా కింద భూమి మీద పడిపోతుంది. ఆ తొడిమలను పదునైన కత్తితో సుమారుగా 0.5 సెంటీమీటర్ల నుంచి 1 సెంటీమీటర్ వరకు మళ్ళీ కత్తిరించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ స్వన అందుట్లోనే ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది ఆ తొడిమ. మళ్ళీ ఇంకా కత్తిరించుకున్నట్లు చిన్నగా అందులో మిగిలిపోయిన స్వన కూడా బయటకు వచ్చేస్తుందండి. కాయల నుంచి స్వన సజావుగా నేల మీదకి కారే విధంగా మనం ఆ విధంగా అమర్చుకోవాలి. ఈ విధంగా వెదురు చట్రంపై అమర్చిన కాయలను 2 గంటల పాటు కదలకుండా అలాగే ఉంచినట్లయితే కాయల్లో ఉన్నటువంటి స్వన అంతా కూడా కారిపోతుందండి. ఆ విధంగా స్వన కార్చుకున్న పద్ధతిని తగిన పరిజ్ఞానం ఉన్నటువంటి కూలీలతో చేయించుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతామండి, మళ్ళీ మనకి మార్కెట్లో సరైనటువంటి ధర దానికి రాదు ఎగుమతికి.
0: ఇలాగ తోటల్లో ఈ కాయల నుంచి సొన కార్చేసిన తర్వాత వీటిని ప్యాక్ హౌస్ కి తరలించాలని చెప్పారు కదండి.
1: అవునండి.
0: మరి ఈ ప్యాక్ హౌస్ కి తరలించిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఈ ప్యాక్ హౌస్ తరలించిన తర్వాత సొన కార్చిన కాయల నుంచి మంచినీటిలో కడుక్కోవాలండి. దీనివల్ల ఏమిటంటే కాయలపై ఉన్నటువంటి మలినాలు కానీ దుమ్ము కానీ ధూళి కానీ ఇతర వ్యర్థ పదార్థాలను కూడా మనం తొలగించుకోవచ్చు. అదేవిధంగా కాయలను శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందండి. దీనిలో మొదటగా ఒక 2 తొట్టెలను తీసుకుంటామండి. మొదటి తొట్టెలో తక్కువ గాఢత గల డిటర్జెంట్, అదే అంటే 10 గ్రాములు 10 లీటర్ల నీటికి వేసుకుని, అదేవిధంగా బెనామిల్ లాంటి ఒక కెమికల్ని కూడా 1/2 గ్రాము లీటర్ నీటికి వేసుకుని అందుట్లో తొట్టెలు నీళ్ళలో కలుపుకుని ప్లాస్టిక్ క్రేట్లో ఉన్నటువంటి కాయలను అందుట్లో పెట్టినట్లయితే ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే దాని మీద ఉన్నటువంటి ఏదన్నా ఈ క్రిములు ఇలాంటివి కూడా వ్యర్థ పదార్థాలుగా తొలగించబడతాయి. అదేవిధంగా 2వ తొట్టెలో 200 ppm సోడియం హైపోక్లోరైడ్ కాంతారెడ్డి వేసి నీటి ఉష్ణోగ్రత 52 డిగ్రీల దగ్గర ఉంచినట్లయితే 2 నుంచి 3 నిమిషాలు కాయలను ఈ తొట్టిలో వేయటం వల్ల కూడా మిగతా ఇంకా ఏమైనా ఉన్నటువంటి శిలీంధ్రాలు అలాంటివి కూడా కాయల నుంచి వేరు చేయబడి కాయ నాణ్యత అన్ని పెరిగి ఎక్కువ కాలం రవాణాలు నిల్వ ఉండటానికి అవకాశం ఉందండి. ఈ విధంగా కాయలను శుద్ధి చేసి ప్లాట్ఫామ్ పై ఉంచాలండి. నీళ్ళలో తడిపాం కదండి, అది తడి ఆరిపోయే వరకు కూడా ప్లాట్ఫామ్ ఉంచాలి. లేదంటే ఏదన్నా పలుసని క్లాత్ గుడ్డముక్కతో తుడిసి కాయలను తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి.
0: అలాగే ఇలాగా వీటిని శుభ్రం చేసుకున్న తర్వాత గ్రేడింగ్ చేసి అప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి అని చెప్తారు కదండి, ఆ పద్ధతిలో ఏ విధంగా చేపట్టాలంటే?
1: ముందుగా ఏంటంటే గ్రేడింగ్ ఏ విధంగా చేస్తారంటే కాయల పరిమాణం బట్టి కానీ లేదా బరువును బట్టి కానీ లేకపోతే పలానా రంగును బట్టి కానీ లేకపోతే రకాన్ని బట్టి కానీ ఈ విధంగా ఒక్కొక్క దాన్ని నిర్దిష్ట పరిమాణాలను ఉపయోగించుకుని చేస్తారండి. సాధారణంగా 300 నుంచి 350 గ్రాముల పరిమాణం గల కాయలను ఎగుమతికి అనుకూలమైనగా ఎంచుకుని గ్రేడ్గా విభజిస్తారండి. ఈ గ్రేడింగ్ చేసుకున్న తర్వాత గ్రేడ్ను బట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంది.
0: అంటే బరువును బట్టి?
1: అంతేనండి. అంటే ఒక గ్రేడ్కి 200-300 వెయిట్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రేడ్ ఒక ప్యాకింగ్లో వెళ్ళిపోవాలండి. అలా 350 గ్రేడ్ తీసుకుంటే ఒక ప్యాకింగ్ వెళ్ళిపోవాలి. అది ఇది చిన్న పెద్ద కాయలు కలపకూడదండి. అలాగే వివిధ రకాల ఉన్నటువంటి కూడా కలపకూడదు, దేనికి దానికే సపరేట్గా ఉంచుకోవాలి. తర్వాత మెచ్యూర్ అయినటువంటి కాయల్ని ఒక గ్రేడ్గా తీసుకోవాలి, ఇమ్మెచ్యూర్ ఉండి ఒక గ్రేడ్గా తీసుకోవాలి. అవి ఇవి కలిపినట్లయితే దెబ్బతింటాయి మళ్ళీ. తర్వాత ప్యాకింగ్ చేయడానికి టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డు, అంటే దీన్ని మనం అట్టపెట్టెలు అంటామండి, ఈ అట్టపెట్టెలను ఉపయోగించుకుని రవాణా చేసుకోవాలి. ఈ అట్టపెట్టెల పైన కొంత సమాచారం వాళ్ళకి ఇవ్వాలండి. అంటే అట్టపెట్టెలు కన్జ్యూమర్ని ఆకర్షించడానికి లేబుల్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి అవసరమైన సమాచారం కూడా దాని మీద పొందుపరిచి ఉండాలండి. ఈ సమయంలో కాయలపైన ఉన్న చిన్న చిన్న మచ్చలు కానీ లేదా దెబ్బ కానీ తగిలినట్లయితే వాటిని అక్కడే మనం నిరాకరించేసేయాలండి. అంటే ప్యాకింగ్లోకి వెళ్ళకూడదండి,
0: తీసే.
1: అవునండి. అట్టపెట్టెల్లో 10 నుంచి 13 కాయలను మాత్రమే ఉంచి ప్యాక్ చేసుకోవాలి. ఈ అట్టపెట్టె బరువు 4.5 కిలోల కన్నా మించకుండా మాత్రం మనం చూసుకోవాలి.
0: అలాగే ఈ అట్టపెట్టెల్లో నింపేసిన తర్వాత వాటిని పెట్టె మీద పేర్చేస్తూ ఉంటారు కదండి,
1: అవునండి,
0: అటువంటి సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉంటారు.
1: అవునండి.
0: మరి వరుసల్లో ఈ పెట్టెల్ని ఎలాగ అమర్చుకోవాలి?
1: ఈ పెట్టెల్ని మనం అనుకున్న ఈ అట్టపెట్టెల్ని 12 అట్టపెట్టెలను ఒక వరుసలో ఉంచడానికి చేయాలండి. సరాసరి పరిమాణం గల చెక్కతో చేసిన కొయ్యి చట్రం దీనికి ఉపయోగించాలి. ఈ చట్రంలో 12 పెట్టెలు పట్టేటట్టుకు మనం చూసుకోవాలి. ఈ పెట్టెలను 18 వరకు అమర్చి ఈ మొత్తాన్ని కలిపి ఒక పెల్లెట్ అంటారు, అంటే ఒక గ్రూప్ అది 12-18 పెట్టినటువంటి పెట్టెల్ని కడతారు, దీన్ని ఒక పెల్లెట్ అంటారు. ఈ విధంగా ఎగుమతి చేసే కంపెనీ వీటి మీద ఎగుమతి చేసే కంపెనీ గుర్తు, ఉత్పత్తి రకం, ఉత్పత్తి పుట్టుక, ప్యాకింగ్ తేదీ, వాణిజ్యపరమైనటువంటి వివరాలు, నికర బరువు, నిల్వకు అవసరమైనటువంటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి వాటి నిల్వలో మొదలగిన వినియోగదారులకు కావాల్సినటువంటి కోరుకున్నటువంటి వివరాల సమాచారాన్ని అంతటి కూడా ఈ పెల్లెట్స్ మీద కానీ ఈ బాక్సుల మీద కానీ ఉంచి మనం దీన్ని రవాణా చేసుకోవాల్సి ఉంటుందండి.
0: అంటే వివరాలు అనేవి మాత్రం
1: తప్పనిసరిగా
0: పొందుపరచాలి.
1: ఉండాలండి.
0: ఆ తర్వాత ఇలా ప్యాకింగ్ చేసేసుకున్న తర్వాత వాటిని డైరెక్ట్గా పంపించేస్తారా రవాణాకి, లేదంటే ఆ తర్వాత ఇంకా ఏమైనా పద్ధతులు పాటించాలంటారా?
1: లేదండి, ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం క్షేత్రస్థాయి నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయండి అవి. దీన్ని మనం ఆ కాయల్ని ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ముందుగా శీతలీకరణించడం లేకపోతే ముందుగా చల్లబరచడం అంటాం, దీన్ని ప్రీక్యూలింగ్ అంటాం. ఈ వరుసల్లో ఉంచిన పెట్టెలను శీతలీకరణ గదుల్లో ఉంచి 12-13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అదేవిధంగా గాలిలో తేమ 90-95 వరకు ఉండేటట్లుగా మనం చేసుకుని ఆ పెట్టెల్ని ఆ గదుల్లో పెట్టినట్లయితే సుమారు 6-8 గంటలు శీతల గిడ్డంగిలో ఉంచుకున్నట్లయితే ఉష్ణోగ్రత 13-14 వరకు తగ్గుతుందండి. అంటే క్షేత్రస్థాయి నుంచి 13-14 తగ్గటం వలన మన రవాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవచ్చు.
0: తర్వాత ఏం చేయాలండి?
1: ఆ తర్వాత ఇక 13-14 డిగ్రీలకి తీసుకొచ్చిన తర్వాత పెట్టెల్ని శీతల గిడ్డంగుల్లో మనం అవసరాన్ని బట్టి ఉంచుకోవాలండి. శీతలీకరణ చేసిన పెట్టెలను శీతల గిడ్డంగుల్లో మార్చుకోవాలి. తర్వాత వరుసల్లో ఉంచిన పెట్టెలను 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, 90-95% గాలిలో తేమ ఉండేటట్లుగా తదుపరి రవాణా చేసేంత వరకు కూడా ఈ శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకోవాలండి. అంటే ఆ ఉష్ణోగ్రత మెయింటైన్ చేసుకుంటూ
0: రవాణాకి ఎప్పుడైతే సమయం సమీపిస్తుందో దాని వరకు కూడా ఇవి శీతల గిడ్డంగుల్లో ఉంటే మంచిది.
1: అవునండి.
0: కాబట్టి వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మామిడి పంట సాగు విస్తీర్ణం అయితే మన దేశంలో చాలా ఎక్కువే ఉంది. చాలా మంది రైతులు అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మామిడిని సాగు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా లోకల్ మార్కెట్లలోనే వాటిని అమ్ముకోవడం వల్ల ధర అనేది చాలా తక్కువగా లభిస్తూ ఉంటుంది రైతులందరికీ కూడా. అలాగ కాకుండా వాళ్ళు ఎక్కువ లాభాలు కనుక గడించాలంటే ఎగుమతి చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి ధర ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగూ సాగు విధానం అంతా ఒకటే కాబట్టి ఈ చిన్న చిన్న మార్పుల్ని కనుక వాళ్ళు ఈ సాగులో చేసుకున్నట్లయితే వాళ్ళ మామిడి పంటను కూడా విదేశాలకు ఎగుమతి చేసుకుని రైతులందరూ కూడా ఎక్కువ లాభాలు గడించడానికి అవకాశం ఉంటుందంటారు.
1: అవునండి.
0: నమస్కారం.
1: నమస్కారం.
2: మామిడిలో ఎగుమతి ప్రమాణాలు ఈ అంశం గురించి డాక్టర్ డి వెంకటస్వామి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాలీహౌస్లో పుట్టగొడుగుల పెంపకం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా పుట్టగొడుగుల పెంపకం క్రమంగా విస్తరిస్తోంది. పుట్టగొడుగులను ప్రయోగాత్మకంగా కొన్ని శిలీంధ్రాలు, అనేక మొక్కల వలె పాలీహౌసుల్లో కూడా లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. ఈ విధానంలో పుట్టగొడుగుల సాగు అతి తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి సాధించడానికి ఉత్తమమైన వ్యవసాయ విధానం. ఈ విధానంలో పుట్టగొడుగులను పెంచాలి అనుకుంటే కాంతిని నిరోధించడానికి గ్రీన్ హౌస్లోని ఒక విభాగాన్ని సవరించాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 55 నుండి 60 డిగ్రీల ఫారెన్హీట్ మధ్యన స్థిరంగా ఉండేలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా పండించే పుట్టగొడుగుల్లో గడ్డి పుట్టగొడుగులు, ఆయిస్టర్ పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు అనే రకాలున్నాయి. పుట్టగొడుగుల పెంపకం కోసం పాలీహౌస్ యొక్క నిర్మాణం ఎలా ఉండాలి అంటే పైకప్పు, ఫ్లోర్ మెటీరియల్, డోరు, కంపోస్టింగ్, మొలకెత్తడానికి కావలసినటువంటివి, కేసింగు, పిన్నింగు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పైకప్పు విషయానికి వస్తే ఇనప వల్ల పాలిథిన్ షీటు అంటే 0.025 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటిది, జూట్ షీట్ అయితే 3 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటిది, ఈపీఎఫ్ ధర్మోకోల్ షీటు 8 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటిది. ఇవే కాకుండా యూవీ స్థిరీకరించిన పాలిథిన్ షీట్తో చేసిన బహుళ లేయర్డ్ పైకప్పు 0.4 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటిది తీసుకోవాలి. ఇంకా ఫ్లోర్ మెటీరియల్ అయితే ఒక పొర నిలువు ఇటుక నేల పదార్థంగా ఉపయోగపడుతుంది. డోర్ విషయానికి వస్తే పాలీహౌస్ నిర్మాణంలో ఈగలు, తెగుళ్ళు రాకుండా ఉండటానికి డబుల్ డోర్ ఫ్రేమ్ను ఏర్పాటు చేసుకోవాలి. పుట్టగొడుగుల పెరుగుదలకు ప్రత్యేక మాధ్యమం అవసరమవుతుంది. సహజ చక్కెరలు, ఇంకా నత్రజనిలో ఎక్కువగా ఉండే సేంద్రియ పదార్థంలో ఇవి బాగా వృద్ధి చెందుతాయి. మొక్కజొన్న పశుగ్రాసం, గడ్డి, పీట్, నాచు, నీరును పుట్టగొడుగుల కంపోస్ట్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. భారీ సంఖ్యలో పుట్టగొడుగులను ఉత్పత్తి చేయదలిచినటువంటి వారు తదనుగుణంగా సరి అయిన మోతాదులో కంపోస్ట్ను తయారు చేసుకోవాలి. కంపోస్టింగ్ విషయానికి వస్తే ఈ ప్రక్రియ పుట్టగొడుగులు పెరగడానికి అవసరమైనటువంటి పోషణను అందిస్తుంది. కంపోస్ట్ తరచుగా 2 రకాల పదార్థాల నుండి తయారవుతుంది. మొదటిది సహజ సిద్ధమైన గోధుమ గడ్డితో కూడినటువంటి పశువుల ఎరువు ద్వారా, రెండవది సింథటిక్ కంపోస్ట్. ఇది ఎండుగడ్డి పిండి చేసిన కార్న్ కాబుల్తో ఏర్పడుతుంది. ఇంకా ఇంకొకటి మొలకెత్తుట. దీని విషయానికి వస్తే ఇండోర్ ఫ్రెష్ కంపోస్ట్ను ఒక సొరంగంలో 57 నుండి 60 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాచరైజ్ చేస్తారు. ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పుట్టగొడుగులను పెంచడానికి స్పాన్తో కలిపి 6 రోజుల పాటు సొరంగంలో ఉంచబడుతుంది. ఇక ఇంకోటి కేసింగ్. దీని విషయానికి వస్తే పరిపక్వ కంపోస్ట్ పుట్టగొడుగుల పడకలపైకి విస్తరించి ఉంటుంది. అవి పొడవాటి స్టెయిన్లెస్ స్టీల్ బాక్సులు ఉంటాయి. ఇవి 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో బెడ్లు అనుకూలించిన డార్క్ రూమ్ సెట్లలో ఉంచబడతాయి. ఇంకా ఇంకొకటి పిన్నింగ్. కేసింగ్లో రైజోమార్ఫ్లు అభివృద్ధి చెందిన తర్వాత పుట్టగొడుగుల బీజాలు అభివృద్ధి చెందుతాయి. ప్రారంభ పరిమాణంతో పోలిస్తే 4 రెట్లు పెరిగిన తర్వాత పిన్ను వంటి నిర్మాణంలోకి మారుతుంది. పిన్ను వంటి బటన్ దశలోకి మారడానికి 10 నుండి 15 రోజుల సమయం పడుతుంది. కేసింగ్ దశ తర్వాత 21 రోజులకు పుట్టగొడుగుల కోతకు సిద్ధంగా తయారవుతాయి. పుట్టగొడుగులను నాటిన తర్వాత పాలీహౌస్లో ఉష్ణోగ్రతను 65 నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెంచుకోవాలి. ఈ దశలో స్పాన్ను తేమగా ఉంచడం చాలా ముఖ్యం. సరైన ఫలితాల కోసం రోజుకు 3 సార్లు నీరు అందించి తేమగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను తీసుకోవచ్చు. ఈ విధంగా పాలీహౌసుల్లో పుట్టగొడుగుల పెంపకం కనుక రైతులు చేసుకున్నట్లయితే నికర ఆదాయాన్ని తీసుకోవటానికి వీలవుతుంది. మీరింతవరకు పాలీహౌస్లో పుట్టగొడుగుల పెంపకం గురించి విన్నారు.
1: ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఇంతటితో సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
2: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
3: నమస్తే మేడం.
2: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
3: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి, వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
2: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
3: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
2: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
3: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
2: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలి సార్
3: ప్రతి సంవత్సరం?
2: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
3: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు.

0: దాన్ని రీఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 lakh వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్, మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
0: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది?
0: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్, 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
0: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ పన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్, మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
0: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
0: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత గానీ, 18 ఇయర్స్ తర్వాత గానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, హీజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది మ్యామ్.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 lakh లో, అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది, PPF.
0: PPF అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్.

0: రాలుంది. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది.
1: ఓకే.
0: అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విడ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్ళి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విడ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విడ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డ్ తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విడ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉండి ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విడ్రాల్ అలౌ చేస్తాం.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విడ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విడ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే.
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే. సార్ మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్వీఆర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని, దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్, గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ని మనం అందుబాటులోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ఈనాటి విజ్ఞానం మరియు పర్యావరణ కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు, వాటి సంరక్షణ గురించి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ గారి ప్రసంగం వింటారు.
1: ఈ విశాల విశ్వంలో భూమిపై నివసించు జీవరాశులైన సూక్ష్మజీవులు, మొక్కలు, పక్షులు వివిధ ఆవాసాల్లో నివసిస్తూ పరస్పరం సహకరించుకుంటూ జీవిస్తాయి. జీవరాశుల్లో ఎంతటి వైవిధ్యం కలిగినో ప్రకృతి సంబంధిత సూత్రాలపైనే ఆధారపడి నివసిస్తాయి. ఆయా జీవులు నివసించే వివిధ భౌగోళిక పరిసరాలు జీవ వైవిధ్యానికి కారణమవుతున్నది. ఈ విభిన్న జీవ సమూహాలు వాటి పరిసరాలకు చెందిన జీవ నిర్జీవ అంశాలు సమతాస్థితి చెందినప్పుడే ఆవాసం ఆదర్శప్రాయమైన నివాసయోగ్యమవుతుంది. ఉదాహరణకు, ఒక అడవిలో నివసించే పక్షుల సంఖ్య పెరగాలంటే వాటికి ఆహారమయ్యే పండ్లు ఫలించే చెట్ల సంఖ్య కూడా పెరగాలి. గూళ్ళు కట్టుకొని నివాసయోగ్యమైన పరిస్థితులు అనుకూలించాలి. జీవులు అటు పరిసరాలతోనూ స్వజాతి విజాతి జీవులతో నిత్యం సంఘర్షిస్తూ ఉంటాయి, లేదా సర్దుబాటు చేసుకుని సహజీవనం చేయగలవు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలవు. ఉదాహరణకు, పచ్చిక మైదానం, అడవి, ఎడారి, జల, పర్వత, సముద్ర తీర, మడ అడవులకు చెందిన జీవావరణ వ్యవస్థలు ప్రకృతిలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇట్టి జీవావరణ వ్యవస్థను ఇకోసిస్టమ్ ఏజీ టాన్స్లే శాస్త్రజ్ఞుడు 1935 ప్రతిపాదించారు. ఈ జీవావరణ వ్యవస్థలోని వివిధ జీవజాతుల ఆహారపు అలవాట్లు విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, శాకాహారులు, మాంసాహారులు సర్వభక్షకులని పలు రకాలుగా విభజింపగలం. ఉత్పత్తిదారులుగా బ్యాక్టీరియా, మొక్కలు, వృక్షాలు, వినియోగదారులుగా శాకాహారులు మాంసాహారులైన కుక్కలు, పిల్లులు, కోళ్ళు, కాకులు, మానవులు. విభిన్నకారులు ఇవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన పిదప వాణి మృత కళేబరాల్లో నుంచి కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేసి పర్యావరణాన్ని మృత కళేబర కాలుష్యం నుండి కాపాడతాయి. వీనిని ప్రకృతి పారిశుద్ధులు అంటే నేచురల్ స్కావెంజర్స్ అని అంటారు. ఉదాహరణకు, సూడోమైనస్ వంటి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు.

రాబందులనే పక్షులు. ఈ విధానంలో ఆహారపు గొలుసును అందలి జీవజాతులకు చెందిన జనాభాను గూర్చి, భుజించు పదార్థాలను గూర్చి తెలియజెప్పేది జీవావరణ పిరమిడ్స్. ఈ జీవావరణ వ్యవస్థలు ఆవరణ పరిస్థితులను బట్టి పర్వత శిఖరాగ్ర వ్యవస్థ, పచ్చిక మైదాన వ్యవస్థ, తీర ప్రాంత మడఅడవుల వ్యవస్థ, అడవి జీవావరణ వ్యవస్థలుగా పరిగణించవచ్చు. ప్రతి జీవావరణ వ్యవస్థలో జీవకారకాలుగా సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, పక్షులు, నిర్జీవకారకాలుగా భౌతిక రసాయన అంశాలైన పరిసరాలు, ఉష్ణోగ్రతలు, కాంతి, నీరు, వర్షపాతం, తేమ, పిహెచ్, పోషక పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని వలస పక్షులను గూర్చిన సంగతులు, వాటి సంరక్షణ చర్యలను పరిశీలిద్దాం. మానవునికి ప్రకృతి శక్తులను వశపరచుకోవాలన్నదే ఆకాంక్ష. మానవ నిర్మిత యంత్రాంగాల కన్నా పక్షులు ఎంతో సమర్థవంతమైనవి. సమయానుకూలంగా సర్దుబాటు చేసుకునే ప్రావీణ్యత, చాకచక్యం వాటికున్నవి. జీవశాస్త్ర విహంగ యంత్రాంగమైన పక్షుల నిర్మాణం గాలిలో జీవనానికి అనుగుణంగా ఏర్పడింది. పక్షికి, విమానానికి ఒకే విధమైన సాధనాలు రూపొందుతాయని పరీక్షించి రైట్ బ్రదర్సు 1903లో విమాన ప్రయాణం సాగించారు. భారతదేశ ప్రధానిగా పనిచేసిన కీర్తిశేషులైన అబ్దుల్ కలాం గారు పక్షుల విహంగయాన ప్రేరణతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఇస్రో సంస్థలో ప్రధాన పాత్ర పోషించారు. పక్షి శరీర ఆకారం ప్రవాహ రేఖ విధానంలో ఉంటుంది. దాని శరీరం వీలైనంత తేలికైంది. దాని శరీరం అంతరంగాల మధ్య వాయుగోణులుంటాయి. ఎగురుటుకు కావలసిన శక్తిని సమకూర్చడానికి కండరాలు బలిష్టంగా, శ్వాసవ్యవస్థ అత్యున్నత స్థాయిలో సామర్థ్యం కలిగినది. వాయు మార్పిడి త్వరితగతిన జరపడమే కాకుండా శరీర ఉష్ణోగ్రత స్థాయిని పెంచకుండా చూస్తుంది. పక్షులు భూమాకర్షణ శక్తిని అతిక్రమించగలుగుతాయి. పక్షుల ముఖ్య లక్షణాలు గమనిస్తే అవి వెచ్చని రక్తం కలిగిన జీవులు. వీటికి ఊపిరితిత్తులతో పాటు గాలి సంచులు ఉంటాయి కావున ఎగిరేటప్పుడు ఆక్సిజన్ అందిస్తాయి. పక్షులు కాల్షియం కార్బోనేట్తో కూడిన గట్టి పెంకున్న గుడ్లను పెడతాయి. పక్షులు ఒంటరిగానైనా సమూహాలతోనైనా ఎగురుతాయి. కొన్ని జాతులు చల్లా చెదురుగా లేదా క్రమ పద్ధతిని అనుసరిస్తాయి. 1974లో హెప్నర్ శాస్త్రవేత్తలు మొదటి తీరుకు ఫ్లైట్ ఎగ్రిగేషన్ అని, రెండవ తీరుకు ఫ్లైట్ ఫ్లాక్ అని గుర్తించాడు. పెలికాన్లు, కార్మరాంట్లు, స్టారింగ్లు, పావురాలు, రాబిన్లు వీ రూపంలో ఎగురుతాయి. కాకులు గుత్తులు గుత్తులుగా ఎగురుతాయి. చల్లా చెదురుగా ఎగటంలో తమ శత్రువుకు తికమక కల్పిస్తాయని శాస్త్రజ్ఞులను భావన. ఒక సరళ రేఖలో ఎగిరే పక్షులు వాయుగతి సూత్రాలను అనుసరించి లాభపడతాయనే భావన. బరువైన పక్షులు కొంత దూరం పరిగెత్తి వేగాన్ని పుంజుకుంటే కానీ ఎగరలేవు. ఉదాహరణకు బస్టర్డ్ పక్షి ఎత్తైన ప్రాంతంలో నివసించడం వలన వాటికి కావలసిన గాలి చలనం కింద నుండి లభ్యమవుతుంది. అల్బట్రాస్ పక్షి సముద్ర తలం మీద నిచ్చల పరిస్థితుల్లో ఎగరలేదు. పావురాలు టేకాఫ్లో రెక్కలు రెపరెప కొట్టుకుంటాయి గాన తన కోణాన్ని అధికంగా మార్చుకోగలుగుతుంది. చిన్న పక్షులు రెక్కలు ముడుచుకొని గ్లైడింగ్ చేస్తాయి. ఉదాహరణగా సామాన్య పిచ్చుక. సోరింగ్ పక్షులుగా గద్దలు, రాబందులు నేల నుండి లేచే ఉష్ణ ప్రవాహాలను ఉపయోగించుకుంటాయి. ప్రారంభంలో రోమాపట్నంలో జరిగిన క్రీడల ఫలితాలను పావురాలు చేరవేశాయి. కోడికోతతో అలారం మురోగింది, తెల్లవారిందని తెలుసుకుని జనులు పనులు ప్రారంభించేవారు. క్రీస్తుపూర్వం దాదాపు 1500 సంవత్సరాల క్రితం భయంకర జలప్రళయం సంభవించిందని అన్ని వేదాలు ప్రకటిస్తున్నాయి. 4 దినముల ప్రచండ వర్షం ఆగిపోయిందని తెలుపుటకు ఒలీవ ఆకుతో ఒక నల్ల పావురం నోవా ఓడలోని కుటుంబానికి తెలిపి మంచి మెసెంజర్ పాత్ర పోషించింది. 1831-36లో చార్లెస్ డార్విన్ బీగల్ నౌక ద్వారా ప్రకృతి విజ్ఞాన యాత్ర ప్రారంభించి దక్షిణ అమెరికాలోని గాలపాగోస్ అను ప్రాంతపు దీవుల్లో 31 రకాల పక్షిజాతుల జీవ వైవిధ్యత అంశాలను పరిశీలించి పక్షుల ముక్కు, ఆకారము, అవి తినే ఆహార పదార్థాలను బట్టి ఉంటాయని పేర్కొన్నాడు. పెద్ద ముక్కులు ఉన్నవి పక్షుల విత్తనాలని, చిన్న ముక్కులున్నవి ఫలాలను, లేత మొగ్గలను తినేవిగా 14 జాతులకు చెందిన ఫించెస్ని గమనించి అది ప్రకృతికి అనుగుణమైన ఎంపికని నిర్ధారించాడు. ఈ విధానంలో ప్రకృతిలో ఎంపిక జరిగి నూతన జాతుల పక్షులు ఏర్పడే అవకాశం ఉన్నదని తన 20 సంవత్సరాల పరిశోధనలో జాతుల ఉత్పత్తి గ్రంథము
1859లో ప్రచురించి జీవ పరిణామము ప్రకృతి ఎంపిక ద్వారా జరుగుతుందని తెలియపరిచాడు. ఈ విధంగా వివిధ పక్షులు నివసిస్తూ సంచరించుతున్న భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి, వాటి రూపురేఖలు, ఆహారప అలవాట్లను బట్టి పలు రకాలైన వివిధ జాతుల పక్షులు ప్రకృతిలో రూపొందాయని విశ్వసించగలం. భారతదేశం భౌగోళిక వాతావరణ పరిస్థితులు గల వైవిధ్యత గల దేశం కావున పక్షుల వైవిధ్యానికి నిలయం. మన దేశంలో 1300 జాతుల పక్షులు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే 13% మనం కలిగి ఉన్నాం. హిమాలయ ప్రాంత పక్షులుగా ప్రపంచంలో ఎత్తైన ప్రదేశాల్లో ఎగిరే పక్షులకి నిలయం ఇది. ఉదాహరణకు బార్ హెడెడ్ గూస్, గూడబాతులు 27825 అడుగులు ఎత్తు ఎగరగలవు. ఇవి చలి తట్టుకోలేక మధ్య ఆసియా, ఐరోపా, సైబీరియా నుండి అట్లాస్ పర్వతాల మీదుగా గంగా మైదానం నుండి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి ముంబైలోని సముద్ర తీర ప్రాంతాలకు, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, అరేబియన్ తీరాలకు చేరి సముద్రపు చిన్న జీవరాశులను తింటూ బ్రతుకుతాయి. ఆర్కిటిక్ పక్షి 70,000 కిలోమీటర్ల ప్రయాణం చేయగల సామర్థ్యం ఉన్నది. దానికి ఆ జన్యువులే కారణం. హిమాలయన్ గ్రిఫోన్ వల్చర్ హిమాలయ పర్వత శ్రేణులపై ఎగిరే మాంసాహార పక్షి. టిబెటన్ స్నోకాక్ చల్లని ఎత్తైన పర్వత ప్రాంతాలకే పరిమితమైనది. ఉష్ణమండల మరియు చిత్రడి నేలల పక్షులు వేడి తేమతో కూడిన వాతావరణం గల చెరువులు, నదులు వద్ద కనిపిస్తాయి. పెయింటెడ్ స్టార్క్ పొడవైన ముక్కుతో చిత్రడి నేల ఆహారం వేటతాయి. గ్రేటర్ ఫ్లెమింగోస్ గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ మరియు చిలికా సరస్సు వంటి లవణీయ జలాల్లో కనిపిస్తాయి. సారస్ క్రేన్ ఎత్తైన ఎగిరే పక్షి జంటగా ఎగురుతూ పొలాల్లో, చిత్రడి నేలలో కనిపిస్తాయి. రోజీ పెలికాన్స్ చలికాలంలో ఉత్తర భారతదేశం నుండి దక్షిణ ప్రాంత జలాశయాలకు వస్తాయి. పొడి మరియు పాక్షిక ఎడారి ప్రాంత పక్షులు రాజస్థాన్, గుజరాత్ వంటి పొడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాజస్థాన్, మహారాష్ట్రంలోని పొడి గడ్డి భూముల్లో నివసిస్తుంది. ఇది అంతరించిపోతున్న అరుదైన పక్షి. ఇండియన్ పీఫౌల్ వర్షం రాకముందు పురివిప్పి నాట్యం చేసే నెమలి. ఇది భారతదేశ జాతీయ పక్షి. ఇండియన్ గ్రే హార్న్ బిల్ పొడి అడవులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మైదాన ప్రాంతాలు నివాస ప్రాంత పక్షులుగా మానవ నివాసాలకు సమీపంగా సాధారణ వాతావరణంలో ఈ ఏడాది పొడవునా కనిపిస్తాయి. హౌస్ స్పారో అన్ని రకాల శీతోష్ణులకు అలవాటు పడిన రామచిలుక. బ్లాక్ డాంగో పొలాల్లో విద్యుత్ తీగలపై నల్ల రంగుతో చీలిన చేకతో కనిపిస్తుంది. కామన్ మైనా పట్టణాలు, గ్రామాల్లో సర్వసాధారణంగా కనిపించే పక్షి. ఏషియల్ కోయల్ వేసవి కాలంలో కోయల గొంతు వినిపిస్తుంది. ఈ పక్షులు ఇతర పక్షుల గూళ్ళల్లో గుడ్డు పెడతాయి. వలస పక్షులు ప్రపంచవ్యాప్తంగా 1000 కిలోమీటర్లు ప్రయాణించి వాటి మనుగడ కోసం కష్టతరమైన ప్రయాణం చేస్తాయి. ఎందువలన ఆహార కొరత. ఉత్తరార్ధ దేశాల్లో శీతాకాలంలో మంచు కురటం వల్ల మొక్కలు, కీటకాలు, చేపలు దొరకవు. ఉదాహరణకు సైబీరియా మంచు వల్ల చెరువు నీరు గడ్డగట్టి పక్షులకు చేపలు దొరకవు. అందుచేత ఆహారం పుష్కలంగా లభించే భారతదేశం వంటి ఉష్ణమండల దేశాలకు వస్తాయి. శీతాకాలపు వాతావరణ పరిస్థితులు. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీ కంటే తగ్గినప్పుడు తమ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి వెచ్చని ప్రాంతాలకు వస్తాయి. వేసవిలో ఉత్తర ప్రాంతాల్లో పగటి సమయం ఎక్కువగాన పక్షులు తమ పిల్లలకు ఆహారం అందించడానికి తిరిగి అక్కడికే వెళ్తాయి. శత్రు భయం తక్కువగా ఉన్న చోట అవి గూళ్ళు కట్టుకుంటాయి. పక్షులు నక్షత్రాలు, సూర్యుడు మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాల సాయంతో దిశను గుర్తించి ప్రయాణిస్తాయి. రాత్రి ప్రయాణాలలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్ట్ చేస్తూ క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలపై ఆధారపడి ప్రయాణం చేస్తాయి. పక్షులు చీకట్లో వాటి కంటిలో గల క్రిప్టోక్రోమ్స్ అనే ప్రోటీన్ల ద్వారా భూ అయస్కాంత క్షేత్రాన్ని, ఎస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుగొంటాయి. ఉదాహరణకు ఆర్కిటిక్ టెర్న్ అనే పక్షి ప్రపంచంలోనే అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి. ప్రధాన వలస పక్షులుగా గ్రేటర్ ఫ్లెమింగోసు పొడవు మెడగలిగి గులాబీ రంగు కాళ్ళు కలిగి మధ్య ఆసియా నుంచి వస్తాయి. బార్ హెడెడ్ గూసు గుడ్లబోతు మంగోలియా, టిబెట్టు, హిమాలయాలను దాటి వస్తాయి. స్పాట్ బిల్డ్ పెలికాన్స్ ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా నుండి మన ప్రాంతానికి వస్తాయి. అమూల్ ఫాల్కన్స్ సైబీరియా నుండి ఆఫ్రికాకు వెళ్లే దారిలో భారతదేశంలో ఆగుతాయి.
సై

0: సైబీరియన్ కొంగలు ఒకప్పుడు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం వీటి సంఖ్య చాలా తగ్గింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి విజ్ఞానం మరియు పర్యావరణ కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు, వాటి సంరక్షణ గురించి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ టి. నిర్మలామేరి గారి ప్రసంగం విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రసారం చేస్తున్నందుకు చింతిస్తున్నాం. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజులా పాలేటి.
2: రేడియో గాలిలో మాటల్ని మోసుకొచ్చే మాధ్యమం. శబ్దం మాత్రమే కాదు, భావాలను పలికించే స్వరం, మనసులను కట్టిపడేసే మాయాజాలం.

0: సమాచారం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే శక్తి. అదే మన ఆకాశవాణి. 1936లో ప్రారంభించి తరతరాలుగా వినిపిస్తూ వినోదం, విజ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, వార్తలు, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి, ఇలా అన్నింటి సమాహారమే మన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటోన్న ఈ శుభతరుణంలో దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సుదీర్ఘ అపూర్వ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్ లో ఉన్నారు సార్క్ దేశాల సాహిత్య పురస్కార గ్రహీత మరియు దాదాపు 12 దేశాల్లో పర్యటించి ప్రతిష్టాత్మక విశ్వవేదికల మీద వారి తెలుగు కవితా వాణిని వినిపించినటువంటి అంతర్జాతీయ కవి, ప్రముఖ రచయిత, విశ్రాంత వస్తు సేవల అధికారి అయినటువంటి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నేడు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి రేడియోతో వారికున్న అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్.
1: నమస్కారం అండి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణిని అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిరక్షించుకుంటూ, అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతిలో భాగం చేసిన అందరికీ వినమ్రపూర్వంగా నమస్కరిస్తున్నాను.
0: డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, బాల్యంలో మీకు రేడియో అనగానే మీ మదిలో మొదటగా మెదిలే సందర్భమేంటి? మరి మీరు మొదటగా ఏ వయసు నుంచి రేడియో వినడం ప్రారంభించారు? ఆ జ్ఞాపకాల్ని మా శ్రోతలకు చెప్తారా?
1: 1972-73 ప్రాంతాల్లో, అంటే నాకు దాదాపు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, హై స్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా మేమొక చిన్న గ్రామంలో, జయంపు అనేటువంటి బాలాయపల్లి మండలంలో ఉండేటువంటి ఒక గ్రామంలో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రేడియో అనేటువంటి ఒక మాధ్యమాన్ని చూడడం, వినడం జరిగింది. అంటే అప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు 53 ఏళ్ల అనుబంధం ఆకాశవాణితోటి ఏర్పడడం నా జీవితంలో ఒక ప్రధాన ఘట్టమే అయింది.
2: ఈ కార్యక్రమం తరువాయి భాగం వార్తలనంతరం వినవచ్చు. కొంచెం సేపట్లో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాదిలో 191 మిలియన్లకు చేరుకోవడంతో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
4: ప్రధాన మంత్రి జీ కా ఖాస్ సబ్జెక్ట్ ఏవియేషన్, ఉంకో పతా హై అగర్ ఏవియేషన్ మే కదమ్ అగర్ ఆగే బడ్తే తో దేశ్ దో కదమ్ ఆగే బడ్తా హై, తో ఉన్కే సహాయతా కే సాథ్ హమ్ ఉడాన్ స్కీమ్ కో 10 సాల్ తక్ ఆగే బడా రహే ఔర్ 29,000 కరోడ్ యే పెహలీ బార్ హువా హై సివిల్ ఏవియేషన్ కే సెక్టర్ మే కి 29,000 కరోడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ కరేగి, ఆగే 10 సాల్ కే లియే కరేగి, జిస్సే 100 నయే ఎయిర్పోర్ట్ బనేంగే దేశ్ మే, 200 హెలిపోర్ట్ బనేంగే ఖాస్ కర్కే హిలీ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ మే బనేంగే.
3: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

0: సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ మారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. 2026 నాటికి ప్రపంచ వాస్తవ జీడిపి వృద్ధిలో భారతదేశం 17% వాటాను కలిగి ఉండబోతోందని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు. సూరినామ్ పర్యటనలో భాగంగా స్థానిక సూరినామీ సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారతదేశం ఒక మూల స్తంభంగా అభివర్ణించారు. భారతదేశ పారిశ్రామిక ఆర్థిక పురోగతి ప్రపంచ స్థిరత్వానికి ఒక సాధనంగా నిలుస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
1: ఇండియా కాంట్రిబ్యూట్స్ టు ది 17% ఆఫ్ ది టోటల్ గ్లోబల్ గ్రోత్. వి హెల్ప్ టు డీ రిస్క్ ది ఇంటర్నేషనల్ ఎకానమీ. వి హెల్ప్ టు గివ్ మోర్ పాసిబిలిటీస్. వి ఆర్ క్రియేటింగ్ మోర్ ఆప్షన్స్. వి ఆర్ టుడే నెగోషియేటింగ్ అండ్ కన్క్లూడింగ్ మోర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ కంట్రీస్ టు అవైల్ ఆఫ్ ఇట్. అండ్ అలాంగ్ విత్ దట్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అ గ్లోబల్ ఫుట్ ప్రింట్ సో దట్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ది డీ రిస్కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ ఫార్ రీచింగ్ యాజ్ పాసిబుల్.
0: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ కొరతను లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 2 రోజుల్లో సుమారు 87 లక్షల ఎల్పీజీ బుకింగులకు గాను దాదాపు 57 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే గత 2 రోజుల్లో 111,000కు పైగా 5 కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయని సుజాత శర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. కోల్కతాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ పార్టీ నాయకుల సమక్షంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రేపు ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణం చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అసాధారణ విజయం సాధించిందని అమిత్ షా శాసనసభాపక్ష సమావేశంలో పేర్కొంటూ,
2: मुझे विश्वास है कि भाजपा सरकार मोदी जी के नेतृत्व में ये डबल इंजन की सरकार बनकर दिन दूनी रात चौगुनी बंगाल को प्रगति की दिशा में ले जाए. घुसपैठिया मुक्त बंगाल, सुरक्षित महिला और सुरक्षित जनता, ये हमारा वादा है कि हमने बंगाल के आर्ष दृष्टाओं ने जो सुनार बांग्ला का संकल्प और स्वप्न देखा है, हम सबकी जिम्मेदारी है कि हम सुनार बांग्ला को जमीन पर उतारने के लिए अपना सबसे अच्छा परफॉर्मेंस बंगाल की जनता को दे.
0: క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రాథమిక ఆరోగ్య బృందాలకు అందించే సమగ్ర శిక్షణ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దేశంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి నైపుణ్యంతో కూడిన శిక్షణను దీని ద్వారా అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య బృందాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్య ఆధారిత వ్యవస్థ రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ భాగస్వామ్యంపైన పూర్తిగా దృష్టి సారించింది. ప్రజలు నివసించే ప్రదేశాలకు సమీపంలోనే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆ శాఖ పేర్కొంది. భూ సంబంధిత సేవలను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునీకరించే ప్రయత్నాల ద్వారా ప్రజలకు, రెవెన్యూ అధికారులకు సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన భూవనరుల శాఖ సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 స్థితిని సమీక్షించారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, సామాజిక భద్రతలోని లోపాలు వంటి సవాళ్లను పరిష్కరించడమే భారతదేశ విధానమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్లో ఈరోజు జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా సమావేశంలో ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, బలమైన అంతర్జాతీయ సహకారం ద్వారా భారతదేశం వలసలను ఎదుర్కొంటోందని అన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దేశ భద్రత సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని, దేశంలోని మొత్తం ప్రజల భద్రతతో ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తిరంగా పర్వత రెస్క్యూ 10 పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత సైన్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత సైన్యం సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు విపత్తుల సమయంలో ప్రతి ప్రాణానికి రక్షణ కల్పిస్తోందని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీరామ జననం హరికథాగానం. కథకులు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు. వినండి శ్రీరామ జననం హరికథాగానం.
1: ఈనాటి హరికథ కార్యక్రమంలో శ్రీరామ జననం హరికథ వింటారు కథకులు శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు నమస్సు మనస్సులు. రామస్య అయనమితి రామాయణం అని పెద్దల మాట. రామాః అయ్యతే జ్ఞాయతే ఇతి రామాయణం. రాముని యొక్క గమనాన్ని తెలియజేసేదే శ్రీమద్ రామాయణం. రామచంద్ర ప్రభువు దేనిచేత తెలియబడతాడో చెప్పేదే శ్రీమద్ రామాయణం. రామస్య రామాః అయనమితి రామాయణం. శ్రీరామచంద్రమూర్తిని అనుసరించడమే తప్ప మరొక్కటి తెలియనటువంటి మహాపతివ్రత తిలకమైనటువంటి సీతాదేవి యొక్క చరిత్రయే శ్రీమద్ రామాయణం. అట్టి శ్రీమద్ రామాయణం భారత జాతికి అత్యంత ఆదర్శము, అనుసరణీయమైనటువంటి లక్ష్య లక్షణములతో కూడి ఉన్న దివ్య గ్రంథరాజం. ఎలా ఉండాలో చెప్పింది శ్రీమద్ రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది శ్రీమద్ భారతం, ఎలా ఉంటే మోక్ష సామ్రాజ్యం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. అందుకనే రామచంద్ర ప్రభువు సర్వజీవులకు అవశ్యం అనుసరణీయుడై ఆయన తన జీవన గమనమంతా కూడా తాను ఆచరించిన సర్వధర్మములు సర్వ ప్రజల చేత ఆచరింపజేసినటువంటి మహనీయ పుణ్యమూర్తి, సాధుమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ధర్మదేవత త్రేతాయుగంలో కరచరణాద్యవయవ పరిపుష్టమైతే వచ్చినటువంటి అవతారమే శ్రీరామావతారం. ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగానికి సుమారు 1,86,47,000 దివ్య సంవత్సరముల వెనక శ్రీమద్ రామాయణం జరిగింది. 12,00,000 పైచిలుకు నిడివి కలిగినటువంటి త్రేతాయుగ కాల ప్రమాణంలో

త్రేతాయుగాంతంలో చివర 30,000 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీరామచంద్రమూర్తి ప్రాదుర్భావం జరిగింది. 24వ మహాయుగంలో రామచంద్రమూర్తి కౌసల్యా దశరథులకు గర్భసుక్తి ముక్తాఫురుడై జనించారు. అటువంటి భవ్యమూర్తి, దివ్యకీర్తి, దినమణి వంశ తిలక లావణ్యుడైనటువంటి శ్రీరామ దివ్య సుధారస పానం చేసేటువంటి ధన్యజీవులైనటువంటి భారత జాతి ప్రజలందరికీ మరొక్కమారు శిరస్సు వంచి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి కథ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస వరేణ్యులచే విరచితమైన యథార్థ రామాయణమునందలి శ్రీరామ జననం అవధరించండి, ఆలకించండి పెద్దలారా.

యోద్ధుమ శక్యాహ యోధ్యాహ అని అయోధ్యా నగర అనుకున్న విశేష లక్షణాన్ని వాల్మీకి భగవానుల వారు సెలవిచ్చారు శ్రీమద్ రామాయణంలో. యోధవరులు ప్రవేశింప అలవికాని బహుసుందర నగరం ఆ అయోధ్యా నగరం. అట్టి అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ భూమిపతి. ఆ వంశాన్ని ఇక్ష్వాకు వంశము, ఇనవంశము, సూర్యవంశము, కాకుత్స వంశము అని పిలుస్తారు. ఎక్కడ నుంచి ఈ వంశం ప్రారంభమైందండి? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుని కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు, వైవస్వతుని కుమారుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యవనాశ్వుడు, యవనాశ్వుని కుమారుడు మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు. ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు, సగరునకు ఇరువురు భార్యలు. ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు వంశమంతుడు, వంశమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కకుత్సుడు, కకుత్సుని కుమారుడు రఘువు, రఘువు కుమారుడు కల్మాషపాదుడు, కల్మాషపాదుని కుమారుడు శంఖనుడు, శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగు, నాభాగు కుమారుడు అజుడు, అజును కుమారుడు దశరథ చక్రవర్తి. 60,000 దివ్య సంవత్సరాలు రాజ్యం చేశాడు. పరేంగితావగాహన కలిగినటువంటి

జ్ఞానపుణ్యమూర్తి దశరథ చక్రవర్తి. ఏకకాలంలో పది దిక్కులకు రథమును నిరాటంకంగా నడపగలిగినటువంటి సామర్థ్యశీలుడగుట చేత దశరథుడు అన్నటువంటిది బాహ్యనామంలో ప్రకటీకృతమైనప్పటికీ, శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములైదుతో ఉన్నటువంటి ఈ పది రథములతో కూడి ఉన్న శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు అని వేదాంతార్థంగా పెద్దలు సెలవిచ్చారు. అటువంటి దశేంద్రియములను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దశరథ చక్రవర్తికి శుద్ధ సత్వరూపంలో కౌసల్య, సత్వరజోరూపంలో సుమిత్ర, సత్వతమోరూపంలో కైక అనేటువంటి ముగ్గురు భార్యలతో చిరకాలం అనంత భోగ భాగ్య సంజనితమైనటువంటి జీవనం గడుపుతూ ఉన్నాడు దశరథుడు. ఎంత గొప్పవారికైనా ఏదో ఒక అంత చింత ఇంత పక్కనే ఉంటుంది. అది ఏ స్వామి యొక్క లీలా విభూతి. నారాయణదాసు గారు అందుకే సెలవిస్తారు, ఆమగా రాజునకు ముగురండ్రుగాని

నిరుపేదకు కుక్క మురుగు సంతానము, కోటీశునాలికి గొడ్డరికము, మృష్టాన్నం ఆరోగ్యహీనునకుండును, తినగలవానికి తిండి లేదు అని బుధవాణి. మనం కోరినవన్నీ భగవంతుడు ఇచ్చేస్తే భగవంతుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎంత గొప్పవారికైనా ఏదో కొంత చింత స్వామి అంత చింతనుంచుతాడు. ఏమిటండి దశరథుడికున్నటువంటి చింత? భోగమునకు తక్కువ, భాగ్యమునకు తక్కువ, ఐశ్వర్యానికి తక్కువ, సుఖలాలసత్వమైనటువంటి జీవనమునకు తక్కువ అంటే ఎన్ని భోగభాగ్యాదులున్నా, ఎన్ని సిరి సంపదలున్నా నిస్సంతు చింతచేత మిగుల వంత చెందుతున్నాడా దశరథ చక్రవర్తి. ఇక్ష్వాకు వంశం తన వల్ల తనతో ఆగిపోయింది అనేటువంటి అపఖ్యాతిని మూటగట్టుకొని చివరి కాలంలో గడపవలసి వచ్చిందే జీవితాన్ని బాధాతప్తంగాని భయకంపితుడవుతున్నాడు దశరథుడు. సంతానం లేదు దశరథ చక్రవర్తికి. తన తర్వాత ఆ సూర్యవంశ సింహాసనాన్ని అర్చించి దాన్ని అధిష్ఠించేటువంటి యోగ్యత కలిగినటువంటి పుత్రోదయాన్ని పొందలేకపోతేనేని మిగుల బాధపడుతున్నాడా దశరథుడు. 60,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. గడ్డం పండింది, నడుము వంగింది, సంతానం కలుగుతుందో కలగదో అన్నటువంటి ఆశ దశరథుణ్ణి నిరంతరము పీల్చి పిప్పి చేస్తుండగా ఒక సాయం సమయం వారి ఇంటి హితులు, పెద్దలు, పురోహితులు, బ్రహ్మమానసపుత్రులైనటువంటి వశిష్ఠ భగవాన్ల వారిని సమీపించాడు దశరథ చక్రవర్తి. చేతులు జోడించి వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారములు అర్పించాడు. దశరథుడి నమస్కృతులను గ్రహించినటువంటి వశిష్ఠుడు దశరథ ముఖంలో ద్యోతకమవుతున్నటువంటి నీలి నీడలని గుర్తించారు. దశరథ, ముఖేహే మతేహ దర్పణం అని నీ మనస్సులో ఉన్న బాధ నీవు చెప్పకపోయినా నీ ముఖంలో కనపడుతున్నదయ్యా, ఎందుకు బాధపడుతున్నావు దశరథ అని అడిగాడు వశిష్ఠుడు. బాధ కాక ఈ జీవికి మిగిలిందేమిటి స్వామి? ఎన్ని భోగాలున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత ఆనందమున్నా సంతానానికి సాటిరావు కదా. ఈ వయస్సులో, ముదిమి వయస్సులో మమ్ము ధరించి మా తదనంతరం ఈ అయోధ్యా ప్రజలని పాలించగలిగినటువంటి సంతతి లేకుండా నిస్సంతు చింతతో నేను మిగుల వంత చెందవలసిందేనా స్వామి అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని వశిష్ఠ భగవానుల వారి దివ్య పాదములయందు ఇలా లగ్నం చేస్తున్నాడు దశరథుడు.

స్వామి, 60,000 సంవత్సరాలు పరిపాలించాను. సుఖానికి లోటు లేకుండా, భోగానికి తక్కువ లేకుండా అనంతమైనటువంటి మహదైశ్వర్యం యొక్క అంచులు కూడా చూసేశాను. సుఖాన్ని అనుభవించి అనుభవించి అనుభవించి విసిగి విసిగి వేసారిపోతిని స్వామి. ఎన్ని భోగభాగ్యాదులున్నా సంతానానికి సాటిరావు కదా. ఈ వయస్సులో సంతానం పొందేటువంటి అదృష్టం లేకుండా జీవిత చరమాంకం ఇలా మిగిసిపోతున్నదేమిటి స్వామి? మేము సంతానవంతులం అయ్యేటువంటి అదృష్టం లేదా? సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి హితులు మా వెంట ఉన్నప్పటికీ ఈ నిస్సంతు చింతతో మేము అంత చెందవలసినదేనా స్వామి అంటూ దుఃఖాక్రాంతుడై వశిష్ఠుడితో పలుకుతూ ఉన్నాడు దశరథుడు. దశరథుడి మాటలు శాంతంగా, శాంతంగా, ప్రశాంతంగా, ఆశాంతంగా ఆలకించాడు వశిష్ఠుడు. దశరథ, ఎందుకయ్యా బాధపడతావు? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడినటువంటి వారు లేరు కదా. భగవదాశ్రయం చేత ఎటువంటి దుర్భేద్యమైనటువంటి కార్యం కూడా సఫలీభూతమవుతుంది. స్వామి అనుగ్రహం కలిగితే అన్నీ తప్పకుండా కలుగుతాయి దశరథ. నీవు తప్పకుండా పుత్రవంతుడవుతావయ్యా అని ఆశీర్వదించాడు వశిష్ఠుడు. విరక్త స్థితిలో ఉన్న దశరథుడు పేలవమైనటువంటి ఒక మందహాసం చేశాడు. స్వామి, ఇలాంటి సమయంలో ఈ బాధతో కుంగిపోతున్నటువంటి మాకు మీ ఆశీర్వచనం ఒకంత ఆనందాన్ని కలిగించినప్పటికీ ఇది జరగదు అనేటువంటి దృఢ సంకల్పం నా మనస్సులో వేళ్ళూరుతున్నది స్వామి. ఎందుకంటారా, లోకంలో సహజం ఎప్పటికైనా సహజమే, అసహజం ఎప్పటికైనా అసహజమే స్వామి. ఒక్కసారి నా మనవి అవధరించండి ప్రభు. ఎండమావుల నీటి నుండి వశిష్ఠ భగవాన్, ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏతెంచి

వాడి కొమ్ములంగృచ్చి పులిన్నేలగూల్చుటట్లు పుట్టుగొడ్రాలి రొమ్ములు చే

అని ఎప్పుడైనను మామిడి మలుచుటెట్లు గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు ఎండ మాపుండుటెట్లు ఎద్దీనుటెట్లు

స్వామి, ఎండమావుల్లో నీరుంటుందా? ఆ నీటితో ఎన్నడైనా ఎవరికైనా ఎక్కడైనా ఎలాగైనా దాహం తీరిందా? మర్రి విత్తనం పెడితే మామిడి వృక్షం వస్తుందా? కుందేలకు కొమ్ములు వచ్చి ఆ వచ్చిన పదనుగలిగిన వాడి కొమ్ములతో పులినెప్పుడైనా నేలగూలుస్తుందా? భగభగమండేటువంటి అగ్నిగుండమైనటువంటి గాడిపోయిలో పద్మం పుడుతుందా? సూర్యభగవానుడు ఎప్పుడైనా రాత్రిపూట ఉదయించాడా? ఎద్దు ఎక్కడైనా ఈనిందా? మాబోటి వృద్ధులకు ఇత పూర్వం ఎప్పుడైనా సంతానం కలిగిందా? ఇప్పుడు కలగటానికి స్వామి, సహజం ఎప్పటికీ సహజమే, అసహజం ఎప్పటికీ అసహజమే స్వామి అంటూ తన మనస్సులో ఉన్నటువంటి ఈ చిత్ర విచిత్ర సంజనిత సంభరితమైనటువంటి అనుమానపు పరంపరలను దశరథుడు వశిష్ఠుడి మ్రోల సాక్షాత్కరింపజేశాడు. దశరథుడికి కలిగినటువంటి సందేహాన్ని వినేటప్పటికల్లా వశిష్ఠుడికి ముచ్చట వేసింది. దశరథ, ఇన్ని అసహజములన్నీ నీవు చెప్పి ఇవి జరగవని చెప్తున్నావు, కానీ వీటన్నిటికంటే మించినది భగవత్కృపనాయనా. అది ఉన్నప్పుడు ఎటువంటిది ఎలాంటిదైనా ఎంత దుర్భేద్యమైన దుర్గమమైనది కూడా పరమాత్మ కరుణాకిరణ ప్రసారం చేత తప్పకుండా మారుతుంది. ఇదియే భగవత్కృపకి నిదర్శనం దశరథ. అయినా సంతానం కలగదు అని నువ్వు ఇన్ని మార్గాలు చెప్పావు, కలుగుతుంది అనటానికి నేను ఒక్క మార్గమే చెప్తా వింటావా? తప్పకుండా స్వామి. సుడిగుండంలో కొట్టుకుపోతున్నటువంటి వాడికి ఊత దొరికినప్పుడు ఆ జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో, ఈ నిస్సంతు చింత సుడిగుండంలో మునకలేస్తున్నటువంటి నాకు మీ వాక్యము అంత ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తున్నది స్వామి, తప్పకుండా వింటాను, సెలవివ్వండి అని అడిగితే దశరథుడి వల్ల జరిగినది, ఆ జరిగిన క్రియను మరచినటువంటి దశరథుడికి గుర్తు చేసేటువంటి బాధ్యత వశిష్ఠుడు తన భుజస్కందముల మీద వేసుకున్నాడు. దశరథ, యవనావస్థలో ఉండగా నీవు ఒకనాడు వేటకు వెళ్ళావు గుర్తున్నదా అని అడిగాడు. మనం చేసిన పని మర్చిపోవచ్చు, కానీ ఆ ఫలమును ప్రసాదించే అధిష్టాన దేవత మర్చిపోదు. అందుకనే సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మా ఫలం దత్వా నివర్తతే అని శాస్త్రవాణి. ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఇచ్చేంత వరకు ఆ అధిష్టాన దేవత నిన్ను ఆశ్రయించే ఉంటుంది. ఆ కర్మఫల ప్రదానం జరిగిన తర్వాత నీవు ఉండమన్నా ఆ దేవత నీకు దగ్గరగా ఉండదు. దశరథ, నీవు బాగా యవ్వనంలో ఉన్నప్పుడు వేటకి వెళ్ళావు సుమా, గుర్తు తెచ్చుకో అన్నాడు. దశరథుడికి 60,000 సంవత్సరాలు మీదబడటం చేత ఒకించుక మరుపు కలిగింది. ఆ కలిగిన మరపు తెరని తొలగిస్తున్నాడు గురురూపుడైనటువంటి వశిష్ఠుడు. అందుకే గురువు మరపు తొలగించడానికి గురువు, వెరపు తొలగించడానికి గురువు, బరువు తప్పించడానికి గురువు అని చెప్తారు. గుశబ్దోరంధకారస్య ఋషబ్దస్తన్నిరోధక అని శాస్త్రం. ఏమి జరిగింది దశరథుడి యవనావస్థలో అంటే,

ప్రారబ్ధం భోగతో నశ్యేత్తని అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దలు చెప్తారు. చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాలి. వండుకున్న అన్నాన్ని తినకపోవచ్చు కానీ చేసుకున్న కర్మఫలాన్ని అనుభవించకుండా ఉండటం లోకంలో ఎవరికీ ఎప్పుడూ ఎక్కడా జరగదు. యవనావస్థలో ఉన్న దశరథుడు మృగయా వినోదార్థం కానసీమకు వెళ్ళాడు. ఆ అరణ్యంలో క్రూర మృగాలన్నింటినీ చాలాసేపు వేటాడి వేటాడి వేటాడి దాహం చేత పీడింపబడుతూ దశరథుడు ఒక చెట్టు చాటుకు చేరి ఉన్నాడు. ఆ చెట్టు ప్రక్కన ఉన్నటువంటి కొలనులో కాసిని నీళ్లు తాగి తన దప్పిక తీర్చుకున్నాడు. మళ్ళా శక్తివంతుడైనాడు దశరథుడు. అప్పటి వరకు ఆ మృగయా వినోదంలో అనేక చిత్ర విచిత్రమైనటువంటి విద్యలన్నిటినీ కూడా ఉపయోగించాడు. ఒక్క విద్యని మాత్రం ఉపయోగించలేదు. ఏమా విద్య అంటే దాని పేరే శబ్దభేది. ఇక్ష్వాకు వంశంలో దశరథుడికి ముందు ఆ విద్యను అభ్యసించిన

వాళ్ళు లేరు, దశరథుడి తరువాత దాని జోలికి వెళ్ళిన వాళ్ళు లేరు. శబ్దం వచ్చిన దిక్కుకి బాణప్రయోగం చేసి ఆ లక్ష్యాన్ని భేదించడంలో దశరథుడు సిద్ధహస్తుడు. అందుకే కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. బాణాన్ని అలా సారించి నిల్చున్నాడు దశరథుడు. ఏదైనా శబ్దం వినపడితే ఆ వైపుకు బాణప్రయోగం చేద్దామని లక్ష్యం మీదకి ఎక్కువ పెట్టబడి ఉన్నది ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి దశరథుడి యొక్క చేబాణం. చాలాసేపటి వరకు ఏ శబ్దమూ వినపడలేదు. ఇక్ష్వాకు వంశంలో ఎక్కుబెట్టిన బాణాన్ని దించినటువంటి వాడెవడూ లేడు. అది లక్ష్యభేదనం చేసి సముద్రంలోకి వెళ్ళి సుచై మళ్ళా తిరిగి వారినే ఆశ్రయిస్తుంది. అది వారి లక్షణం. చాలాసేపు నించున్నాడు. ఎట్టకేలకు దూరంగా ఉన్నటువంటి ఒక చెరువులో బుడబుడబుడబుడబుడబుడబుడబుడబుడబుడబుడబుడ అనేటువంటి ఒక ఏనుగు తొండంతో నీటిని పీలుస్తున్నటువంటి శబ్దం దశరథుడి కర్ణపుటాలకు చేరింది. ఈ ఇభాన్ని హతమార్చి ఇలు చేరదామనుకున్నటువంటి దశరథుడు ఎక్కుపెట్టబడ్డ బాణాన్ని ఆ శబ్దం వచ్చిన దిక్కుకు ప్రయోగించాడు. దశరథుడి బాణానికి తిరుగులేదు, ఎదురులేదు. కాబట్టి ఆ బాణం వెళ్ళి సరిగ్గా ఏ దిక్కు నుంచి ఆ శబ్దం వినపడ్డదో ఆ దిక్కులో నాటబడ్డది. ఏనుగు ఘింకరిస్తుంది అని చెవులు రిక్కించి వింటున్నాడు దశరథ భూమిపతి. ఏనుగు ఘింకరించలేదు సరిగదా

తండ్రీ అన్న కేక వినపడ్డది దశరథుడి కర్ణేంద్రియానికి. పిడుగుబడ్డట్టుగా వణికిపోయినాడు దశరథ చక్రవర్తి. శరీరమంతా స్వేద సంభరితమైపోయింది. చేతిలో ఉన్న బాణాన్ని అమ్ముల పొదిని ఆవల గిరాటు వేసి పరుగు పరుగున ఆ దిశకు పరిగెత్తాడండి. ఒక హృదయ విదారక దృశ్యం చూచి దశరథుడి హృదయం చెలించిపోయింది. కనుల వెంట ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేకుండా అలా ధారాపాతంగా కళ్ళు తడైపోతున్నాయి దశరథుడికి. కారణమేమి అంటే, తన చేత విడవబడ్డటువంటి ఆ బాణం ముక్కుపచ్చారని ఒక 12 మునికుమారుడి హృదయ కుహరంలో దిగబడి వెచ్చటి నెత్తురులా చిమ్ముతూ ఉన్నది. ఆ పసివాడు లేత తమలపాకు తొడిమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నది ఆ పిల్లవాడి శరీరం. ఒక చేతిలో కుండ, ఆ కుండలో 3 నీళ్లు నిండబడి ఉన్నాయి. ఆ 3 నీటితో నిండబడి ఉన్న ఆ కుండతో ఆ పిల్లవాడు నీటిలో కూలిపోతున్నాడు. అది దశరథుడికి కనపడ్డ హృదయ విదారక దృశ్యం. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని అలా తన చేతుల మీదకి తీసుకున్నాడు దశరథ చక్రవర్తి. కరస్పర్శ తగిలేటప్పటికల్లా అతి బలవంతంగా పిల్లవాడు కళ్ళు తెరిచాడు. కారణమేమి అంటే, దశరథుడు చేత విడవబడ్డటువంటి బాణానికి ఆ పిల్లవాడికి యమునింటి నుంచి ఆహ్వానం రావటం చేత ప్రాణాలు యమధర్మరాజు వెంట వెళ్ళిపోతూ ఉంటే తన భుజం మీద ఉన్నటువంటి బాధ్యత గుర్తు వచ్చి ఆ పసివాడు యముణ్ణి బ్రతిమలాడాడు. సమవర్తి, కొద్దిసేపు నాకు ఆయుర్దాన ప్రదానం చెయ్యవయ్యా. నా భుజస్కందముల మీద ఉన్న బాధ్యతని నన్ను పట్టుకున్న ఈ పెద్ద మనిషికి అప్పగించి నీతో వచ్చేస్తాను అన్నట్టుగా ఆ పసివాడు తిరిగి వెళ్ళిపోతున్న ప్రాణాల్ని అతి కష్టం మీద తీసుకున్నాడు. కనులు తెరిచాడు. ఎదురుగ్గా రాజోచిత దుస్తులతో మహారాజు కనపడేటప్పటికల్లా అంత దైన్యావస్థలో కూడా ఆ పసివాడు 2 అతి కష్టం మీద సంకల్పించుకుని, నమస్కారం మహారాజా అన్నాడు. కుమిలిపోయినాడు దశరథుడు. నాన్నా, నన్ను క్షమించురా కుర్రా, నీవనుకోని బాణప్రయోగం చెయ్యలేదు. ఏనుగు నీరు తాగుతున్నదని ప్రయోగం చేశాను, నీకు తగిలింది. లోకరక్షణ దీక్షా దక్షుడైన ఇక్ష్వాకు వంశస్థుల వంశంలో జన్మించినటువంటి నేను నిష్కారణంగా నీ ప్రాణఘాతకుండైనాను, నన్ను మన్నించు కుర్రా అంటూ ఆ పిల్లవాడిని ఒడ్డుకు లాగి ఆ పిల్లవాడి తలని తల ఒళ్ళో పెట్టుకున్నాడు దశరథుడు. దశరథుడి చేత విడవబడ్డ బాణం ఆ పిల్లవాడి గుండెల్ని మెలిపెడుతున్నది. రాజా, ఒక్క సహాయం చేస్తావా అని అడిగాడు ఆ పసివాడు. ఏం చేయమంటావు నాన్న అన్నాడు. ఏం లేదు దశరథ, నీ చేత విడవబడ్డ బాణం నన్ను సలుపుతున్నదయ్యా. కష్టం అనుకోకుండా దీన్ని పైకి లాగేసేయి అన్నాడు. అతి బలవంతంగా ఆ బాణపు ములికిని పైకి లాగేటప్పటికల్లా అమ్మాని కేకబెట్టాడు భూన భోంతరాలు అదిరిపోయేట్టుగా పసివాడు. చిమ్ముతున్నటువంటి నెత్తురికి తన బొటనవేలు అదిమి పెట్టి అడ్డం పెట్టాడు దశరథుడు. కొంత స్పృహ కలిగింది పిల్లవాడికి. కొంత తడువు ప్రాణాలు నిలుస్తాయి అన్నటువంటి అభిప్రాయం కలిగింది ఆ పసివాడికి. దశరథ, రాజా, ఏన్నాన్నా, నన్ను క్షమించు అని వేడుకుంటున్న దశరథుణ్ణి చూసి ఒక్కటే ఒక్క మాట అన్నాడండి ఆ పసివాడు. ఎవరా పసివాడు అంటే, వైశ్యకులానికి చెందిన శ్రవణుడు అనేటువంటి మునిబాలకుడు. స్వామీ, ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా, నన్ను వధించడము నీ తప్పు కాదు. తలపడే చోటికి కాళ్ళు లాక్కుపోతాయని పెద్దలు సెలవిస్తారు. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు అయ్యా. కాకపోతే

ముది తల్లిదండ్రులనగా చప్పున నీర్ముంచు సడిచేయు నన్ను స్వపదంబనుకొని చావగొట్టితివి హరీ. ఇప్పోల్కి పొరపాటు లిమ్మాట్కి చావు ఇటుకల్గెడు దురదృష్టవంతులకు దప్పక ఈ వార్త దాచి నన్గన్న తాపసులకు తగ

రాజా, ఇక్కడికి రావటము నా తప్పు కాదు, నన్ను ఏనుగనుకొని వధించడము నీ తప్పు కాదయ్యా. హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమార్ష్ణుం నశక్యతే అని పెద్దలు సెలవిస్తారు. నొసట వ్రాసిన వ్రాత తప్పించడం ఆ విధాతకే వల్లగాదయ్యా. ప్రాణాలు ఎప్పటికైనా పోవాల్సిందే. ఏ పరమపురుషుడి యొక్క భీకర ఆదేశ విశేషం చేత సూర్యుడికి ఉదయాస్తమాన గతులు కలుగుతున్నాయో, ఏ విరాట్ పురుషుడి యొక్క భీషణ ఆదేశం చేత వాయువు లోకంలో వ్యాపిస్తూ ఉన్నదో, ఏ విరాట్ పురుషుడి యొక్క భీషణ ఆదేశం చేత మృత్యుదేవత పరిగెడుతూ ఉంటాడో, అటువంటి పరమపురుషుడు నా నొసట ఇలా లిఖించాడు. దీనికి నీవు కర్తవు కాదు, ఆ నింద నీ మీద వేయటమూ యుక్తము కాదు. కాకపోతే ఇక్కడికి దూరంగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు వారు పుట్టు గ్రుడ్డివారు. మిక్కిలి వయోవృద్ధాప్య భారం చేత అలా వణుకుతూ ఒదుగుతూ ఉన్నారయ్యా. పుట్టుగ్రుడ్డివారైనటువంటి నా తల్లిదండ్రులకు ఎండకు గొడుగై, వానకు నీడై, చలికి తోడై వాళ్లని సేవించటమే తప్ప మరొక్కటి తెలియనటువంటి నేను దాహంచేత పీడింపబడుతున్న నా తల్లిదండ్రుల దప్పిక తీర్చే నిమిత్తం ఈ చెరువు దగ్గరికి వచ్చా. కుండలో నీరు ముంచుకుంటున్న నన్ను నీవేనుగనుకున్నావు. అనుకోవటంలో నీ తప్పు లేదు, ఇక్కడికి రావటమూ నా తప్పు కాదు. భగవద్ లిఖితం ఇలా లిఖింపబడి ఉన్నది మన ఇద్దరి యందు. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు దశరథ చక్రవర్తి. దాహంతో అల్లాడుతున్న నా తల్లిదండ్రుల దప్పి తీర్చకుండా ప్రాణాలు వదలవలసి వస్తున్నది అన్న బాధ తప్ప ప్రాణం పోతున్న బాధ నాకు ఇసుమంతయునూ లేదయ్యా. ఒక్క చిన్న సహాయం చేస్తావా రాజా అని అడిగాడండి ఆ పశువాడు. తప్పకుండా చేస్తాన్నాన్నా, ఏం చెయ్యమంటావు అని అడిగాడు దశరథ చక్రవర్తి. కుమిలిపోతున్నాడండి దశరథుడు. తన వల్ల పొరపాటుగా జరిగినటువంటి తప్పును కూడా తట్టుకోలేకపోతున్నాడు. అది దశరథుడి యొక్క స్థితి. ఏం లేదు రాజా, ఈ నిండినటువంటి కుండలో ఉన్న నీటితో నా తల్లిదండ్రుల దప్పి తీర్చి వాళ్లను ఉద్ధరించు అంటూ తన చేతిలో ఉన్న కుండని, తన భుజంపై ఉన్న బాధ్యతని దశరథుడికి అప్పగించి ప్రాణాలు వదిలేశాడు.

మనిషివాడు. కలవరపడిపోయినాడు దశరథుడు, కలత చెందాడు దశరథుడు. చేసేది లేక, అంతకుమించి చేయగలిగినదీ లేక, బాధాతప్త హృదయంతో ఆ కుండ తీసుకొని దూరంగా ఉన్నటువంటి ఆ పసివాడి తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నాడు దశరథ చక్రవర్తి. అల్లంత దవ్వునే గమనించారండి వారు. ఆగు అంటూ కేకబెట్టారు. ఆశ్చర్యపోయినాడు దశరథుడు. పుట్టుగుడ్డివారని చెప్పాడే పసివాడు, వీళ్ళెలా గుర్తుపట్టారబ్బా నేను వీరి కడుపున పుట్టిన పిల్లవాణ్ణి కాదని అనుకోని ఆలోచన వచ్చింది. అనుమానం కలిగింది దశరథుడికి. మరొక్క అడుగు ముందుకు వేశారు. వాళ్ళు చాలా గంభీరమైనటువంటి స్వరంతో

ఆగు నిలు అంటూ కేకబెట్టారండి. ఉలిక్కిపడ్డాడు దశరథుడు. పుట్టుగుడ్డివారైనటువంటి వీరికి నా రాక ఎలా తెలిసింది అనుకున్నాడు దశరథుడు. కారణమేమి అంటే, ఎలా గుర్తుపట్టారండి ఆ దంపతులు వస్తున్నటువంటి వాడు తమ బిడ్డలు కాదు అనంటే, రోజూ వారు వింటున్నటువంటి ఆ పాదపు ఆ అడుగుల చప్పుడు, ఇవాళ వినపడుతున్న అడుగుల చప్పుడులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి గ్రహించారు వచ్చేవాడు మా పిల్లవాడు కాదు అని. వారి యొక్క అనన్య జ్ఞాన సమృద్ధికి చకితుడైనాడు దశరథుడు. తన విశేషమంతా కూడా సవినయంగా వివరించుకున్నారు. వచ్చినది చక్రవర్తి అనేటప్పటికల్లా వారు కూడా, కూర్చో మహారాజా అన్నారు. కూర్చున్న తడవున దశరథుడికి ఎలా ప్రసంగారంభం చేయాలో అర్థం కాలేదు. చివరికి తప్పింది లేక, స్వామి కాసిని మంచినీళ్లు తాగండి అన్నాడు దశరథుడు. అదేమిటి రాజా, మంచినీళ్లకి మా పిల్లవాణ్ణి కదా పంపాము,

మా పిల్లవాడు కదా మంచినీళ్ళకి వెళ్ళాడు, వాడు రాలేదు నువ్వు వచ్చావేమిటి అని అడిగారు వారు. మంచినీళ్లు తాగితే తర్వాత చెప్తాను అన్నారు ఈయన. చెబితే కానీ తాగము అని ముండికి వేశారు వారు. ఇక చేయగలిగింది లేక చెప్పక తప్పింది కాదు దశరథుడికి. తన వల్ల జరిగినటువంటి ఆ అసంకల్పితంగా జరిగిన ఆ మహాఘోరాన్ని చెప్పలేక చెప్పలేక మనవి చేసుకున్నాడు దశరథుడు ఆ ముదివగ్గులైనటువంటి మునిదంపతులకు. పుత్ర దుఃఖ వార్త వినేటప్పటికల్లా మొదలు నరికిన అరటి చెట్ల వలె నేలకూలిపోయినారండి ఆ దంపతులు ఇరువురు కూడా.

ఓరి దౌర్భాగ్యుడా, ఓరి దుష్టచిత్తుడా, ఓరి దురాత్ముడా, ఈ ముదిమి వయస్సులో మాకింత గర్భశోకాన్ని కలిగించావా కఠిన చిత్త దశరథా. ఈ వయస్సులో మా పిల్లవాడు మా నుండి దూరమైతే మాకు ఎవర్రా దిక్కు, మాకేదిరా గతి, ఎవరు

0: అలనా పాలనా మా మంచి చెడు చూచేటువంటి వారు ఎండకు గొడుగై వానకు నీడై చలికి తోడై తన అడుగులో మా అడుగు కలిపి నడుపుతున్నటువంటి మా పిల్లవాణ్ణి మా నుండి దూరం చేశావా కఠిన చిత్త క్రూర చిత్త. లోకంలో నిష్కారణంగా లోకంలో ఉన్న మహాత్ములకు ఇంతవంత కలిగించిన పాపి అంటూ దశరథుణ్ణి దూషిస్తూ పుత్ర వియోగ అగ్నిలో దగ్ధులగుతూ ఆ ముదివగ్గులైన మునిదంపతులు శపించారు దశరథుణ్ణి. ఏమని అంటే, ఓ కఠిన చిత్త,
1: మావలను నీవు గూడ పుత్రాయటం సుప్రాణము విడుతుగాక.
0: ఈ ముదిమి వయస్సులో పుత్ర వియోగ అగ్నిలో మేమెలా కుమిలి కుమిలి కృశించి కృశించి నశించిపోతున్నామో, నీ ముదిమి వయస్సులో నీ పిల్లలు దూరమైతే గాని నీకు మరణం రాదు దశరథ. పుత్ర వియోగ దుఃఖంలో కుమిలి కుమిలి కుమిలి కుమిలి నీ ఉసురు పోతుంది అని శపించారు. పుత్ర వియోగం చేత ఇహ మనలేము అని నిశ్చయించుకొని వారు కూడా ప్రాణత్యాగం చేశారు ఆ దంపతులు ఇరువురు. చాలా దుఃఖపడ్డాడు దశరథుడు. నిష్కారణంగా అసంకల్పంగా జరిగిన ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అది దశరథుడి యొక్క గొప్పతనం. తన వల్ల పొరపాటుగా జరిగిన ఆ తప్పుకి ప్రాయశ్చిత్త రూపంలో ఆ ముగ్గురు జీవితములకి పార్థివ దేహాలకి సంస్కారం చేశాడు దశరథుడు. బరువెక్కిన గుండెతో బాధతో నిండిన మనస్సుతో ఇల్లు చేరాడు దశరథుడు. కాలం చాలా గొప్ప వైద్యుని వంటిది అంటారు పెద్దలు. ఎందుచేత అంటే, ఎటువంటి పెద్ద పెద్ద గాయాలనైనా మాంచటం కాలానికి మాత్రమే సాధ్యమవుతుంది, కాలస్వరూపుడైన భగవంతుడికి మాత్రమే వల్లవుతుంది. కాబట్టి కాలగర్భంలో దశరథుడు ఈ మనస్సులో ఉన్న ఈ గాయం మానిపోయింది, మరచిపోయినాడు దశరథుడు. వశిష్ఠుడు గుర్తుపెట్టుకున్నాడు, దశరథ ఏం స్వామి వాళ్ళేమన్నారా, ఏదో అన్నారండి, బాగా వినపడలేదు నాకు. ఎందుకని, వాళ్ళు ఏడుస్తున్నారు నేను ఏడుస్తున్నాను, నాకు బాగా వినపడ్డది సుమీ అన్నాడు వశిష్ఠుడు. మావలను నీవు కూడా పుత్రాయటంచు ప్రాణములు విడుతుగాక అని కదా శపించారు. అవునండోయ్ అన్నాడు దశరథుడు. కాబట్టి దశరథ, నీకు మరణం కలగటానికైనా మీ ఇంట్లో సంతానం కలుగుతుంది. మహాత్ముల వచస్సు అమోఘమైనటువంటి వచస్ సంస్కారం కలిగి ఉన్నవారు కదా. అమోఘ వాక్ సంస్కారం కలిగిన మహాత్ముల వాక్యం తప్పకుండా నీవు అవదల దాల్చాలి నాయనా, నీకు పుత్రవంతుడవుతావు. ఆ పుత్రవంతుడు అయ్యేందుకు ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకునేందుకు అశ్వమేధయాగం చెయ్యవయ్యా అన్నాడు. సంవత్సర కాలం అశ్వమేధయాగం చేశాడు దశరథుడు. అశ్వమేధయాగం వల్ల సంతానం కలగదు. సంతానం కలగటానికి ఉన్నటువంటి అవరోధములు అశ్వమేధయాగం తొలగిస్తుంది. ఆ సంవత్సరకాల అశ్వమేధయాగం పూర్తి చేశారు. ఆ తర్వాత నన్నేం చేయమంటారు అని అడిగారు. పుత్రకామేష్టి చేయవలే సుమా అన్నారు. మీరే చేయించాలే అన్నారు. నేను కాదు నాయన, దానికి మహానుభావుడు ఒకడున్నారు అంటూ అతడి గొప్పతనాన్ని దశరథుడికి ఇలా ఎరుకపరుస్తున్నాడు. ఎవరా మహానుభావుడు? దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించగలిగిన ధీమంతుడు, శ్రీమంతుడు, మతిమంతుడు, మహాప్రాజ్ఞుడు, విజ్ఞుడు, బ్రహ్మజ్ఞాన సమన్వితుడైనటువంటి వాడు ఎవరు అంటే, విభాండక మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారు. ఆ ఋష్యశృంగుడి యొక్క గొప్పతనాన్ని దశరథుడికి వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. దశరథ, ఎటువంటి మహానుభావుడు ఆ ఋష్యశృంగుడు అంటే, ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి అంగదేశం నీకు గుర్తేనా అన్నాడు. గుర్తున్నది స్వామి, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి వాడు రోమపాద మహారాజే కదా అన్నాడు. అవునయ్యా, ఆ దేశంలో ఒకప్పుడు భయంకరమైన భీభత్సమైన క్షామం కలిగింది అంటూ ఆ క్షామ స్థితిని దశరథుడికి ఇలా చెప్తున్నాడు వశిష్ఠుడు. ఏమంటున్నారు వశిష్ఠుడు దశరథ?

భీభత్సమైనటువంటి క్షామం కలిగితే రోమపాదుడు దిగులు చెందాడు. ఏం చేస్తే ఈ క్షామం మన నుండి దూరమవుతుందా అంటే, పెద్దలు ఉపదేశం చేశారు, రోమపాద ఇక్కడికి దగ్గరగానే విభాండకుడు యొక్క దివ్య భవ్యమైన ఆశ్రమం ఉన్నది. ఆ మహానుభావుడు యొక్క కుమారుడు సర్వలోక శరణ్యుడు సర్వజీవులకు అనంతమైనటువంటి సుఖాన్ని ప్రదానం చేసేటువంటి ఋష్యశృంగుడు ఆ వనసీమలో ఉన్నాడు. అతడు నీ రాజ్యంలో అడుగుడినా ఈ క్షామం దూరమవుతుంది, క్షేమం కలుగుతుందయ్యా అని చెప్పారు పెద్దలు. వెంటనే కొంతమంది దాసీ పరివారాన్ని అక్కడికి పంపించారు. వారి వెంట వారితో మాట్లాడుతూ నిర్మలుడై నిశ్చలుడై సచ్ఛీలుడై సత్వగుణ స్వరూపుడైనటువంటి ఋష్యశృంగుడు అంగదేశంలోకి అడుగుపెట్టారు. ఆ మహాత్ముడి పాద రజో విశేషం చేత 7 రాత్రులు 7 పగళ్ళు ఏనుగు తొండముతో దిమ్మరించినట్లుగా వానపడ్డది. క్షామం దూరమైంది, దేశానికి క్షేమం కలిగింది. శాంత అనేటువంటి కన్యనిచ్చి ఋష్యశృంగుల వారికి వివాహం చేశాడు రోమపాద మహారాజు. దశరథ, అటువంటి బ్రహ్మణ్యమూర్తి అయినటువంటి ఋష్యశృంగుడు నీ యజ్ఞానికి ఆధ్వర్యం వహించాలి అని చెప్పాడు వశిష్ఠ భగవానుల వారు. వశిష్ఠుడి ఆజ్ఞను శిరసున దాల్చిన దశరథ చక్రవర్తి సవినయంగా ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించాడు. ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో హోత ఉద్గాత బ్రహ్మ అధ్వర్యు అనేటువంటి 4 బ్రహ్మణ్యమూర్తుల యొక్క దివ్య ఆధ్వర్యంలో పుత్రకామేష్టి సవనం చేశాడు దశరథ చక్రవర్తి. సంతానం కోసం పుత్రకామేష్టి సల్పినటువంటి దశరథుడి యొక్క మనస్సంకల్పానికి సంతసించారు దివిజానీకం. ప్రాజాపత్య పురుషుడి చేత పాయస పాత్రను అందించారు. ప్రాజాపత్య పురుషుడు రక్తాంగం దుందుభిస్వనం అని మేఘ గర్జన వంటి స్వరంతో దశరథుడికి పాయస పాత్ర ఇచ్చి, రాజా నీ వంశాన్ని ఉద్ధరించగలిగినటువంటి సంతానం, మీ పూర్వుల యొక్క పుణ్యాన్ అంతా పండి పండి పండి ఆ పంట ఈనాడు నీ నట్టింట్లో ఆడబోతున్నదయ్యా. పుత్రవంతుడవవుతావు, సుఖవంతుడవవుతావు, నీకు సర్వశుభములు కలుగుతాయని ఆశీర్వచనం చేసి ప్రాజాపత్య పురుషుడు పాయస పాత్ర ఇచ్చి అంతర్హితుడైనాడు దశరథుడికి. ఆ పాయసాన్ని కౌసల్యకిచ్చాడు దశరథుడు. ఆమె కొంత భాగం కైకకిచ్చింది. కౌసల్యకు కైకకు దొరికింది గాని సుమిత్రకు దొరకలేదు. అందులో తనకిచ్చిన భాగంలో కొంత భాగం కౌసల్య సుమిత్రకిచ్చింది, తనకిచ్చిన భాగంలో కొంత భాగం కైక సుమిత్రకిచ్చింది. ఇప్పుడు సుమిత్రకు 2 భాగములు దక్కాయి. కౌసల్యకు 1 భాగము, కైకకు 1 భాగము దక్కింది. పాయస భక్షణ చేశారు 3 రాణులు. పరమాత్మ అనుగ్రహం కలిగితే కలగంది లేదు, వాని అనుగ్రహం లేకపోతే లోకంలో కలిగేదీ లేదు కదా. దివ్యానుగ్రహ విశేషం కౌసల్య సుమిత్ర కైకాదుల మీద ప్రసరించింది భగవత్ కృప. అదితి వలె ప్రకాశిస్తున్నదిట కౌసల్యామాత. ఎలా ఉన్నారు ఆ 3 రాణులు అంటే

చతుర్దశ భువనాధ్యక్షుడైనటువంటి పుండరీకాక్షుని తన గర్భసీములో మోస్తుండటం చేత కౌసల్యాదేవి 16 కళలతో ప్రకాశిస్తున్నటువంటి చంద్రబింబం వలె వెలిగిపోతున్నది ఆ తల్లి. వామనుణ్ణి కన్నటువంటి అదితి వలె ప్రకాశిస్తున్నది ఆ కౌసల్యమాత. శుద్ధ సత్వగుణ ప్రపూర్ణమైనటువంటి కౌసల్య, సత్వరజోరూపిణైనటువంటి సుమిత్ర, సత్వతమోరూపిణైనటువంటి కైక ఆ పాయస భక్షణం చేత నెలలు నిండుతున్నాయి. గర్భవతులైనారు, నెలలు నిండుతూ ఉన్నాయి. ద్వాదశ మాస స్ఫూర్తి కలిగిందండి. ఒక నెల రెండు నెలల అంటే 12 నెలలు మోశారా ముగ్గురు తల్లులు కూడా గర్భాన్ని. ఎందుచేత అంటే 14 లోకాలని రక్షించగలిగినటువంటి జనార్దనుడు జగదనంత కళ్యాణ గుణ వైభవుడైనటువంటి పరమాత్మ ఆమె కుక్షిలో ఉన్నాడు కాబట్టి అఖిల భువన భాండోదరుడైనటువంటి భగవంతుడు అజాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి కౌసల్యానంద గర్భసుక్తి ముక్తాఫలుడై ప్రకాశిస్తున్నాడు ఆ తల్లి యొక్క గర్భకుహరంలో. విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బుధవారం, నవమి, పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక శుభలగ్నంలో, సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తూ ఉన్నారట. తత

12 నెలలు నిడుతూ ఉండగా 5 గ్రహములు స్వక్షేత్ర సంచారం చేస్తూ ఉంటే బుధవారం అభిజిల్ లగ్నంలో పునర్వసు నక్షత్రయుక్త చతుర్థ పాదంలో వామనుణ్ణి కన్నా అదితి వలే కౌసల్య ప్రకాశిస్తూ ఉండగా కుమారస్వామినికి జన్మనిచ్చినటువంటి ఆర్యామహాదేవి వలే కౌసల్య ప్రకాశిస్తూ ఉండగా పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చిందండి కౌసల్య. అదే రోజు నక్షత్రం మారింది, తిథి మారలేదు, కైకకు ఒక మగపిల్లవాడు కలిగాడు. తదుపరి దినము నక్షత్రము తిథి మారుతూ ఉండగా సుమిత్ర 2 కమలలకు జన్మనిచ్చింది. మహదానంద సంభరితుడైనాడు దశరథ భూమిపతి. సంతానం కలగదు అని బాధపడుతున్న దశరథుడికి మహారథముల వంటి 4 సుపుత్రోదయమైందండి. అది ఆ మహానుభావుడి యొక్క అదృష్టం. అటువంటి మహదదృష్టాన్ని పొందటానికి దశరథుడు ఎంత తపం చేశాడో అని శ్లాఘించారు మహారామభక్తి సామ్రాజ్య చక్రవర్తులైనటువంటి త్యాగరాజస్వామివారు.

పది రోజుల పురుడు వెళ్ళింది. 11వ రోజు బాలసార నామకరణ మహోత్సవం చేశాడు దశరథ చక్రవర్తి. ఎత్తెడేసి పంతదార ఇంటింటికి పంచిపెట్టి అత్తరి చెరలోనున్న ఖైదీలను విడిచిపుచ్చి అని చెప్పారు నారాయణదాసు గారు. శ్రీరామ దివ్య జన్మ విశేష మహద్భాగ్య సంభరితుడైనటువంటి దశరథుడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఎంత పంచదార చక్కెర అవసరమవుతుందో సాలుసరి అంత చక్కెర పంపించాటండి. చెరలో ఉన్న ఖైదీలందరికీ కూడా క్షమాభిక్ష ప్రసాదించాడు దశరథుడు. 10 రోజుల పురుడు వెళ్ళింది. నామకరణం చేశారు వశిష్ఠుడు. జ్యేష్టం రామం మహాత్మానం భరతం కేకయీ సుతము. కౌసల్యానందవర్ధనుడై కౌసల్య గర్భశుక్తి ముక్తాఫలుడైనటువంటి నీలజీమూత సన్నిభదేహుడు, నిరుపమ కౌస్తుభాలంకార కంధరుడైనటువంటి శ్రీధరుడు, మధుర మనోజ్ఞ మంజుల కోమల లావణ్యదేహుడైనటువంటి కౌసల్య సుతునకు రామ అని నామకరణం చేశారు వశిష్ఠుడు. రమంతే సర్వజనాః గుణైః ఇతి రామః అని శ్రీరామచంద్రమూర్తి అంటేనే శివ విష్ణు అభిన్న రూపమే శ్రీరామచంద్రమూర్తి. అందుకనే రామచంద్రమూర్తిని ఉపనిషత్ ప్రతిపాద్య బ్రహ్మవస్తువుగానే సర్వులు కొనియాడారు, కీర్తించారు, తెలుసుకున్నారు. అందుకనే వారిని రామ అని నామకరణం చేశారు. రాముడి తర్వాత జన్మించినటువంటి వాడు కేకయ సుతుడైనటువంటి వాడు కాబట్టి భక్తి భరిత భరత, ఆ పిల్లవాడికి భరతుడు అని నామకరణం చేశారు. సుమిత్రకు కలిగినటువంటి ఆ కమలలకు లక్ష్మణ శత్రుసూదనులు అని నామనిర్ణయం చేశారు వశిష్ఠుడు. సర్వజీవులలో తానై రమించేటువంటి వాడగుట చేత రాముడు, భక్తి సంభరితుడైనటువంటి వాడగుట చేత భరతుడు, అన్నను సేవించటమే లక్షణముగా కలిగి పునికి పుచ్చుకొని పుట్టినవాడుగుట చేత లక్ష్మణుడు, కామక్రోధ మోహ లోభమోహ మదమాత్సర్యాదులైనటువంటి అరిషడ్వర్గాలని ఘనః నశింపజేసుకుని తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన వాడుగుటం చేత శత్రుఘ్నుడు, శత్రుసూదనుడు అనేటువంటి నామకరణం చేశారు. 3 భార్యలతో 4 పుత్రులతో దశరథుడు బాలసార పీఠ మీదల కూర్చుంటే ఆ వశిష్ట మహర్షుల వారు అక్షతలు అలా చేత దాల్చి ఆ శిశువులతో ఉన్నటువంటి కులకాంతలతో ప్రకాశిస్తున్నటువంటి కశ్యప ప్రజాపతి వలె వెలిగిపోతున్న దశరథుడికి సమంత్రపూర్వకంగా ఆశీర్వచనం మంగళా

0: भारत की महिला फुटबॉल टीम एएफसी अंडर 17 एशिया कप के क्वार्टर फाइनल में पहुंच गई है। भारत ने 2025 के बाद इस टूर्नामेंट में अपनी पहली जीत दर्ज की। चीन के शंघाई में तीरंदाजी विश्व कप के दूसरे चरण में रिकर्व तीरंदाज सिमरनजीत कौर और कंपाउंड तीरंदाज साहिल जाधव व्यक्तिगत स्पर्धा के सेमीफाइनल में पहुंच गए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani, the news read by Saira Mujtaba. Senior BJP leader Shubhendu Adhikari will be the new chief minister of West Bengal. BJP legislature party in the state elected him the leader in a meeting held in Kolkata today, paving the way for him to become the first BJP chief minister of the state. Addressing media, Union Home Minister Amit Shah said, Mr. Adhikari's name was proposed at the meeting and since no other nomination was received, his name was finalized.
2: अभी कुछ दिन पहले ही चुनाव की
3: द इलेक्शन प्रोसेस वॉज कम्प्लीटेड जस्ट अ फ्यू डेज अगो अराउंड 8 प्रपोजल्स एंड सपोर्टिंग नॉमिनेशंस वर रिसीव्ड एंड ऑल ऑफ देम वर इन फेवर ऑफ द सेम नेम सफिशिएंट टाइम वॉज ऑल्सो गिवन फॉर एनी अदर नॉमिनेशन बट नो सेकेंड नेम वॉज प्रपोज्ड देयरफॉर एज द सेंट्रल ऑब्जर्वर आई डिक्लेयर शुभेंदु अधिकारी एज द इलेक्टेड लीडर ऑफ द वेस्ट बंगाल लेजिस्लेटिव पार्टी
2: विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूँ।
1: Mr. Shah expressed gratitude to the people for giving a strong verdict to the BJP despite numerous instances of violence and brutality. Mr. Shah further said that the expectations of the people of Bengal have placed on them and the mandate that they have given with hope and trust, they will make every effort to ensure that their faith is not broken in any way. Addressing the meeting, the Chief Minister Designate Shubhendu Adhikari said, Whatever guarantees have been announced by Prime Minister Narendra Modi, the BJP government in the state will fulfill all responsibilities. Tomorrow morning, the oath-taking ceremony of the government will be held at the Brigade Parade Ground. In Tamil Nadu, the uncertainty over formation of government under TVK Chief C. Joseph Vijay continues. The new twist came as IUML has rejected the reports of its support to TVK to form the government. In another development, reports are also coming in that the swearing-in ceremony, which was to take place tomorrow, will not be held. Earlier, TVK had claimed that the actor-turned-politician is all set to form the government, as he again met the governor today and staked claim to form the government, saying that he has majority numbers. Meanwhile, the Indian Union Muslim League, headed by Professor Khadir Mohiddin, has said that his party has not given a letter of support to Tamil Raghavetri Karagam or TVK. In another surprise move, AMMK party leader TTV Dinakaran, a partner in the NDA alliance, has approached the governor Vishwanath Arlekar late evening and submitted a letter of support from lone MLA S. Kamaraj from Manaragudi for AIADMK General Secretary Edappadi K. Palaniswamy to form the government. Meanwhile, National Democratic Alliance Chief Ministerial Candidate N. Rangasamy met Lieutenant Governor K. Kailashanathan and staked claim to form the next government in Puducherry. Mr. Rangasamy handed over letters of support from majority of MLAs to the Lieutenant Governor. NDA Alliance MLAs and Alliance leaders accompanied him. Earlier, a meeting of NDA Alliance parties and elected MLAs elected Rangasamy as the Chief Ministerial Candidate. Supreme Court today expressed concern over the rising drug menace in Punjab. The apex court called for a fundamental shift in how the state tackles narcotics, saying that the situation is alarming. A bench comprising Chief Justice Suryakant and Justice Joy Malia Bagchi referred to a recent incident involving a mother who lost all her 5 sons to drug addiction. The bench also pulled up the state police for focusing on low-level offenders for publicity while allowing major traffickers to remain at large. The apex court also highlighted the huge pendency cases lodged under the Narcotic Drugs and Psychotropic Substances Act. The Health Ministry has activated precautionary surveillance measures amid low global risk assessment of Hantavirus virus cases. Sources said the Health Ministry is closely monitoring the evolving situation relating to reported cases of Hantavirus virus infection on board the cruise ship MV Hontius. This is being done in coordination with the National Center for Disease Control, Integrated Disease Surveillance Program, World Health Organization, and other international health authorities. Somnath Amrit Parv will be celebrated to mark the 75th anniversary of the reconstruction of Somnath Temple. The Prime Minister Narendra Modi will participate in the Somnath Amrit Parv on the 11th of this month at Prabhas Patan in Somnath. Speaking to media, Gujarat State Cabinet Minister Jitubhai Vaghani said that various events will be organized at Somnath as part of the Somnath Amrit Parv, showcasing India's rich cultural and heritage traditions. And that is the end of this news bulletin.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, పద్యతోరణం, సుమతి శతక పద్యపఠనం, ధారావాహిక, ఆడపిల్లనమ్మ శ్రీమతి దివ్య గుడిపూడి గారి నిర్వహణలో రూపకం, దక్షిణాంధ్ర యుగ కవులు, భక్తితత్వం, ఉపకథలు ఈ అంశాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం ప్రసారమవుతుంది. అంపోలు మురళీకృష్ణ గారు వైలిన్, బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం. 11:00 గుర్తు చేసుకుందాం శీర్షికను ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగార నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా లేపాక్షి రూపకం రచన శ్రీ జేవి సుబ్బారాయుడు, సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 1:30 వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి ఆండ్రాజు పద్మజ గారి కథానిక వెలితి వినవచ్చు. రేపు 6:30 పల్లెసీమల కార్యక్రమంలో కిషోర బాలికల ఆహారపు అలవాట్లు డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రముఖ డోలు విద్వాంసులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వెనుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ నన్న మధు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:11 దాటి 45 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై మా మొదటి ప్రసారం ప్రారంభం అవుతుంది. జై హింద్.